ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలందరికీ శుభోదయం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 28వ రోజు, క్రీస్తు శకం 2026, ఆగస్టు నెల 19వ తేదీ, బుధవారం. 100.2 MHz ఎఫ్ఎం బ్యాండ్పై నేటి ప్రసారాలు ప్రారంభం. ఈ ప్రసారాల్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలు కాస్తున్నది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, ఆ తర్వాత 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

ఇంతవరకు శ్రీ సరస్వతి స్తుతి విన్నారు. ఇంతటితో నేటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా ఇయాల్టి కార్యక్రమాలు ఇలా పొద్దు నిండా మన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ ప్రసారంలో 7:15 అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన హర్షమొలలు చికిత్స ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందిన ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జక్కుల నరేందర్ ప్రసంగముంటది. భేటీ శీర్షికన స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ పథకం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారిణి డాక్టర్ సి సుమలతతో ముచ్చటుంటది. ఆ తర్వాత కాలం నుంచి క్షణాలను దొంగిలించేదే ఫోటోగ్రఫీ పి లలితాకుమారి ప్రసంగం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రసారమవుతాయి. 8 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 8 గంటలకు హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. నవలతో కార్యక్రమంలో 8:30 ఆకుపచ్చ సూర్యోదయం నవలా ధారావాహిక పఠనం 63వ భాగం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి. 8:45 సింగిడిలా తెలుగు సినిమా పాటలుంటాయి. పొద్దుగల 10 నుంచి పగటికి 3 దాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. పగటికి 12:30 1:10 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 2 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంలో మీ మాటలు మీ కోసం పాటలు ప్రసారమవుతాయి. పొద్దుమట్టు 5:00 5:30 కథిందాం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు అనే కథా సంపుటి నుంచి కోతి ఉపాయం పులిపీడ విరుగడ ఈ కథల్ని వినిపిస్తారు ఈ వరలక్ష్మి. కథల రచన చంద్రప్రతాప్ కంతేటి. ఆ తర్వాత కన్నెగంటి అనసూయ రచించిన స్నేహితులు అనే కథా సంపుటి నుంచి గుర్రం తెలివి అనే కథను వినిపిస్తారు జి జ్యోతి. పొద్దుమట్టు 5:45 విద్యాకుసుమాల జాడ సావర్కేడ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. గిరిపదం కార్యక్రమంలో పొద్దుమట్టు 6:20 బజార్ హత్నూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పల్వే బబ్రువాహన్ బృందం పాడిన శంకరుడు పార్వతి పాటలు, ఆ తర్వాత సాతనాల మండలం సైద్పూర్ దౌన గ్రామానికి చెందిన రాథోడ్ విమలా బృందం పాడిన పెళ్లి పాటలు వినవచ్చు. ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పొద్దుకి 7:15 నెయ్యి ఆహారం ఔషధ విలువ ఈ అంశం గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చటుంటది. ఆ తర్వాత వర్షాధార వ్యవసాయంలో మల్చింగ్ ప్రాముఖ్యత వ్యవసాయ నిపుణురాలు శ్రీజారెడ్డితో ముచ్చటుంటది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. హుషారైన తెలుగు సినిమా పాటలు వినొచ్చు పొద్దుకి 8:00 నుంచి 8:45 దాకా. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఇవి 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం నవలా ధారావాహిక 64వ భాగాన్ని వింటారు రచన గోపరాజు నారాయణరావు, పఠనం కమలాకర్ రెడ్డి.
9:45 చెవి కింపు కార్యక్రమంలో పాల్ మౌరియట్ స్వర రచనలు వినవచ్చు. 10:00 మావా కార్యక్రమంలో గుడియత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన మరసకోల కళావతి బృందం గోండి భాషలో వినిపించే ఇంద్రాయి కథాగానం 7వ భాగం వినవచ్చు. 10:30 మధురిమలో పూర్తిగా హాయైన తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి ఇయ్యల పొద్దునిండా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6:45 కావస్తున్నది. మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తమిళనాడులో జరిగే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. పారిశ్రామిక అభివృద్దితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో రాయలసీమలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై శాసనసభలో ముఖ్యమంత్రి నిన్న ప్రసంగించారు. స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం స్థానిక ఎన్నికలు నిర్వహించడం అవసరమని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో 28 జిల్లా ప్రజా పరిషత్లను ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు నాయుడు వెల్లడిస్తూ,
1: స్థిరమైన పాలన ఇవ్వడానికి కార్పొరేషన్లో, మున్సిపాలిటీల్లో డైరెక్ట్ ఎలక్షన్స్ కి శ్రీకారం చుడుతున్నాం. ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. జిల్లాలు విభజన జరిగాయి, అందుకే 13 జిల్లాల నుంచి రాబోయే ఎన్నికల తర్వాత 28 జిల్లా ప్రజా పరిషత్తుల్ని ఏర్పాటు చేస్తున్నామని కూడా మీకు తెలియజేస్తున్నా. వెనుకబడిన వర్గాలు మాత్రం ఎప్పుడు 0.01% డీవియేషన్. రాష్ట్ర భవిష్యత్తు బీసీ వర్గాల భాగస్వామ్యం
0: తమిళనాడులోని చెన్నై కోవలంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు ఈ రోజు నుంచి జరగనుంది. 2 రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వం వహించనున్నారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డితో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు, సంబంధిత ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశముందని అధికారులు తెలిపారు. పారిశ్రామిక అభివృద్దితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తొలిదశలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఒక్కో పరిశ్రమను ఎంపిక చేసి ప్రత్యేక పర్యావరణ హిత కార్యక్రమాలను నిర్వహించారు. గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 11వ తేదీ వరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో 26 పరిశ్రమలు నిర్దేశించిన హరిత లక్ష్యాలను సాధించినట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 129 ఎకరాల విస్తీర్ణంలో 43,300 మొక్కలను నాటినట్లు అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన వెండితెర ఓటీటీ అవార్డ్స్ 2025-26 కార్యక్రమానికి మంత్రి నిన్న ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగులకు ఉచితంగా సింగిల్ విండో విధానంలో వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వచ్చేవారికి భూములు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. సముద్రంలోకి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. చర్యల పురోగతిపై జిల్లా ఎస్పీతో కలిసి నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మత్స్యకారుల ఫోన్ కాల్ డేటా, సాంకేతిక సమాచారాన్ని పోలీసులు విశ్లేషిస్తున్నారని తెలిపారు. మత్స్యకారులను సురక్షితంగా తీసుకురావడానికి అన్ని చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ పేర్కొంటూ,
2: దే మైట్ ఎక్స్టెండ్ అరౌండ్ 4-5 డేస్ ప్లస్ ఆర్ మైనస్ లో వెళ్తుంది, డిపెండింగ్ అపాన్ ద క్యాచ్ దే హ్యావ్. సో ఎంత వరకు క్యాచ్ వస్తుందో దాన్ని బట్టి దిల్ వెయిట్ చేసి కమ్ బ్యాక్. సో వాట్ ఫ్రమ్ ద ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇస్ దే ఆర్ కాన్ఫిడెంట్ సచ్ దట్ అట్లీస్ట్ కమింగ్ 2-3 డేస్ లో డెఫినెట్ గా విల్ బీ ఏబుల్ టు కాంటాక్ట్ దెమ్ ఆర్ అదర్వైజ్ దే విల్ బి కమింగ్ బ్యాక్. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఆల్రెడీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్లి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇలా మీ ప్రయత్నాలు చేస్తున్నారు, మనకి ఇంకొక 2-3 డేస్ ఈ ఆలోచన ఎక్కువ నెగిటివ్ సెంటిమెంట్స్ లో వెళ్లకుండా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరుగుతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎల్నినో ప్రభావంతో రాయలసీమలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తుంగభద్ర జలాశయంలో నీటి లభ్యత, రాయలసీమ తాగునీటి అవసరాలు, నీటి కేటాయింపులు, వినియోగంపై అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటి లభ్యతపై అనిశ్చిత పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున తాగునీటికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాలని, ప్రధానంగా తాగునీటి చెరువులను నింపేందుకు ఉపయోగించాలని స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఢిల్లీ పరిశ్రమల శాఖ మంత్రి సర్దార్ మంజిందర్ సింగ్ సిర్సా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ నియామకాల ప్రక్రియ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై మంత్రి లోకేష్ మాట్లాడుతూ, డీఎస్సీ ద్వారా ఎలాంటి అవకతవకలకు తావులేకుండా 16,000 మందికి పైగా ఉపాధ్యాయులను నియమించామని తెలిపారు. విద్యాశాఖ కార్యకలాపాల పర్యవేక్షణకు లీప్ యాప్ను రూపొందించినట్లు మంత్రి నారా లోకేష్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీ మాధవరావు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాధవరావు నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా మాధవరావుకు పార్టీ శాసన మండలి సభ్యులంతా మద్దతు ఇచ్చి ఎన్నిక సాఫీగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాబోయే వర్షాలు, వరదలను అంచనాలతో కాకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలను ప్రామాణికంగా తీసుకుని నీటి కేటాయింపులు చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్లోని జలసౌధలో జల ప్రాజెక్టులు, సాగు, తాగునీటి అంశాలపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఫ్లూ, క్యూరిడ్ వర్జీనియా, ఎఫ్సీవీ పొగాకు కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పొగాకు బోర్డు ఉన్నతాధికారులతో కొనుగోళ్ల పరిస్థితిపై అమరావతిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు మెరుగైన ధర లభించేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు సంస్థలు, ట్రేడర్లతో సమన్వయం చేసుకుని కొనుగోళ్లు పెంచాలని మంత్రి సూచించారు. ఉపరితల ఆవర్తన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
3: ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానవులు తేలిపంట మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలిపండించే మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తమిళనాడులో జరిగే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. పారిశ్రామిక అభివృద్దితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో రాయలసీమలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా.

0: उदृढीकर्तुं स्वप्रतिबद्धता पुनः प्रकटिता। नवदिल्ल्यां ह्यः सम्पन्नस्य द्वादश ब्रिक्स पर्यावरण मन्त्रिणाम् उपवेशनस्य अनन्तरं संयुक्त मन्त्रिस्तरीये वक्तव्ये उक्तं यत् ब्रिक्स देशैः सतत विकासस्य 30-2000 वर्षस्य कार्यविधिः जलवायु परिवर्तन सम्बन्धिनः संयुक्त राष्ट्रसंघस्य रूपरेखा प्रबन्धस्य अथ पेरिस सन्धे च पूर्व पूर्ण प्रभावीरूपेण कार्यान्वयनं प्रगतिशीलं कर्तुं स्वप्रतिबद्धता पुनः दृढीकृता। देशैः बलं प्रदत्तं यत् विकसित देशेभ्यः वित्तीय सहायतायः उपलब्धतया सह अन्ताराष्ट्रिय सहयोगं सुदृढीकर्तुं विकासशील देशानां पर्यावरण सम्बद्धानां जलवायु सम्बन्धानां च आह्वानानां प्रभावीरूपेण समाधानम् आवश्यकमस्ति। भारतम् अस्मिन् वर्षे सहनशीलतायै नवोन्मेषायै सहयोगायै सतत विकासाय च निर्माणम् इति विषय वस्तुना ब्रिक्स संघस्य अध्यक्षतां करोति। ब्रिक्स देशानां मन्त्रिभिः सतत विकासस्य साधनरूपां चक्रीयार्थव्यवस्थां प्रवर्धयितुं भारतस्य नेतृत्वस्य अपि प्रशंसा कृता। केन्द्रीय गृहमन्त्री अमितशाहः अद्य सायं तमिलनाडुराज्यस्य द्विदिवसीय यात्रायै चेन्नई नगरं प्राप्स्यति। असौ श्वः चेन्नई नगरस्य समीपे कोवलम् इत्यत्र आयोज्यमाने दक्षिण भारतस्य मुख्यमन्त्रिणां सम्मेलने भागं ग्रहीष्यति। सम्मेलने तमिलनाडु, केरल, आन्ध्रप्रदेश, तेलंगाना, पुडुचेरी चेत्येतेषां प्रदेशानां मुख्यमन्त्रिणः भागं ग्रहीष्यन्ति। राष्ट्रिय परीक्षणाभिकरणेन स्वस्य परीक्षादलस्य व्यापकं पुनर्निर्माणं कृत्वा 600 पुरातनान् विशेषज्ञान् निष्कास्य तेषां स्थाने नूतनाः विशारदाः संगृहीताः। शिक्षामन्त्रालयेन सामाजिकान्तर्जाले पटले संसूचितं यत् परीक्षापत्राणां सूक्ष्मपरीक्षणं सुदृढं विधातुं एनटीए संस्थया चतुःस्तरीय प्रश्नपत्र परीक्षणप्रणाली कार्यान्विता भविष्यति। वित्तमन्त्रालयेन संसूचितं यत् क्षेत्रीय ग्रामीण बैंक संघैः प्रवर्तमान वित्तवर्षस्य ऋण प्रदान क्षेत्रे तीव्रवृद्धिः अंकिता। मन्त्रालयानुसारं भारतीय रिजर्व बैंकस्य प्राथमिकता क्षेत्र ऋण प्रणाल्याः अन्तर्गतं क्षेत्रीय ग्रामीण बैंकानां प्रदर्शनम् अतीव उत्कृष्टमासीत्। भारतर्तु विज्ञान विभागेन अद्य पूर्व पश्चिमोत्तर प्रदेशेषु, पूर्व मध्य प्रदेशे तथा उत्तराखण्ड राज्ये कतिपयेषु स्थानेषु अतिवृष्टेः पूर्वानुमानं प्रकटितम् इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు వినండి ఖమ్మం జిల్లా సమాచార లేఖ. లేఖ అందిస్తారు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్.
2: ఖమ్మం జిల్లాలో విద్యుత్ డిమాండ్ గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగినప్పటికీ వ్యవసాయం, పరిశ్రమలు, గృహ అవసరాలు సహా అన్ని రంగాలకు ఎలాంటి కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ రంగంలో ఉత్పత్తిని పెంచుతున్నామన్నారు. మౌలిక వసతులను నిరంతరం విస్తరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి జిల్లాలో చేపడుతున్న అభివృద్ది పనుల గురించి వివరించారు. ఖమ్మం నగరంలో పాకబండలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మ్యాన్ పవర్ వినియోగించకుండా ఉప కేంద్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ నుంచే దీనిని నిర్వహించే విధంగా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 ప్రక్రియ ముగిసింది. జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో మొత్తం 1,57,854 ఓట్లు తొలగించారు. ఒక్క ఖమ్మం నియోజకవర్గంలోనే 80,663 ఓట్లు తీసేశారు. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల క్రమబద్దీకరణలో భాగంగా జిల్లాలో 19 కొత్తగా ప్రతిపాదించారు. ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి సమర్పించకుంటే ఓటు తొలగించినట్లు ఓట్లు కాదని, వీరు ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఎక్కడా ఓటు లేదని ప్రకటిస్తూ సరైన ధృవపత్రాలు సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆధునిక హంగులతో కలకలాడుతోంది. ప్రవేశాల్లో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచిన ఈ విద్యాలయం ఆ పరంపర నిలబెట్టుకునేలా ముందుకెళ్తోంది. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని వసతులు పరిసర ప్రాంతాల్లో

0: పేద విద్యార్థులతో తరగతి గదులు కళకళలాడుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం ప్రతి చోట జిల్లా విద్యాశాఖ 10% ప్రవేశాల సంఖ్య పెంచాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ లెక్కన 26-27లో 338 మంది పాఠశాలలో చేరాల్సి ఉంది. లక్ష్యానికి మించి 420 మంది ప్రవేశాలు పొందడం విశేషం. ఖమ్మంలో వ్యాపారులు ప్రజలకు ఉపయోగపడేలా పండ్ల మార్కెట్ ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఖానాపురంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యాన నిర్మించిన వీధి వ్యాపారుల ప్రాంగణంతో పాటు పక్కనే ఉన్న స్థలం కలుపుకుని మార్కెట్ ఏర్పాటుకు నిర్ణయించారు. వీధి వ్యాపారుల ప్రాంగణం వినియోగంలో లేకపోవడంతో 2.30 ఎకరాల్లో మార్కెట్ ఏర్పాటు చేస్తారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలో పండ్ల మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో మార్కెటింగ్ శాఖ అధికారులు అవసరమైన నిర్మాణాలు నిధులతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతాల్లో పండ్ల తోటలు సాగవుతున్నాయి. ఖమ్మంలో పండ్ల మార్కెట్ ఏర్పాటైతే రైతులకే కాక వ్యాపారులు ప్రజలకు ఉపయోగపడనుంది. పాలేరు నియోజకవర్గంలో భూముల రీసర్వేకు రెవెన్యూ యంత్రాంగం సిద్దమైంది. కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం గ్రామీణం, తిరుమలాయపాలెం మండలాల్లోని 19 గ్రామాల్లో అధునాతన రోవర్లతో సర్వే ప్రారంభించనున్నారు. పూర్తయితే కబ్జా కోరల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూములు బయటపడనున్నాయి. రైతులకు వారి భూముల కొలతలతో కూడిన భూధార్ నంబర్ను కేటాయించి పాస్బుక్ పంపిణీ చేయనున్నారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మేరా యువ భారత్ ఆధ్వర్యంలో సామాజిక స్పృహ కలిగిన యువతకు ఆపద మిత్రలుగా శిక్షణ ఇవ్వనున్నట్లు మేరా యువ భారత్ జిల్లా కోఆర్డినేటర్ వెంకట రాంబాబు తెలిపారు. వరదలు, భూకంపాలు వంటి విపత్కర పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టే భద్రతా దళాలకు అండగా ఉండడానికి యువతకు శిక్షణ ఇప్పిస్తామని పేర్కొన్నారు. వారం పాటు శిక్షణ ఉంటుందని తెలిపారు. ఖమ్మం నగర ప్రజలకు నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో మున్సిపల్ కార్పొరేషన్ బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. 160 కోట్ల రూపాయలతో చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా చుక్క నీరు వృధా కాకుండా ఓవర్ హెడ్ ట్యాంకుల నుంచి వినియోగదారుడి ఇంటికి నీరు చేరుతుంది. పట్టణ నీటి సరఫరా, ఆధునిక జల నిర్వహణ, సుస్థిర అభివృద్ధికి సంబంధించి అంశాలపై సదస్సులు, సాంకేతిక ప్రదర్శనలు, అధ్యయనాల్లో పాల్గొని ఖమ్మం వచ్చిన కమిషనర్ అక్కడి ప్రత్యేకతలు, వాటి ఆధారంగా ఖమ్మంలో చేపట్టే పనులను ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య వివరించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయవాదులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ మేరకు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో మహిళా న్యాయవాదులకు జావెలిన్ త్రో పోటీలు నిర్వహించగా ఉమారాణి, లిఖిత, లక్ష్మి మొదటి 3 స్థానాల్లో నిలిచారు.
1: ఇంతవరకు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్ అందించిన ఖమ్మం జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశంలో అర్హులైన లబ్దిదారులకు స్వచ్ఛమైన సురక్షితమైన పైపుడు వంట గ్యాస్ను అందించే లక్ష్యంతో దేశీయ పిఎన్జి కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారతదేశంలో తమ పెట్టుబడులను భాగస్వామ్యాలను మరింత విస్తరించుకోవాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ జపాన్ వ్యాపార వర్గాలను కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో పటిష్టమైన వృద్ధిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో అర్హులైన లబ్దిదారులకు స్వచ్ఛమైన సురక్షితమైన అందుబాటు ధరల్లో పైపుడు వంట గ్యాస్ను అందించే లక్ష్యంతో దేశీయ పిఎన్జి కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. పైపుడు నేచురల్ గ్యాస్ను త్వరగా వినియోగించడం ప్రారంభించేలా పిఎన్జి కనెక్షన్ల విస్తరణను వేగవంతం చేయడానికి ఈ పథకాన్ని రూపొందించినట్టు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.74 కోట్ల దేశీయ పిఎన్జి కనెక్షన్లున్నాయి. ఎల్పిజి సిలిండర్లు సాంప్రదాయ వంట ఇంధనాలతో పోలిస్తే పిఎన్జి గృహాలకు సురక్షితమైన, స్వచ్ఛమైన, సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం 6 నెలల కాలపరిమితితో 2 విడతలుగా అమలు చేయబడుతుంది. భారతదేశంలో తమ పెట్టుబడులను భాగస్వామ్యాలను మరింత విస్తరించుకోవాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ జపాన్

0: వ్యాపార వర్గాలను కోరారు. న్యూఢిల్లీలో జపాన్ ప్రతినిధి బృందంతో మాట్లాడుతూ ఆయన, శాంతి, పురోగతి, ఇండో పసిఫిక్ ప్రాంతంలో శ్రేయస్సు అనే ఉమ్మడి ఆకాంక్షలపై ఆధారపడిన భాగస్వామ్యాన్ని ఇరు దేశాలు పంచుకుంటున్నాయన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ జపాన్ ద్వైపాక్షిక వాణిజ్యం 27.5 బిలియన్ డాలర్లకు చేరుకుందని, అలాగే భారతదేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరంగా జపాన్ 5వ అతిపెద్ద వనరుగా ఉందని మంత్రి చెప్పారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నైలలో జపాన్ సహకారంతో నడుస్తున్న మెట్రో వ్యవస్థలు, అలాగే 8 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 11 జపాన్ పారిశ్రామిక టౌన్షిప్లను ఉదహరిస్తూ భారత్ జపాన్ భాగస్వామ్య ఫలితాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. 2005-2022 మధ్య కాలంలో భారత్ కాలుష్య ఉద్గారాల సాంద్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలియజేశారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ప్రస్తుతం దేశంలోని మొత్తం విద్యుత్ సామర్థ్యంలో సగానికి పైగా స్వచ్ఛ ఇంధన వనరుల నుంచే వస్తోందని పేర్కొన్నారు. మానవత్వానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తూ విధానాలు, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యంతో సుస్థిరతను నెలకొల్పాలని పిలుపునిచ్చారు.
1: The impact of climate change, biodiversity loss and pollution, the triple planetary crisis together with growing disaster risk are affecting communities and ecosystems worldwide. These challenges are particularly significant for developing countries where environmental vulnerability is often closely intertwined with broader development priorities including poverty eradication, food security and inclusive growth.
0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సాయంత్రం 2 రోజుల పర్యటన నిమిత్తం చెన్నైకి చేరుకుంటారు. ఆయన రేపు చెన్నై సమీపంలోని కోవలంలో జరగనున్న దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సుకు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరవుతారు. కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989 సవరణకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నేషనల్ పర్మిట్ వ్యవస్థ కింద నడిచే బ్యాటరీ, హైడ్రోజన్ ఫ్యూయల్, సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల ఫిట్నెస్ కాల పరిమితిని మరో 5 పొడిగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. నేషనల్ పర్మిట్ ప్రక్రియలను సరళీకృతం చేయడం, డిజిటల్ విధానాలను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్రతిపాదన ప్రకారం వాహనదారులు ప్రతి ఏటా కాకుండా ఒకేసారి 5 కాల పరిమితికి పర్మిట్ అనుమతి పొందవచ్చు. దీనికోసం 5 82,500 రూపాయలు రుసుముగా నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలపై 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలు పంపించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో బలమైన వృద్ధిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రాధాన్యతారంగ రుణాల ప్రణాళిక కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పనితీరు ఈ ఏడాది సమర్థవంతంగా సాగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 5,24,000 కోట్ల రూపాయలుగా ఉన్న ఆర్ఆర్బీల మొత్తం బకాయి రుణాలు 2025-26 నాటికి 10.3% పెరిగి 5,78,000 కోట్ల రూపాయలకు పైగా చేరుకున్నాయి. 3 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారు చేయాలనే ప్రధానమంత్రి లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాజస్థాన్ బరాన్లో మంత్రి 1,258 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మహిళల స్వయం ఉపాధికి 13,461 కోట్లు అందించామని, రాజస్థాన్ లో రాజీవిక ద్వారా 32 లక్షల మంది లక్పతి దీదీలను తీర్చిదిద్దుతామని చెప్పారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉడాయ్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ లో పాఠశాల పిల్లలకు సంబంధించి 2 కోట్లకు పైగా నిర్బంధ బయోమెట్రిక్ అప్డేట్లను పూర్తి చేసింది. ఇప్పటివరకు 1.56 లక్షలకు పైగా పాఠశాలల్లో పిల్లలకు నేరుగా ఈ సదుపాయం కల్పించారు. 5, 15 ఏళ్ల వయసు వచ్చినప్పుడు బయోమెట్రిక్ సమాచారాన్ని నవీకరించడం తప్పనిసరి. విద్యార్థులను ప్రోత్సహించేందుకు 7 నుంచి 15 ఏళ్ల వారికి 1 ఏడాది పాటు రుసుమును మినహాయించారు. బయోమెట్రిక్ నవీకరించకపోతే ప్రభుత్వ పథకాలు, పోటీ పరీక్షల నమోదులో ఇబ్బందులు ఎదురవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశం, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో భారత షెట్లర్లు అద్భుత విజయాలు సాధించారు. పురుషుల సింగిల్స్ లో లక్ష్యా సేన్ తొలి రౌండ్లో ఆస్ట్రియాకు చెందిన కొలిన్స్ ఫిలిమోన్ను ఓడించగా, భారత జోడి ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో అర్హులైన లబ్దిదారులకు స్వచ్ఛమైన, సురక్షితమైన పైపుడు వంట గ్యాస్ను అందించే లక్ష్యంతో దేశీయ పీఎన్జీ కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారతదేశంలో తమ పెట్టుబడులను, భాగస్వామ్యాలను మరింత విస్తరించుకోవాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ జపాన్ వ్యాపార వర్గాలను కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో పటిష్టమైన వృద్దిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

అంబటాళ్ళ సంగతులు. రోజు పొద్దుగల మీకోసం ఎన్నో ముచ్చట్లు చెప్పే అంబటాళ్ళ సంగతులు కార్యక్రమానికి స్వాగతం. ఇయలటి అంబటాళ్ళ సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన అర్షమలలు చికిత్స నివారణ ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందిన ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జక్కుల నరేందర్ ప్రసంగం. కాలాన్నుంచి క్షణాలను దొంగిలించేదే ఫోటోగ్రఫీ పి లలిత కుమారి ప్రసంగం. భేటీ శీర్షికన స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ పథకం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారిణి డాక్టర్ సి సుమలతతో ముచ్చట మొదలైన అంశాలుంటాయి. తెలుగు పంచాంగం ప్రకారం ఎల్లటి తిథి వార నక్షత్రాలు చూద్దాం. స్వస్థ స్త్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం, సప్తమి తిథి

బుధవారం స్వాతి నక్షత్రం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6 గంటలకు జరిగింది. సూర్యాస్తమయం సాయంత్రం 6:39 జరుగుతుంది. వాతావరణం: జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. చాలా చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ 88% ఉంది. గాలి నాణ్యత 59 పాయింట్లతో సంతృప్తికరంగా ఉంది.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాల్ని. ఈ ప్రసారాన్ని మీరు రేడియో సెట్లపైనే కాకుండా మీ మొబైల్ ఫోన్లోనే వినవచ్చు. అది కూడా మీరు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. అందుకు కావాల్సిందల్లా న్యూస్ ఆన్ ఎయిర్ అనే చిన్న మొబైల్ యాప్. ఈ యాప్ని మీ ఐఓఎస్ ఫోన్లో లేదా ఆండ్రాయిడ్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని, అది ఇన్స్టాల్ అయిన తర్వాత దాన్ని తెరిచి పైన కనిపించే లైవ్ రేడియో అనే మీట నొక్కితే కింద కేంద్రాల పట్టికొస్తుంది. దాంట్లో ఆకాశవాణి ఆదిలాబాద్ అనే కేంద్రాన్ని మీరు నొక్కితే ఈ ప్రసారాలు మీకు వినిపించడం మొదలవుతాయి. అంతేకాకుండా దాన్ని మీరు ఫేవరెట్గా పెట్టుకుంటే కనుక ఓపెన్ చేయగానే పైననే కనిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ అని. ఫేవరెట్గా పెట్టుకోవాలంటే దానిపైన కనిపించే హార్ట్ సింబల్ని నొక్కండి.

నా పేరు ఈ సంధ్యారాణి. భూసార పరీక్ష కేంద్రంలో వ్యవసాయ అధికారినిగా పనిచేస్తున్నాను. కందిని మనము మంచి దిగుబడులు సాధించాలంటే కొన్ని ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతులు ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే మొక్క యొక్క కొన తుంచడం, దాన్ని నిప్పింగ్ అని అంటుంటాం మనం. సో అది ఒక పద్ధతి. అంటే దీంట్లో నిప్పింగ్, ఈ మొక్క యొక్క కొన తుంచడంలో ఏమంటే, రైతు సోదరులు, కంది మొక్కలను మనం ఒకసారి పైన తుంచివేయాలి. అంటే దాని యొక్క తల కొన 10 సెంటీమీటర్ల అనుకోండి పొడవు వరకు కూడా మనము దాన్ని తుంచివేయాలి. తుంచివేసిన తర్వాత మరి అదే రోజు గాని లేదంటే తెల్లవారు గాని మల్టీకే అయినటువంటి ద్రావణాన్ని 1 లీటర్ నీటికి 10 గ్రాములు కలిపి మొక్కపై పిచికారీ చేసుకోవాలి. అయితే మరి ఈ తుంచివేయడము అనేటువంటిది ఎలా చేయొచ్చు అంటే, మనం మామూలుగా తీసుకున్నట్టయితే

0: ఒక ఎకరం కంది మొక్కల యొక్క తల యొక్క కొనను 3 గంటలలో ఒక మనిషి తుంచివేయవచ్చు. ఆ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే ఈ కంది మొక్కల యొక్క పక్క కొమ్మలు ఎక్కువగా బలంగా వస్తాయి. అంటే మనం పైన తీసేస్తున్నాం కాబట్టి సైడ్ ఎక్కువ వస్తాయి. దీనివల్ల పూత మరియు కాత అనేటువంటిది పెరుగుతుంది. దీనివల్ల మనకు దిగుబడి అనేటువంటిది ఆటోమేటిక్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే పూత కాత పెరుగుతుంది కాబట్టి. అదే విధంగా మనం మొక్క యొక్క ఎత్తుని మనం నియంత్రిస్తాం కాబట్టి దాని యొక్క పెరుగుదల అనేటువంటిది తగ్గి సాళ్లలో ఉన్నటువంటి మిగతా అన్ని మొక్కలకు కూడా మంచి గాలి వెలుతురు తగిలి అది మంచి కాత నిలుపుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకు కాండము మరియు కొమ్మలు కూడా బలంగా పెరగటానికి అవకాశం ఉంటుంది.
1: కంది పంటలో కొనలు తుంచడం వల్ల కలిగే లాభాల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణి చెప్పిన యోసం సలహా అది.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: గజ్జా బొబ్బలా,
5: సై బాల్.
4: నడుగుల తామరా,
5: సై బాల్.
4: బురద పుల్లా,
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి, సై బాల్.

ఇది మనయాస మన భాషలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఈరోజు ఆగస్టు 19వ తేదీ. ఈ రోజుకున్న విశేషాలని గమనిస్తే, మాజీ రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ గారి జయంతి, అలాగే నటుడు నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య జయంతి, ఇంకా ప్రపంచ మానవతా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. దాంతోపాటు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం కూడా ఈరోజే. శంకర్ దయాల్ శర్మ, ఈయన ప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధుడు, పండితుడు. భోపాల్ నగరంలో 1918 ఆగస్టు 19న జన్మించారు. 1992 నుంచి 97 వరకు రాష్ట్రపతిగాను, 1987 నుంచి 92 వరకు రామస్వామి వెంకటరామన్ ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతిగాను పనిచేశారు. అంతకు పూర్వం 1952-56 మధ్యలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ, న్యాయశాఖ మొదలైన అనేక శాఖల్లో కేంద్ర మంత్రిగా, పంజాబ్ గవర్నర్గా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా కూడా పనిచేశారు. 1972-74 మధ్యలో భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు శంకర్ దయాల్ శర్మ. 1940వ దశకంలో శర్మ గారు భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. అదే దశకంలో కాంగ్రెస్ పార్టీలో చేరి చివరి వరకు అదే పార్టీకి విధేయులుగా ఉన్నారు. 1952 అప్పటి భోపాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. 1960లలో ఇందిరాగాంధీ కాంగ్రెస్ పట్టాలు చేపట్టడానికి ఈయన సమర్థన చేశారు. ఆమె ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అనేక మంత్రి పదవులు కూడా నిర్వహించారు. తన చివరి 5 సంవత్సరాల్లో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. 1999 అక్టోబర్ 9న విపరీతమైన గుండెపోటుతో ఢిల్లీలోని ఒక వైద్యశాలలో అడ్మిట్ అయ్యారు. కొద్దిసేపటికే ఆయన తుదిశ్వాస విడిచారు.

అమ్మటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం పానం పదిలం శీర్షికన హర్షమలలు చికిత్స నివారణ. ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందిన ఆయుర్వేద వైద్యులు ఆర్బీఎస్

0: కె వైద్యులు డాక్టర్ జక్కుల నరేందర్ ప్రసంగం.
1: ఆయుర్వేద శాస్త్రం ముఖ్యంగా త్రిదోషాలు అంటే వాతం, పిత్తం, కఫం, సప్తధాతువులు అంటే రస, రక్త, మాంస, మేదో, అస్థి, మజ్జ, శుక్రం మరియు త్రిమలాలు అంటే మూత్రం, స్వేదం, మలం ఆధారంగా చెప్పబడింది. మలంను సరిగా విసర్జించకపోవడం లేదా మల విసర్జనను ఆపుకోవడం వల్ల అర్షస్సు అంటే పైల్స్, దీన్నే హిమరాయిడ్స్ అంటారు, బగందరం అంటే ఫిస్టులా, పరికర్తిక అంటే ఫిషర్ అనే మలద్వార సంబంధ వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్షస్సును మన వాడుక భాషలో అర్షములలు, ములల వ్యాధి అనే రకరకాల పేర్లతో పిలవడం జరుగుతుంది. హరివత్ ప్రాణనాశాంత అని చెప్పబడ్డది. దీని అర్థాన్ని మనం చూసినట్లయితే రోగిని శత్రువులాగా బాధించేటటువంటి వ్యాధి అని అర్థం. ములల వ్యాధిని యానస్ మరియు లోయర్ రెక్టంకి అంటే పెద్దపేగు కింది భాగంలో బ్లడ్ వెజల్ సప్లై ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం ఉన్న వ్యక్తి మల విసర్జన చేసినప్పుడు బ్లడ్ వెజల్స్పై పీడనం లేదా ఒత్తిడి పడడం వల్ల బ్లడ్ వెజల్స్ అనేటువంటివి ఉబ్బిపోతాయి. వీటినే మనం పైల్స్గా చెప్తాం. ఇవి రెండు రకాలుగా ఉంటాయి, ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్. ఇంటర్నల్ పైల్స్లో లోపల ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోవడం, ఒక్కొక్కసారి చిట్లిపోవడం వల్ల రక్తం కారుతూ ఉంటుంది. మలబద్ధకం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువగా రక్తం కారడం గమనించవచ్చు. వీటి తీవ్రతను బట్టి ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ మరియు ఫోర్త్ డిగ్రీ పైల్స్గా చెప్పడం జరిగింది. ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీలో పైల్స్ అనేటువంటివి లోపలనే ఉంటాయి. లోపల ఉబ్బి ఉండడం, వాపు అనేది మనం పర్రెక్టల్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. సెకండ్ డిగ్రీ పైల్స్ మల విసర్జన చేసేటప్పుడు బయటకు వచ్చి మరలా లోపలికి పోతాయి. థర్డ్ డిగ్రీ పైల్స్ అనేవి కొంచెం బయటకి రావడం లేదా రక్తనాళాలు ఉబ్బిపోయి బయటకు రావడం ఉంటుంది. చేయితో నెట్టేస్తే లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఫోర్త్ డిగ్రీ పైల్స్లో మొత్తం పైల్ మాసెస్ అనేటువంటివి మొత్తానికి బయటకు వచ్చి ఉంటాయి. దీన్ని సర్జరీ ద్వారానే తగ్గించవచ్చు. ములల వ్యాధిని లైఫ్ స్టైల్ డిజార్డర్గా చెప్దాం. అంటే మన జీవన విధానంలో మార్పుల వల్ల ఇది కలుగుతుంది. ఈ వ్యాధి కలగడానికి కారణాలని చూస్తే మలబద్ధకం అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణం. మలబద్ధకాన్ని మనం తగ్గించుకుంటే మనకు వచ్చే చాలా వ్యాధుల్ని మనం దగ్గరికి చేరకుండా చూసుకోవచ్చు. మలబద్ధకం నుంచి బయటపడాలంటే రోజు 4 లీటర్ల నీళ్లను త్రాగాల. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆకుకూరలు, పండ్లు మొదలైనటువంటివి మనం తినే ఆహారంలో ఖచ్చితంగా ఉండాలి. వేపుళ్ళు, పచ్చళ్ళు, డీప్ ఫ్రైస్ తినకుండా నీటిలో ఉడికించి వండిన కూరలను ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేస్తే మలబద్ధకం అనేటువంటిది తగ్గిపోతుంది. జంక్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవడం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకొని ఫైబర్ అంటే పీచు పదార్థం కలిగిన ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం, పిండి పదార్థాలు ఉదాహరణకు మైదాతో తయారు చేయబడ్డ బేకరీ ఐటమ్స్ని ఎక్కువగా తినడం వల్ల డైజెషన్ కెపాసిటీ అంటే జీర్ణం చేసుకునే శక్తి తగ్గుతుంది. దీనివల్ల మలబద్ధకం ఏర్పడి అర్షములలకు దారితీస్తుంది. ప్రతిరోజు మద్యము మరియు ధూమపానం చేసే వాళ్లలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏర్పడి అజీర్తిగా మారుతుంది. కొన్నిసార్లు పేగుల్లో అల్సరేటివ్ కొలైటిస్ ఏర్పడి అది పైల్స్కి దారితీసే ప్రమాదం ఉంటుంది. గర్భిణీ స్త్రీలలో గర్భం క్రమంగా పెరుగుతూ వస్తుంది. దీనివల్ల పేగులపై ఒత్తిడి పడి పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళలో, ఎక్కువగా నిల్చొని పనిచేసే వాళ్ళలో పైల్స్ అనేటువంటివి వచ్చే అవకాశం ఎక్కువ. అర్షస్సుతో బాధపడేటువంటి వాళ్ళలో మోషన్ సరిగా ఉండదు, అంటే మలబద్ధకంతో బాధపడతారు. మల విసర్జన చేసే ప్రాంతంలో దురదగా ఉంటుంది. మల విసర్జన

0: ఏదైనా చేసేటప్పుడు విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది. ఒక్కొక్కసారి మోషన్ పోతుంటే రక్తం కారణం వంటి లక్షణాలని కూడా గమనించవచ్చు. అర్శమొలల్ని తగ్గించుకోవడానికి పాటించాల్సిన ఆహార నియమాల్ని గమనిస్తే, సరి అయిన సమయంలో ఆహారం తీసుకొని సరి అయిన సమయంలో పండుకోవాలి. అంటే లేట్ నైట్స్ తినడం, లేట్ నైట్స్ పండుకోవడం వల్ల మన జీర్ణక్రియా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి పైల్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాయామం ఎక్కువ చేయాలి. దీనివల్ల బవల్ మూమెంట్స్ కరెక్ట్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ రోజు కొంత సమయాన్ని ఎక్సర్సైజ్కి కేటాయించాలి. ఎక్కువగా నీళ్లు పండ్లని తీసుకోవాలి. మనం రోజు 4 లీటర్ల నీళ్లను తాగుతున్నాం అనుకుంటాం, కానీ చాలామంది తాగరు. నీళ్లు సరిగా తాగకపోవడం, మలం వస్తున్నా ఆపుకోవడం వల్ల మలబద్ధకం తయారై పైల్స్గా మారుతుంది. పీచు పదార్థం ఎక్కువ కలిగినటువంటి సపోటా, పుప్పడి పండు వంటి వాటిని తినడం వల్ల మలబద్ధకం నుంచి బయటపడవచ్చు. అన్ని రకాల ఆకుకూరల్ని తీసుకోవచ్చు. పాలకూర, ఉల్లిపాయల్లో ఎక్కువగా మెగ్నీషియం అనేది ఉండడం వల్ల వీటిని తినడం వల్ల మూల వ్యాధిలో సంభవించేటటువంటి వాపు, నొప్పి నుండి బయటపడవచ్చు. ఎందుకంటే మెగ్నీషియానికి వాపుని తగ్గించే లక్షణం అనేటువంటిది ఉంటుంది. పాలకూరకు రక్తస్రావాన్ని తగ్గించే సహజ లక్షణం ఉంటుంది. కాబట్టి పాలకూరను ఎక్కువగా తీసుకోవడం వల్ల పైల్స్లో వచ్చేటటువంటి రక్తస్రావం అరికట్టవచ్చు. పైల్స్ చికిత్సను చూసినట్లయితే, ముందు చెప్పబడ్డట్లు మలబద్ధకం అనేది ముఖ్య కారణం కాబట్టి ముందు మలబద్ధకాన్ని తగ్గించుకుంటే సగం పైల్స్కు ట్రీట్మెంట్ చేసుకున్నట్లే. 1:2:3 నిష్పత్తిలో ఉన్న త్రిఫలా చూర్ణాన్ని రోజూ రాత్రి పండుకునేటప్పుడు గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగినట్లయితే సుఖ విరేచనం జరిగి పైల్స్ నుంచి విముక్తి పొందొచ్చు. అర్శమొలలకు ఆయుర్వేదంలో చక్కని ఔషధాలతో చికిత్సలను వివిధ రకాల గ్రంథాలలో చెప్పారు. అభయారిష్ట అనే ఆయుర్వేదిక్ టానిక్ అనేటువంటిది రామబాణంలాగా పనిచేస్తుంది. త్రిఫల గుగ్గులు, కాంచనార గుగ్గులు అనే ట్యాబ్లెట్స్ యాంటీబయాటిక్స్ లక్షణాన్ని కలిగి ఉండడం వల్ల అర్శస్సులో వచ్చేటటువంటి వాపు, నొప్పి నుండి బయటపడవచ్చు. అర్శకల్పవటి, అర్శనాశని వటి, పైలెక్స్ మొదలైనటువంటి ట్యాబ్లెట్స్ అనేటువంటివి బయట మార్కెట్లో విరివిగా లభ్యత ఉన్నది. వీటిని వాడడం వల్ల కూడా అర్శమొలల్ని తగ్గించుకోవచ్చు. క్షారసూత్ర అనే ప్రత్యేకమైనటువంటి శస్త్రచికిత్సా విధానం ద్వారా పైల్స్ని తగ్గించుకోవచ్చు. అర్శమొలల్లో మలంతో పాటు రక్తం చుక్కలు చుక్కలుగా పడుతుంది. దీన్ని మనం 4th degree పైల్స్లో ఎక్కువ గమనించవచ్చు. ఇలా బాధపడేటువంటి వారు తొట్టిలో నీళ్లు పోసుకొని కొంచెం పసుపు వేసుకొని కూర్చుంటే నొప్పి, రక్తస్రావం అనేటువంటిది తగ్గించుకోవచ్చు.
1: ఇంతవరకు పానం పదిలం శీర్షికన అర్శమొలలు చికిత్స నివారణ ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందిన ఆయుర్వేద వైద్యులు ఆర్బిఎస్కే వైద్యులు జక్కుల నరేందర్ ప్రసంగం విన్నారు. ఈ ప్రసంగాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ అండ్ మొబైల్ యాప్పై కూడా వినవచ్చు. ఆల్రెడీ చాలామంది వింటూ ఉన్నారు. ఇప్పుడు వినకపోతే గనక యూట్యూబ్లో కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ పేరు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఆ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మనుషులు మారొచ్చు, ప్రాంతాలు మారొచ్చు, ప్రకృతి మారొచ్చు, కానీ మారంది ఏదైనా ఉంది అంటే ఒక ఫోటోగ్రాఫ్, ఒక ఛాయాచిత్రం ఎప్పటికీ మారదు. అంటే అందులో ఉన్నవాళ్ళు మారిపోతారు, పెద్దవాళ్ళు అయిపోతారు, లేదా వాళ్ళు లేకుండా కూడా పోవచ్చు. కానీ ఒక వ్యక్తిని లేదా ఒక ప్రాంతాన్ని మనం ఫోటో తీసినట్టయితే అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. ఈ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం 19వ తేదీన జరుపుకుంటుంటారు. లూయిస్ డాగ్యురే కెమెరాను అభివృద్ధి చేశారు. వారి పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని 19వ తేదీనే జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లను ఏకం చేయడానికి, మరింత మందిని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫిక్ కౌన్సిల్ 1991 నుంచి మన దేశంలో ప్రతి ఏటా 19వ తేదీన ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరపడం ప్రారంభించింది. మన దేశంలో 1840వ సంవత్సరంలోనే ఫోటోగ్రఫీకి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా కలకత్తాలో కేలోటైప్ మొదటి ఫోటోగ్రఫీ స్టూడియో స్థాపించారు. ఇదే భారతదేశంలో మొట్టమొదటి స్టూడియో. అప్పటికి 8 చౌరంగి రోడ్డు కలకత్తాలో నిలిచి ఉన్నది. 1854లో ఫోటోగ్రాఫిక్ సొసైటీ ఆఫ్ బాంబే స్థాపించబడింది. మన దేశంలో ఇది మొట్టమొదటి ఫోటో క్లబ్. ఆ తర్వాత ఇది ఫోటోగ్రఫీ సొసైటీ ఆఫ్ ఇండియాగా మార్పు చెందింది. అప్పట్లో కేవలం బ్రిటిష్ రాజు జమీందారులకు మాత్రమే దీన్ని ఉపయోగించేవారు. 1877 నుంచి ఫోటోగ్రఫీ సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఇప్పుడు విందాం. కాలం నుంచి క్షణాలను దొంగలించేదే ఫోటోగ్రఫీ, పి లలిత కుమారి ప్రసంగం.
1: కాలం నుంచి ఒక క్షణాన్ని తీసుకుని దాన్ని నిశ్చలంగా పట్టి ఉంచటం ద్వారా జీవితాన్ని మారుస్తుంది ఫోటోగ్రఫీ, అంటుంది డోరోథియా ల్యాంగ్ అనే ఫోటోగ్రాఫర్. ఎంత అందంగా, గాఢంగా చెప్పిందో కదా ఫోటోగ్రఫీ గురించి. కళ్లను మోసం చేస్తూ జారుకుంటున్న కాలప్రవాహంలోంచి ఏరుకున్న కొన్ని బిందువులను ఘనీభవింపజేసి, ఇదిగో ఇది ఆనాటి రూపం, ఆనాటి అందం, ఆనాటి పనితీరు, ఆనాటి చరిత్ర అంటూ కళ్లకు కట్టేదే ఫోటోగ్రఫీ. ఈనాటి జీవితం రేపటి జ్ఞాపకం. జ్ఞాపకాలు ఫోటోల్లోంచి తొంగి చూస్తాయి. 2 జడలు వేసుకుని, పుస్తకాలు గుండెకు హత్తుకుని స్కూల్కు వెళ్లే చిన్నప్పటి అమ్మ అల్లరి రూపం, పెళ్ళైన తర్వాత నాన్న పక్కన తల్లో పూలు, మెడలో దండలతో నిల్చున్న బిడియపు పెళ్లి కూతురి రూపం, నిన్ను పొత్తిళ్లలో అపురూపంగా దాచుకున్న అమ్మతనపు గర్భపు రూపం, తల వెంట్రుకలు అక్కడక్కడా మెరుస్తూ ఉంటే హుందాగా నీ పెళ్లిలో తిరిగే అమ్మ పెద్దరికపు రూపం, ఇవన్నీ అమ్మ అస్తిత్వాన్ని ముద్రించే ఫోటోలు. జీవితంలోని అపురూపమైన క్షణాలను ఫ్రేముల్లో ఒడిసిపట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ ముందు నిలబెట్టేది ఫోటోగ్రఫీ. జ్ఞాపకాలను పోగు చేసుకోవటంలో మనిషికి చేయూతనిచ్చేది ఫోటోగ్రఫీ. వ్యక్తిగత జీవితంలో ఫోటోగ్రఫీ ఎంత ముఖ్యమైన మానసిక అవసరంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. బిగదీసుకుని నిల్చున్న అమ్మమ్మ పక్కన టీవీగా కూర్చున్న తాతగారి ఆకాలపు సెపియా రంగు ఫోటోలతో మొదలైన ఫోటోగ్రఫీ ఇప్పుడు మన నిత్య జీవితంలో భాగమైపోయింది. గడుపుతున్న ప్రతి క్షణాన్ని బంధించే తాపత్రయంతో సాగుతున్న మన ఫోటోల ప్రస్థానం ప్రస్తుతం సెల్ఫీ ఫోటోలనే మజిలీ దగ్గర ఉంది. సరే, ఇదంతా మన వ్యక్తిగత ఫోటోగ్రాఫుల సంగతి. ఫోటోగ్రఫీ ఒక కళారూపంగా చాలా ఎత్తులకు ఎదిగి పెయింటింగ్తో పోటీ పడింది. ఆ తర్వాత డిజిటల్ ఫోటోగ్రఫీ వచ్చాక ఫోటోగ్రఫీకి ఉన్న బంధనాలు తెగిపోయి అందరూ ఉత్సాహంగా ఫోటోలతో కథలు చెప్తున్నారు. ఈ రోజున పెళ్లిళ్ల ఫోటోగ్రఫీ పెళ్లిని ఎంతగా ఆక్రమించిందంటే, ఫోటోల కోసమే పెళ్లి చేసుకుంటున్నారా అని

అనంతగా విస్తరించింది. ఫోటోగ్రాఫర్లకి ఇది బంగారు కాసులు కురిపిస్తోంది. ఫోటోగ్రఫీ కొన్ని విభాగాలుగా ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. పిక్టోరియల్ ఫోటోగ్రఫీ అంటే దీన్నే ప్యూర్ ఫోటోగ్రఫీ అని కూడా అనొచ్చు. ఫోటోగ్రఫీ సూత్రాలను సరిగ్గా వాడుకుంటూ ప్రాంతాలను, వ్యక్తులను, కొన్ని సందర్భాలను ఫోటోలు తీయటం. ఫోటో తీయబడిన ప్రాంతం కానీ లేదా వ్యక్తి కానీ తన పూర్తి వ్యక్తిత్వంతో మూర్తిమంతం కావటం దీని ప్రత్యేకత. ఒకప్పుడు ఇది బాగా ప్రాచుర్యంలో ఉండేది. పోర్ట్రైట్ ఫోటోగ్రఫీ అంటే ఒక మనిషిని చక్కగా పరిశీలించి తగిన కోణంలో ఆ వ్యక్తి స్వభావాన్ని పట్టుకునేలా ఫోటో తీయటం. ఇప్పుడు స్ట్రీట్ ఫోటోగ్రఫీ లేదా ఫోటో జర్నలిజం ప్రముఖ స్థానంలో ఉంది. వివిధ ప్రాంతాలు, మనుషులు, సంస్కృతులతో పాటు ఆ ప్రాంతాలకే ప్రత్యేకమైన లక్షణాలను, అక్కడి సాధక బాధకాలను ఫోటోల్లో ఒడిసిపట్టి ప్రపంచానికి తెలియచేయటం. ఫోటో జర్నలిజం ద్వారా ఎన్నో ముఖ్యమైన చారిత్రక సందర్భాలు, ప్రమాదాలు, యుద్ధాలు, కరువు బాధలు, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ చరిత్రలోని కీలకాంశాలు జరిగిన క్షణాలన్నీ ఎంతో మంచి ఫోటోగ్రాఫర్ల చేతుల్లోని కెమెరాల్లో బంధించబడి మనకు అందాయి. 1838లో లూయి డాగర్ అనే ఫ్రెంచి వ్యక్తి పారిస్లోని బౌల్వర్ద్ టెంపుల్ని ఫోటోను తీశాడు. మొదటిసారిగా ఒక మనిషి కనిపించిన ఫోటో ఇది. 10 నిమిషాలకు మించి ఎక్స్పోజ్ చేసి తీసిన ఫోటో కావటంతో ఆ రోడ్డులో తిరుగుతున్న మనుషులు, బళ్ళు, ఇంకా కదిలే వస్తువులన్నీ కూడా సీన్లో లేకుండా పోయాయి. ఫోటో తీస్తున్న టైంలో షూ పాలిష్ చేయించుకుంటున్న ఒక వ్యక్తి కదలకుండా నిలబడి ఉండటం వల్ల అతని బొమ్మ ఈ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఫోటో తీయటాన్ని చిన్నపాటి దొంగతనంతో పోలుస్తాడు హెన్రీ కార్టియర్ బ్రెసోన్. స్ట్రీట్ ఫోటోగ్రాఫర్ అంటే జన జీవితంలో నుంచి క్షణాలను దొంగిలించే దొంగ. ఫోటోగ్రఫీలో డిసైసివ్ మూమెంట్ను నిర్వచించిన స్ట్రీట్ ఫోటోగ్రాఫర్ బ్రెసోన్. ఆరు బయట ఒక దృశ్యం జరుగుతూ ఉంటుంది. చాలా మామూలుగా ఉన్న ఆ దృశ్యంలోనే నిర్ణయాత్మక క్షణం ఒకటి ఉంటుంది. దాన్ని పట్టుకోవటమే ఫోటోగ్రాఫర్ పని అంటాడు అతను. అది ఒక క్షణంలోనే వచ్చి వెళ్ళిపోతుంది, కానీ ఫోటో యొక్క సారం అంతా కూడా ఆ క్షణంలోనే ఉంటుంది. ఉదాహరణకు ఒక ఫోటోలో ఫోటోగ్రాఫర్ మెట్లపైన కూర్చుని సరైన క్షణం కోసం ఎదురు చూస్తుంటాడు. వలయాలు తిరిగిన మెట్లు, రెయిలింగ్, అలాగే అక్కడి నుంచి మరో వలయంలా వంగినట్టు కింద కనిపించే ఫుట్పాత్, మెట్లు, రోడ్డు మీద పరిచిన ఇటుకలు, రాతిగోడ, ఇవన్నీ చతురస్రాకారంగాను దీర్ఘచతురస్రాకారంగాను ఉంటూ ఆ ప్రాంతం రేఖాగణితం ప్రకారం మంచి పొందిగ్గా ఉంటుంది. ఇక మిగిలినది డిసైసివ్ మూమెంట్. ఫోటోగ్రాఫర్ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో సైకిల్ తొక్కుకుంటూ ఒక వ్యక్తి ఆ రోడ్డు మీదకు వస్తాడు. ఫ్రేమ్కు ఎడమ పైభాగంలోకి అతడు సైకిల్తో పాటు వచ్చినప్పుడు అది డిసైసివ్ మూమెంట్. మెట్ల రెయిలింగ్, భవనపు గోడ, ఫుట్పాత్, ఇవేవి అడ్డు రాకుండా ఉన్న ఖాళీ ప్రదేశంలో మనిషి తన సైకిల్తో పాటు సరిగ్గా అమరిపోతాడు. అతను ఆ ప్రాంతంలోకి రాగానే కెమెరా క్లిక్ చేస్తే అదే డిసైసివ్ మూమెంట్. సరిగ్గా అప్పుడే క్లిక్ చేసి పరుగెత్తే కాలం నుంచి ఓ చక్కటి క్షణాన్ని దొంగిలించాడు బ్రెసోన్. ఎంతో చురుకుతనం, సమయస్ఫూర్తి ఉంటే గానీ ఈ నిర్ణయాత్మక క్షణం దొరకదు. ఫోటోలు తీయటానికి అనుభవం ఎంతో ముఖ్యం. అందుకే నువ్వు తీసే మొదటి 1000 ఫోటోలు నీ చెత్త ఫోటోలే అంటాడు హెన్రీ కార్టియర్ బ్రెసోన్. ఒక మంచి ఫోటో తీయాలంటే ఎన్నో చెత్త క్షణాలు గడవాలి. నువ్వు ఫోటోను తీయవు, ఫోటోను చేస్తావు అంటాడు యాన్సెల్ ఆడమ్స్. ఇతను ల్యాండ్స్కేప్ ఫోటోగ్రాఫర్. అమెరికా ల్యాండ్స్కేప్ అందాలను ఎంతో భావుకత్వంతో ఫోటోలుగా మరిచాడు. శిల్పి ఉలితో చెక్కినట్టుగా షార్ప్ ఫోకస్తో ఫోటోలకు మెరుగులు దిద్దాడు. వెన్నముద్దలా ఉన్న మంచుకొండ కిందనున్న కొలనులో ప్రతిఫలించినప్పుడు కొలనంతా వెన్నెల ముద్ద అయినట్టున్న ఒక ఫోటో. వెన్నముద్దకు వెన్నెల ముద్దకు మధ్యలో నల్లని కొండ, షార్ప్గా కత్తిరించినట్టున్న నల్లని తీరం, ఎత్తుపల్లాల నేలల్లో నలుపు తెలుపుల మెత్తని సయ్యాటలు యాన్సెల్ ఆడమ్స్ ఫోటోలు. పర్యావరణవేత్తలకు అతడు ఒక కొండంత అండ. ఇతని ఫోటోలు, పర్యావరణ దృష్టితో చేసిన సూచనలు అమెరికాలో నేషనల్ పార్కుల పద్ధతి విస్తరించడానికి బాగా ఉపయోగపడ్డాయి. భాషల ఎల్లలు లేనిది ఫోటో. కానీ ఫోటోగ్రఫీకి ఒక భాష ఉంటుంది, దానికో పద్ధతి ఉంటుంది. ఏ ఫోటోగ్రాఫర్ అయినా పద్ధతిగానే పనిచేస్తాడు. పద్ధతిగా ఉన్న ఫోటో కళాత్మకంగానే సంభాషించి తీరుతుంది అంటాడు బ్రెజిల్కు చెందిన గొప్ప ఫోటోగ్రాఫర్ సెబాస్టియానో సాల్గాడో. తన ఫోటోలు ప్రశ్నలను లేవనెత్తి చర్చలకు దారితీసి అందరూ కలిసి సమస్యల గురించి చర్చించి పరిష్కారాలు కనుగొనేలా ప్రేరేపించాలని కోరుకున్నాడు అతను. అందుకు తగ్గట్టుగానే సాల్గాడో వర్కర్స్ పేరుతో కార్మికుల ఫోటోలు తీశాడు. బంగారం గనుల్లో ఆశగా పనిచేసే కార్మికుల ఫోటోలు సాల్గాడో ఫోటోల్లో ఎక్కువ ప్రసిద్ధి పొందినవి. మనిషి దురాశను,
పేదరికం నుంచి బయటపడాలనే తాపత్రయం.

0: విక్రయాన్ని హృదయ విదారకంగా కళ్లకు కడతాయి. ఒక ఫోటోలో భుజాల మీద మూటలతో నిచ్చెన్ల మీదుగా కిక్కిరిసి నడుచుకుంటూ చీమల బార్లాగా పోతున్న వర్కర్స్ను చూస్తుంటే మనలో కలిగే భావం ఏదైనా అది ఫోటోగ్రఫీకున్న శక్తికి ఒక ఉదాహరణ. తన ఫోటోల్లో ఆర్ట్ కోసం వెతకకుండా ఫోటో ఏం చెప్తోందో చూడమని చెప్పినా సాల్గడ ఫోటోల్లో లైన్ కానీ పద్ధతి కానీ విస్మరించలేనివి. ఫోటోగ్రాఫర్కు అతని సబ్జెక్ట్స్కు ఉండే సంబంధం ఎంత హాయిగా ఉంటే ఫోటోలు అంత సహజంగా సాంద్రంగా వస్తాయి. ప్రపంచంలో పేరొందిన ఫోటోగ్రాఫర్స్ అందరూ తమ సబ్జెక్ట్తో మమేకమై శ్రద్ధగా కెమెరాలను క్లిక్ చేసిన వాళ్లే. ముఖ్యంగా యుద్ధ భూముల్లో, కరవు ప్రాంతాల్లో, శరణార్థి శిబిరాల్లో పనిచేసే ఫోటోగ్రాఫర్స్ చరిత్రకారుల కంటే ఏమీ తక్కువ కాదు. అక్కడి పరిస్థితిని, తమ అవగాహనను కూడా తెలియజేస్తూ ప్రాణాలకు తెగించి ఫోటోలు తీస్తారు వాళ్ళు. చరిత్రనైనా మార్చి రాసే అవకాశం ఉంటుంది, కానీ ఫోటో ఎప్పుడూ పచ్చి నిజాలే చెప్తుంది. 1930ల్లో వచ్చిన తీవ్రమైన ఆర్థిక మాంద్యం సందర్భంలో డోరోథియా ల్యాంగ్ మైగ్రెంట్ మదర్ అనే ఒక ఫోటో తీసింది. సమాజంలో ఆనాడు మనుషులు ఎదుర్కొన్న ఆకలి, బీదరికం, అనిశ్చితి అన్నీ కూడా టెంట్లో పిల్లలతో కూర్చుని ఉన్న ఒక తల్లి కళ్లల్లో ప్రతిఫలిస్తాయి. మాంద్యపు రోజులకు ప్రతినిధిగా ఈ ఫోటోలోని తల్లి, ఫోటో తీసిన డోరోథియా ల్యాంగ్ ఇద్దరు చరిత్రలో నిలిచిపోయారు. ప్రపంచాన్ని కదిలించిన ఫోటోల్లో కొన్నిటి గురించి చెప్పుకుందాం. వియత్నాం యుద్ధం జరిగినప్పుడు అమెరికా ఆ దేశం మీద నేపామ్ బాంబులు ప్రయోగించింది. చావు భయంతో రోడ్డు మీద పిల్లలు పరిగెడుతున్నారు. ఒక పిల్ల తన ఊరు, ఇల్లు, ఆఖరికి ఒంటి మీద బట్టలు కూడా కాలిపోగా అలాగే నగ్నంగా బయటకు వచ్చి రోడ్డు మీద అరుస్తూ పరిగెడుతున్న క్షణం ఫోటోలో బంధించబడింది. చూసిన వారందరికీ యుద్ధ భీభత్సాన్ని కళ్లకు కట్టి భయపెట్టిన ఫోటో అది. భోపాల్ గ్యాస్ ట్రాజెడీ జరిగినప్పుడు ఎంతోమంది ఫోటోగ్రాఫర్లు ఆ భీభత్సాన్ని రికార్డ్ చేశారు. రఘురాయ్ తీసిన ఒక ఫోటోలో విషవాయువులు కమ్మి తెరుచుకున్న కళ్లతో మరణించిన శిశువును ఖననం చేస్తున్న దృశ్యం ఉంటుంది. భోపాల్ గ్యాస్ ట్రాజెడీ అనగానే ఈ ఫోటోనే గుర్తు వస్తుంది. ఆ శిశువు కళ్ళు, నోరు మన విధ్వంసపు అభివృద్ధి మోడల్ను, పరిశ్రమల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా ఉంటాయి. కెవిన్ కార్టర్ అనే ఫోటోగ్రాఫర్ కరువుకోరల్లో చిక్కుకున్న సూడాన్లో ఫోటోలు తీశాడు. ఎముకలన్నీ బయటపడ్డ ఒక పిల్లవాడు శరణార్థి శిబిరం వైపు పాక్కుంటూ పోతుంటే పక్కనే వాలిన రాబందు ఆశగా ఆ పిల్లవాడి వైపు చూస్తున్న ఫోటో అది. ఆకలిని ఇంత బాధాకరంగా చూపించిన ఫోటో బహుశా ఇంకొకటి లేదేమో. ఈ కరువు ఎంతో మందిని మింగేయటంతో పాటు ఆ ఫోటోగ్రాఫర్ను కూడా మింగేసింది. తను చూసిన ఆ బాధాకరమైన చావులు అతన్ని కుంగతీశాయి. సూడాన్ నుంచి తిరిగి వచ్చాక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మధ్యనే యుద్ధ భయం వల్ల సిరియా నుంచి యూరప్ దేశాలకు వలసలు పోతున్న ఎన్నో కుటుంబాలు సముద్రం దాటుతూ మునిగి చనిపోయాయి. ఒక చిన్న 3 ఏళ్ల పిల్లవాడు చనిపోయి సముద్ర తీరాన పడి ఉన్న దృశ్యం ఫోటో రూపంలో ప్రపంచాన్ని కదిలించింది. అమాయకులను బలి తీసుకుంటున్న యుద్ధ పిపాసను ఈ ఫోటో కళ్లకు కట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఫోటో జర్నలిజం జెండా ఎగరేస్తోంది. వీధిలో పేర్కొన్న చెత్త, నోరు తెరుచుకున్న డ్రైనేజీలు మొదలైన సమస్యలను ఫోటోలు తీసి పేపర్కు పంపిస్తున్నారు జనం. పేపర్లలో అచ్చయిన ఫోటోలను చూసి మున్సిపాలిటీలు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి. రోజువారీ సమస్యల నుండి అంతర్జాతీయ సమస్యల వరకు ఫోటో జర్నలిజం జీవితాన్ని ప్రతిఫలిస్తోంది. సెల్ ఫోన్ ఫోటోలు తీయటాన్ని సులువు చేసేసింది. ప్రతి మొబైల్ ఫోను ఒక కెమెరా అయిపోవటం ఈరోజు ఫోటోగ్రఫీ చరిత్రలో విప్లవాత్మకమైన అడుగు. ప్రతి క్షణము ఒక ఫోటోనే. రాబోయే రోజుల్లో ఫోటోగ్రఫీ ఇంకెన్ని వన్నెచిన్నెలు పోతుందో చూస్తూనే ఉందాం.
1: ఇంతవరకు కాలాన్నించి క్షణాలను దొంగిలించేదే ఫోటోగ్రఫీ పి లలిత కుమారి గారి ప్రసంగం విన్నారు. చక్కటి ఈ ప్రసంగాన్ని మీరు మళ్ళీ వినాలనుకుంటే వినొచ్చు, మీ మిత్రులకు బంధువులకు పంపొచ్చు కూడా. మా యూట్యూబ్ ఛానల్లో ఈ ప్రసంగం ఉంది, దాన్ని మీరు అక్కడికి వెళ్ళి వినవచ్చు. మా ఛానల్ పేరేంటి అంటారా? ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, ఇదే మా ఛానల్ పేరు. ఈ ఛానల్కి వెళ్ళండి, ఇలాంటి ప్రసంగాలు ఇంకెన్నో ఉంటాయి. అక్కడ వెళ్ళగానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం భేటీ శీర్షికన స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్. ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారిణి డాక్టర్ సి సుమలతతో ముచ్చట. వారితో ముచ్చట పెడుతున్నారు కేలేనిన్.
5: మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం ఆరోగ్యవంతంగా ఉంటుందని, కుటుంబాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యవంతంగా తయారవుతుందన్నది అభిప్రాయం. అందుకే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మహిళల ఆరోగ్యంపైన ప్రత్యేకమైన దృష్టిని సారిస్తున్నాయి. వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా అనేక వినూత్న కార్యక్రమాలని చేపడుతున్నారు. ఇదే క్రమంలో తాజాగా స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమం. ఈ కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలు, నిర్దిష్ట కాల పరిమితి, ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఏ రకమైన వైద్య సేవల్ని అందించబోతున్నారు, ఈ వివరాలన్నింటిని గురించి మనతో పంచుకునేందుకు ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సుమలత గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సుమలత గారు.
6: నమస్కారం అండి.
5: ముందుగా ఈ స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ అనే ఈ కార్యక్రమం ఏదైతుందో దీని ఉద్దేశం గురించి చెప్పండి.
6: స్వస్థ నారి సశక్త పరివార్ అభియాన్ SNSPA అంటారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మహిళల ఆరోగ్యం, బాలికల ఆరోగ్యం, కిశోర బాలికల ఆరోగ్యం, చిన్నపిల్లల ఆరోగ్యం, ఇందులో ముఖ్యంగా అంటే ఎనీమియా కానివ్వండి, ఆహారపు అలవాట్లు కానివ్వండి, ఋతుక్రమాల సమస్యలు కానివ్వండి, గర్భిణీ స్త్రీలు కానివ్వండి, వయోవృద్ధులు కానివ్వండి, ఏదైనా వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇలాంటి కార్యక్రమంలో, అంటే ఈ కార్యక్రమం 17 సెప్టెంబర్ 2025 నుంచి 2 అక్టోబర్ 2025 వరకు, అంటే 15 రోజులు జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఆడవాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం మీద అవగాహన, మరియు వాళ్ళు ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు పరీక్షలు చేసుకోవడానికి వెసులుబాటు, అలాగే మనకి ఏదైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్ గా వాళ్ళకి స్క్రీనింగ్ చేసుకునేదానికి వెసులుబాటు చేయడానికి ఈ SNSPA ప్రోగ్రామ్ చేయడం జరిగింది.
5: అంటే ఇది 17 సెప్టెంబర్ నుంచి అయితే అక్టోబర్ 2వ తేదీ వరకు, అంటే దాదాపుగా 15 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది కదా. అయితే ఇందులో మహిళలకు, ముఖ్యంగా కిశోర బాలికల నుంచి మొదలుకొని అయితే వయోవృద్ధుల వరకు, మహిళల అన్ని వయసుల వారికి అవసరమైన ఆరోగ్య పరీక్షలు, తర్వాత అవసరమైన వైద్యం ఇవన్నీ కూడా అందించబడుతుంది అని చెప్తున్నారు కదా. అయితే ముఖ్యంగా ఏ రకమైన అవగాహన వీళ్లలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, శాఖ పరంగా ఎలాంటి కార్యక్రమాలని చేపడుతున్నారు, ఈ స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆ వివరాలని చెప్తారా?
6: ముందుగా మనము హెల్త్ డిపార్ట్మెంట్ గా చూసుకుంటే మనకి మన PHC మెడికల్ ఆఫీసర్స్ ఆర్ సబ్ సెంటర్ కానీ ఆయుష్మాన్ ఆరోగ్య మంది పరిమితి కాకుండా స్పెషలిస్టులు సర్వీసెస్, అంటే మనకి మన మెడికల్ కాలేజ్ నుంచి గాని లేకపోతే మన CHC డిస్టిక్ హాస్పిటల్స్ నుంచి గాని వాళ్ళని స్పెషలిస్ట్ ని దీనికి వాళ్ళని డెప్యూట్ చేయడం జరిగింది. వీళ్ళ స్పెషలిస్ట్ సర్వీసెస్ ని వినియోగించుకోవడానికి మనం ఫస్ట్ శ్రీకారం చుట్టాము. దాంట్లో మనకి స్పెషలిస్ట్ సర్వీసెస్ అన్ని PHCs కవర్ అయ్యేటట్టు 91 స్పెషలిస్ట్ క్యాంప్, దాంట్లో ప్రతి PHCకి ఖచ్చితంగా గైనకాలజీ విభాగము, తర్వాత జనరల్ ఫిజిషియన్ విభాగము, అలాగే మనకి ఆఫ్థాల్మాలజీ, ENT విభాగాలు, అలాగే డెర్మటాలజీ, డెంటల్ హెల్త్, మెంటల్ హెల్త్, సో ఇలా అన్ని ఒక 7-8 భాగాలు వాళ్ళకి సేవ స్పెషలిస్ట్ సర్వీసెస్ అందించేలాగా. అండ్ ఇప్పుడు స్కూల్ పిల్లలతో సంబంధించుకుంటే వాళ్ళకి మెన్స్ట్రల్ హైజీన్ కోసం గైనకాలజిస్ట్, అలాగే వాళ్ళకి డెర్మటాలజీ అంటే చర్మ వ్యాధి సంబంధించేవి ఏమైనా ఉంటే దాని కొరకు, తర్వాత కంటి చూపు, ఎందుకంటే బోర్డు మీద రాసేది కనిపించడం లేదో లేకపోతే ఆహార లోపాలు ఏమైనా ఉన్నాయో, సో దానికి ఫిజిషియన్, మనకి ఆఫ్థాల్మాలజీ డాక్టర్, అలాగే ENT స్పెషలిస్ట్ ని మనం ఇవ్వడం జరిగింది. సో

0: చివరి దశలో ప్రాథమిక దశలో గుర్తిస్తే చర్యలు తీసుకోవచ్చు
1: నివారించండి. సో వీళ్ళ కోసమని స్క్రీనింగ్స్, తర్వాత టీబీకి ట్యూబర్క్లోసిస్ స్క్రీనింగ్, ఇవన్నీ స్క్రీనింగ్స్ దీంట్లో చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా ఆహారపు అలవాట్లు, ఎలాంటి ఆహారపు అలవాట్లు ఉండాలి, తక్కువ అంటే మనం తెల్లని పదార్థాలు, బియ్యం, చక్కెర, పంచదార, ఉప్పు ఇలాంటివి కొంచెం తగ్గించుకోవాలని, లేకపోతే ఎలాంటి ఆయిల్ వాడాలని, దీనికి మనము డబ్ల్యూసీడీ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్, అంగన్వాడీ వాళ్ళతోటి కూడా అనుసంధానం అయ్యి మనం ఈ కార్యక్రమంలో వాళ్ళకి అవగాహన చేపడతాం.
0: అయితే ఇప్పుడు ఈ అవగాహన కల్పించడంతో పాటు స్క్రీనింగ్ అంటే పరీక్షల కోసం శిబిరాలను కూడా నిర్వహిస్తున్నామని చెప్తున్నారు కదా, ఇవి ఏ స్థాయిలో ఉంటాయి, అంటే గ్రామ స్థాయిలోనా లేకపోతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎక్కడైతే కొన్ని గ్రామాలకు కలిపి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇట్లా ఉంటుంది, అంటే ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాలన్నీ అక్కడికి రావాలా లేదా గ్రామాల వారీగా శిబిరాలు ఉంటాయా?
1: రెండు రకాలుగా జరుగుతున్నాయి. ఒకటేమో స్పెషలిస్ట్ క్యాంప్ అని ఏదైతే జరుగుతుందో అది పిహెచ్సిలోనే జరుగుతుంటది, ఎందుకంటే వాళ్ళ ఎక్విప్మెంట్ మొబిలైజ్ చేసుకోవడం ఇవన్నీ ఇబ్బంది కాబట్టి పిహెచ్సి పరిధిలో జరుగుతాయి. కానీ 14 సర్వీసులు అంటే అది ఎన్సీడీ, క్యాన్సర్, టీబీ, ఎనీమియా ఏదైనా అలా 14 సర్వీసులు అంటే మన గర్భిణీ స్త్రీలకి సర్వీసెస్ అన్ని కలుపుకొని ఇవన్నీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో రెగ్యులర్ గా జరుగుతూ ఉంటే కొంచెం ఇంటెన్సివ్ గా జరుగుతాయి 15 రోజుల్లో. వాటితో పాటు స్పెషలిస్ట్ కేర్ ఈ పిహెచ్సి పరిధిలో జరుగుతుంది, మెడికల్ కాలేజెస్ లో జరుగుతుంది, సిహెచ్సిస్ లో జరుగుతుంది. అక్కడ మహిళల్ని ఎడ్యుకేట్ చేసి అక్కడే క్యాంప్ నిర్వహించడం జరిగింది. సో ఎక్కడైతే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉందో అక్కడ వాళ్ళకి 2-3 విలేజెస్ లింక్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళు అక్కడే క్యాంప్ నిర్వహించుకోవచ్చు.
0: అయితే ఇప్పుడు ఇందులో కొన్ని స్వల్పకాలికమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కొన్ని దీర్ఘకాలికమైన వ్యాధులు కూడా ఉంటాయి.
2: ఇంతవరకు భేటీ శీర్షికన స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలతతో ముచ్చటిన్నారు. ఇంతటితో ఇల్లటి అంబటెల్ల సంగతులు కార్యక్రమం సమాప్తం. సమయం 8 గంటలైంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్ అవుతాయి.
3: సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన జుడ్నే కే లియే రిజిస్టర్ కరే పిఎం సూర్యఘర్ .gov.in పర్ హర్ ఘర్ సూర్యఘర్.
4: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాథ్ మై ఫర్హత్ నాజ్. सरकार ने घरेलू पाइपलाइन गैस कनेक्शन को घर घर पहुंचाने की प्रोत्साहन योजना को स्वीकृति दी. राष्ट्रीय परीक्षा एजेंसी ने 600 पुराने विशेषज्ञों को हटाकर नए विशेषज्ञ शामिल किए. झारखंड सरकार ने विद्यार्थियों के विरोध प्रदर्शन के बीच अनियमितताओं के कारण रद्द की गई 44 भर्ती परीक्षाओं की सूची जारी की. दिल्ली जल बोर्ड रिश्वत मामले में दिल्ली के पूर्व मंत्री और आम आदमी पार्टी के नेता सत्येंद्र जैन और 5 अन्य गिरफ्तार. संयुक्त अरब अमीरात ने ईरान पर मिसाइल हमले का आरोप लगाते हुए व्यापारिक और वित्तीय लेन देन स्थगित किए. और नीदरलैंड्स में पुरुष हॉकी विश्व कप के पूल डी में आज भारत का सामना पाकिस्तान से. अब समाचार विस्तार से. सरकार ने पाइप से रसोई गैस पीएनजी कनेक्शन घर घर पहुंचाने की प्रक्रिया तेज करने की प्रोत्साहन योजना को स्वीकृति दे दी है. इसका उद्देश्य स्वच्छ, सुरक्षित और सस्ती रसोई गैस उपलब्ध कराना है. ये योजना 1 सितंबर से 2 चरणों में लागू की जाएगी. एक रिपोर्ट.
5: पेट्रोलियम और प्राकृतिक गैस मंत्रालय के अनुसार योजना के माध्यम से मौजूदा पीएनजी कनेक्शनों को अपने रसोई घरों में पाइपलाइन वाली प्राकृतिक गैस का इस्तेमाल शुरू कर सकेंगे. वर्तमान में देश भर में करीब 1,74,00,000 घरेलू पीएनजी कनेक्शन हैं. मंत्रालय ने बताया कि योजना के अंतर्गत सिटी गैस डिस्ट्रीब्यूशन CGD कंपनियों को बिना बिल वाले कनेक्शनों को सक्रिय करने और पीएनजी नेटवर्क का विस्तार करने के लिए प्रोत्साहित किया जाएगा. योजना के अंतर्गत CGD कंपनियों को प्रदर्शन अवधि के दौरान जोड़े गए हर अतिरिक्त घरेलू पीएनजी कनेक्शन के लिए 200 स्टैंडर्ड क्यूबिक मीटर अतिरिक्त घरेलू स्तर पर उत्पादित कम कीमत वाली गैस आवंटित की जाएगी. आनंद और शिवांग की रिपोर्ट के साथ समाचार कक्ष से चाहत सिंह.
4: राष्ट्रीय परीक्षा एजेंसी एनटीए ने अपनी टीम में शामिल 600 विशेषज्ञों को हटाकर नए विशेषज्ञ शामिल किए हैं। शिक्षा मंत्रालय ने कहा है कि प्रश्न पत्रों की गहन पड़ताल के लिए 4-स्तरीय जांच प्रणाली लागू की जाएगी। एनटीए के कार्यालयों में केंद्रीय औद्योगिक सुरक्षा बल के जवान तैनात किए जाएंगे। परीक्षा एजेंसी ने यह निर्णय शिक्षा मंत्री प्रहलाद जोशी के निर्देश के बाद लिया है। इसमें परीक्षाओं के सुचारू

0: Turkish troops at the base. Eight strikes reportedly hit the runway of the airbase, causing damage but no casualties. Israeli Prime Minister Benjamin Netanyahu's office said Syria was on the verge of violating an agreed status quo on security matters by allowing Turkish troops to deploy at the base. Syria has condemned the Israeli action. Foreign Minister Assad al-Shibani described the strikes as an unjustified provocation and a violation of Syria's sovereignty, warning that they could threaten regional and global stability. The India Meteorological Department, IMD, has forecast very heavy rainfall conditions over east and west Uttar Pradesh, east Madhya Pradesh and Uttarakhand today. The weather agency predicted moderate to heavy rainfall over parts of northeast India, Delhi, Haryana, Chandigarh, Bihar, Chhattisgarh, coastal Karnataka, Himachal Pradesh, Jharkhand, Kerala, Mahe, sub-Himalayan West Bengal and Sikkim during the day. Thunderstorms and lightning conditions are predicted over north interior Karnataka, Tamil Nadu, Puducherry and Karaikal today. Flood situation continues to remain grim in North Odisha, with swelling rivers inundating large areas of six districts and affecting around 1 million people. Baitarani continues to flow above the danger level at Akhuapara, while Brahmani and Salandhi and Subarnarekha are also swelling, leaving several villages marooned. Chief Minister Mohan Charan Maji has announced a 1,000 crore rupee assistance package for flood-affected people and farmers. We have more from a correspondent.
1: In Bhadrak, Bhandari Pokhari and Tihidi blocks remain among the most affected, with flood water submerging villages and disrupting normal life. Jaspur, Kendrapada, Baleswar, Keunjhar and Mayurbhanj are also witnessing inundation, with many people facing shortages of relief materials, shelter, food and drinking water. The swelling Brahmani and Salandhi rivers have added to the crisis, while the Baitarani remains above the danger mark at Akhuapada. A fresh rise in the Subarnarekha has also inundated villages in Baleswar. Flood waters have damaged standing crops and created an acute shortage of fodder for livestock. Several schools remain closed as a precautionary measure in flood-affected areas. The state government has announced a 1,000 crore rupee relief package for affected people and farmers. Prakash Das for Akashwani News, Bhubaneswar.
0: On to sports and badminton. Indian shuttlers registered comprehensive wins at the BWF World Championships in New Delhi yesterday. Men's singles ace Lakshya Sen defeated Austria's Collins Philemon in the first round, while the Indian duo of Trisha Joly and Gayatri Gopichand continued their winning run to enter the pre-quarterfinals. We have a report.
2: Ace shuttler Lakshya Sen entered the second round of the men's singles at the BWF Badminton World Championships. He defeated Collins Philemon of Austria in the opening round. The Indian shuttler was down after the first game at 16-21. However, Lakshya clawed back to register one-sided wins in the next two games, 21-8, 21-4. In the women's doubles, India's Trisha Joly and Gayatri Gopichand advanced to the pre-quarterfinals after outshining United States' Lauren Lam and Ellison Lee in straight games, 21-15, 21-12. Meanwhile, the Indian women's doubles pair of Kavipriya Selvam and Simran Singhi bowed out of the World Championships after losing to Stephanie Stoeva and Gabriela Stoeva of Bulgaria, 21-7, 21-14. Earlier in the day, Unnati Huda advanced to the women's single second round after Myanmar's Thet Tar Thuzar in straight games, 22-20, 21-16. Meanwhile, the mixed doubles duo of Rohan Kapoor and Rutvika Shivani Gadde faced a defeat against the Canadian pair of Jonathan Lai and Crystal Lai in the mixed doubles first round. After winning the first game by 22-20, the Indian duo lost the next two games by 19-21 and 17-21. With Vishnu P.S., Bhanu Pratap Singh, Akashwani News, Delhi.
0: In hockey, the Indian men's team will face arch rivals Pakistan in a crucial Pool D encounter of the FIH Men's Hockey World Cup in Amstelveen, the Netherlands today, with both teams battling for a place in the next round. India, currently on 3 points from two matches, need at least a draw to secure qualification. Pakistan, on the other hand, have just 1 point after two games. In men's cricket, host Sri Lanka will resume the second innings at the overnight score of 84 for 4 on day 4 of the first test match of the series at the Gale International Stadium in Sri Lanka today. Earlier, India were bowled out for 193 in the second innings, setting Sri Lanka a target of 372 runs. India were dismissed for 462 in the first innings, while Sri Lanka made 284 runs. The second and final test of the series will be played in Colombo from the 23rd of this month. In football, East Bengal FC will take on Sporting Club Delhi in the first semi-final of the 135th Durand Cup at the Salt Lake Stadium in Kolkata today. The match will begin at 7 p.m. IST, with both teams aiming to secure a place in the final. And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
3: Thank you, Abhishek. National Testing Agency refresh, four-tier paper check, 600 experts out, CISF security at officers informs the Indian Express. Nitin Naveen taps Tauri for UP, Punia for Punjab ahead of 2027 polls, reports the Pioneer. The Pioneer, in its editorial piece, The Courage That Refuses to Look Away, writes that World Humanitarian Day honors the selfless service of humanitarian workers, but they need protection and funding, not just applause. Trump cites CEC, India poll rules to push US voter ID bill, states Hindustan Times. Pakistan Supreme Court orders Imran Khan be moved to hospital, reports The Asian Age. And finally, vocational education third language must for class 9 from the current academic session, writes The Times of India about Delhi government's revised class 9 examination and promotion policy. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. Government approves incentive scheme to accelerate domestic PNG connections. National Testing Agency revamps its examination team by removing 600 experts and onboarding new ones. Jharkhand government releases list of 44 recruitment exams cancelled due to irregularities amid students' protest. Anti-corruption branch of Delhi government arrests former minister and AAP leader Satender Jain and five others in the Jal Board bribery case. UAE suspends all trade and financial dealings with Iran after accusing it of missile threat. And India to take on Pakistan in the crucial Pool D match of the FIH Men's Hockey World Cup in Amstelveen, Netherlands today. And with that, we end the morning news. Have a nice day.
4: Akashavani Adilabad, 100.2 FM, Manasu Ninda.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, మనసు నిండా. స్టూడియోలో సమయం 8:31 దాటి 45 సెకండ్లు. ఇప్పుడు నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలాధార వాహిక పఠనం 63వ భాగం విందాం. నవలా రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు గారు చదివి వినిపిస్తున్నారు. పి కమలాకర్ రెడ్డి. విందాం ఆకుపచ్చ సూర్యోదయం, నవలాధార వాహిక 63వ భాగం. నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఇంత దారుణంగా, అవమానకరంగా నాశనం చేస్తావని నేను ఏనాడు అనుకోలేదు మల్లన్న. నువ్వు చేసిన పని ఎంత నీచమైందో తెలుసా? అంతకు మించి ఎంత ప్రమాదకరమైందో తెలుసా నీకు? నీ బలహీనత వల్ల నీ వాళ్ళకి, ఈ ఉద్యమానికి ఎంత ద్రోహం జరిగి ఉండేదో తెలుసా? ఇది ఉద్యమం మల్లన్న, మనం పితూరి లేవదీయలేదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, పితూరి మన ఉద్దేశం కాదు, కాదు, కాదు. ఉద్యమకారులంటే అన్నీ వదులుకున్నవాళ్ళు. స్వార్థానికి స్వప్రయోజనాలకి దూరంగా ఉండాలి.

0: వాళ్ళకి త్యాగం మీద తప్ప సుఖం మీద దృష్టి ఉండకూడదు, రాకూడదు కూడా. నువ్వు కానీ, ఆ ఎర్రేసు కానీ, ఈ పడాలు కానీ, నేను కానీ, అసలు ఉద్యమం చేస్తున్న వారు ఎవరైనా, మేము ఉద్యమకారులమంటూ వాళ్ళు ఇల్లెక్కి అరవకపోయినా, మనమంతా ఈ అడవి కోసం, ఇక్కడి జనం కోసం ప్రాణాలర్పించడానికి వచ్చిన వాళ్ళమే. ప్రాణం ఇవ్వదలుచుకున్న వాళ్ళకి ఒక బలహీనతని దూరంగా ఉంచడం కష్టం కాకూడదు కదా. కానీ నీకు కష్టమేనని రెండోసారి రుజువైంది. కృష్ణదేవిపేటలో నీవు బలవంతం చేసి సారా పోయించుకున్నావు, రెండోసారి అంతే. కాదంటావా మల్లు? అన్నాడు రామరాజు. తలదించుకున్నాడు మల్లుదొర. అంతా అక్కడే నిలబడి ఉన్నారు. రామరాజు గుండెల్లో ఆవేదన వాళ్ళందరి గుండెల్ని పిండేస్తోంది. ఉద్యమానికి రహస్యంగా చేయూతనిస్తున్న వాళ్ళెవరో మల్లుని సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్ళి గంతన్నకి కబురు చేశారు. మండిపడ్డాడు గంతన్న. తమ్ముడని కూడా చూడకుండా చెడామడా తిట్టాడు. ప్రమాణం చేసి మాట తప్పుతావా? కొండజాతికే తలొంపులు తెచ్చావంటూ తలబాదుకున్నాడు. చివరికి రామరాజు ముందు నిలబెట్టాడు. ఏ శిక్షకైనా సిద్ధమన్నట్టు నిలబడి ఉన్నాడు మల్లుదొర. ముఖం పశ్చాత్తాపంతో, అవమాన భారంతో కందగడ్డలా మారిపోయి ఉంది. పదే పదే కళ్ళు చెమరిస్తున్నాయి. రామరాజు మాటలు ముగిశాక ఒక్క నిమిషం తర్వాత తలెత్తి డగ్గుత్తికతో అన్నాడు మల్లు. తప్పు చేశాను సామి, పెద్ద మనసు చేసుకుని ఈ తప్పు కాయండి. ఈ ఉద్యమంలో ఉండగా మరోసారి పాడుపని చేస్తే మల్లు ఇక ఇక్కడ ఉండడు, ఎక్కడో కొర్రదిగి కనిపిస్తాడు. మల్లు దుడుకుతనం తెలిసిందే. అతడు వ్యసనపరుడు, అదీ తెలుసు. మూర్ఖత్వం చాలా ఎక్కువ. కానీ ఆ మొండితనం ఉద్యమానికి చాలాసార్లు ఉపయోగపడిన మాట నిజం. అది అవసరమైంది కూడా. అందుకే కొండలయ్యగొంది ఆశ్రమం ముందే నేలమీద కూర్చొని తలంచుకొని ఆలోచిస్తున్న పడాలు, ఎర్రేసు, మోదిగాడు, అగ్గిరాజు మరో 10 మందిని ఆ క్షణంలో మల్లుమాటలు కదిలించాయి. దూరంగా ఒక చెట్టును ఆనుకుని రామరాజుకు ముఖం చూపించలేకపోతున్నట్టు ఎటో చూస్తూ నిలబడి ఉన్నాడు గంతన్న. 2 నిమిషాలు గడిచిన తర్వాత దృఢంగా అన్నాడు రామరాజు. అంటే ఒక పెద్ద ఆశయాన్ని కించపరుస్తూ జరుగుతున్న తప్పులను చూసి చూడనట్టు వదిలేయమని ఏ పెద్ద మనిషి అయినా చెప్పడం సబబేనంటావా? ఉద్యమం ఎప్పుడు చచ్చిపోతుందో తెలుసా? ఉద్యమకారులు చచ్చిపోయినప్పుడు కాదు, వాళ్లలో నైతిక శక్తి చచ్చినప్పుడు.
1: సామి, కొండోళ్ళంతా చావోరేవో అన్నట్టు పోరాడుతూ ఉంటే నేను ఇంటి దగ్గర కూకుంటే అది చావు కంటే దారుణం సామి. మన్నించండి, ఈసారికి తప్పు కాయండి సామి అన్నాడు మల్లు ఏదో చెప్పబోతూ.
0: ఇంక నేను చెప్పడానికి ఏమీ లేదు మల్లయ్య, నీవు చెప్పేది కూడా లేదని మొదటే అంగీకరించావు. బాధాకరమే అయినా చెప్పక తప్పడం లేదు, ఇకపై నీ దారి నీది అన్నాడు రామరాజు స్థిరంగా. 1 నిమిషం మౌనం. పెద్దగా నిటూర్చాడు మల్లుదొర. తర్వాత అన్నాడు,
1: చిత్తం స్వామి, ఇప్పటికే తమరిని చాలా బాధించాను, అది నాకు తెలుసు. ఇంక మిమ్మల్ని బాధ పెట్టను, ఆ పాపం కూడా నాకొద్దు, ఇంక కనిపించను. సెలవు. చేతులెత్తి మొదట రామరాజుకి, తర్వాత అక్కడున్న వాళ్లకి నమస్కరించి వెనుదిరిగి అడుగులు వేశాడు. నవనాడులు కుంగిపోయినట్టు పడుతున్నాయి అతడి అడుగులు.
0: మల్లూ, వెనక నుంచి రామరాజు గొంతు మార్ధవంగా, చెప్పుకోవడానికి ఏమీ లేదని మొదటే అన్నావు. నీ నిజాయితీ నాకు నచ్చింది, అందుకే అడుగుతున్నాను. నీ బలహీనతని ఒప్పుకున్నంత హుందాగా నా బలహీనతని, ఉద్యమంలో బలహీనతని ఏమైనా నీకు కనిపిస్తే చెప్పు, నిరభ్యంతరంగా చెప్పు అన్నాడు రామరాజు.
1: చచ్చిన పాముని ఇంకా కొట్టకండి సామి, అంత మాటెందుకు అన్నాడు మల్లు.
0: ఒక్కొక్క మాటే చెబుతున్నట్టు చెప్పాడు రామరాజు. నిన్ను బాధ పెట్టాలని కాదు మల్లన్న, నువ్వు ఉద్యమానికి దూరంగా వెళుతున్నా దాని జాడ నీవెంటే ఉంటుంది. అది నువ్వు కాదనుకున్నా వీడేది కాదు. కానీ బయట నీవు మరింత బాధ్యతగా, మరింత జాగరూకతతో ఉండాలి. నిన్ను నేను ఉద్యమం నుంచి వేరు చేయగలను, కానీ కొండవాళ్ల నుంచి కాదు కదా. ఉద్యమంతో బంధం తెగిపోయినా కూడా నీవు వేసే ప్రతి అడుగు ఉద్యమం దిశని, ఇందరి జీవితాలని, ఒక పెద్ద ఆశయాన్ని శాసిస్తుందని మర్చిపోకు. నీవు ఉద్యమంలో లేకున్నా కూడా పవిత్ర జీవితం గడపడం మనిషిగా నీ విధి. అదే నీకు నేను చివరిగా చెప్పేది. ఇప్పుడు తను ఉద్యమకారుడు కాదు, అడవి తల్లిని ఆదుకోవడానికి కొండవాళ్లు చేస్తున్న పోరులో భాగస్వామి కాడు. ఈ మాటలు తలుచుకుంటే గుండె కెలుకుతున్నట్టనిపించింది మల్లుకి. భగతలంటే యుద్ధవీరుల కులమని నమ్ముతారంతా. తానేమో యుద్ధాన్ని మధ్యలో విరమించాడు. ఆ దేవుడు, స్వామి, శ్రీరామరాజు సాంగత్యం ఇక తనకి లేదు.

0: వాస్తవం మరీ మరీ కలచివేస్తోంది. రామరాజు వంటి మహనీయుడితో ధన్యజీవితో మాట పడినందుకు కలిగిన క్షోభ మాటలకి అందడం లేదు. తన కారణంగా, తన ప్రవర్తన కారణంగా ఆయన ఎంత క్షోభపడ్డాడో అనిపించింది కూడా. కుర్రు దిగి చచ్చిపోవాలన్నంత ఆవేశం వచ్చింది మల్లుకి. ఇప్పుడు తను ఏమిటి? మల్లు అనే ఈ జీవి గమ్యమేమిటి? ఆ క్షణంలో తను ఎవరికీ ఏమీ కాడని అనిపించింది. రామరాజు చివరి హెచ్చరికగా చెప్పిన మాటలు అర్థం కావడానికి 2 రోజులు పట్టింది మల్లుకి. తనకోసం 1000 కళ్లతో వెతుకుతున్నారు పోలీసులు. ఎక్కడ కనిపించినా అడవి జంతువుని వేటాడినట్టు వేటాడతారు. తను చచ్చిపోవచ్చు, పర్వాలేదు, కానీ తన నోటి నుంచి ఏమీ రాకూడదు కదా. రామరాజు చివరి హెచ్చరికలోని అంతరార్థం అది కాదా? తనెవరో గుర్తుపట్టని మారుమూల పల్లెల్లో గడిపాడు. పగలంతా చిన్న చిన్న గుహల్లో బతికాడు. రాత్రివేళ అడవిలో తిరిగాడు. కానీ ఇదంతా 4-5 రోజులే. ఇలాంటి జీవితం మల్లు నైజానికే వ్యతిరేకం. తను ఉద్యమంలో లేడన్న బాధ నెమ్మదిగా సద్దుమణిగింది. అతడికి ఇప్పుడు ఏ నైతిక నిర్బంధమూ లేదు, ఏ కట్టుబాటు లేదు. ఆ పగటివేళ బయటకు వచ్చి 2 చోట్ల ఈత చెట్లు ఎక్కి కళ్ళు తీసుకుని ఒక పొదలో కూర్చొని కడుపారా తాగాడు. సాయంత్రం దాకా నిద్రపోయాడు. చీకటి పడుతుండగా లేచి అంతాడ బయలుదేరాడు. నేరుగా వెళ్ళి పాత మిత్రుల్ని కలిశాడు. ఆ 3 మిత్రులు అతన్ని హఠాత్తుగా చూసేసరికి బిత్తరపోయారు. మల్లును ఊరికి దూరంగా తీసుకుపోయి అక్కడ పశువుల కొట్టం అటకమీద జొన్నగడ్డి వెనుక దాచారు. చర్చ నెమ్మదిగా నడిపాలెం మీదికి వెళ్ళింది. మల్లు స్వగ్రామం బట్టి పనుకుల పక్కనే ఉంది. ఇంకో పక్కన ఉంది నల్లగొండ.
1: అరేయ్, మీ వదిన్ని చూడాల్సిందేరా, ఆ బాధ్యత మీకే అప్పగిస్తున్నాను. ఇవాళ రాత్రికి వెళతాను. 4 డ్రాములు సారా, కనుజు మాంసం, కళ్ళు తెచ్చే బాధ్యత మీదే. ఈ సాయం చేసి పెట్టండ్రా అన్నాడు గుటకలు వేస్తూ మల్లు. పచ్చివెలక్కాయ గొంతులో పడినట్టయింది ఆ 3 మిత్రులకి. ఒప్పుకుంటే ఒక గొడవ, లేకపోతే ఇంకో గొడవ. ఇవన్నీ ఎలా ఉన్నా సాధ్యం కాదంటే ఇక మిన్నుకుండిపోయేవాడు కాదు మల్లు. సరే అన్నారు భయం భయంగా. అటక దిగిపోతుంటే ఒక మిత్రుడు బయటకే అనేశాడు, అందరిది పిట్టల వేట, ఈడిది బొట్టెల వేట. వదిన అంటే మల్లు కట్టుకున్న భార్య కాదు, ఉంపుడుగత్తె, ఒక కొండదొర కూతురు. ఈ సంబంధం ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరికీ ఇష్టంలేదు. కాని మల్లు దుందుడుకుతనానికి జడిసి నోరుమూసుకుని ఉండిపోయారంతా. ఆమె పేరు సుమర్ల సింకుబుల్లి, అంతా చితుకులమ్మ అని పిలుస్తారు. ఒక జొన్న చేను పక్కనే ఉంది చితుకులమ్మ ఇల్లు. చేను మధ్యలో ఉంది మంచే. మల్లుకోసం పెళ్లి కూడా మానేసింది. 22 సంవత్సరాల ప్రాయంతో పిటపిటలాడుతున్న యువతి చితుకులమ్మ. రాత్రి 8 గంటల ప్రాంతం. చలి అందుకుంటోంది. తలమీద నుంచి గొంగడి కప్పుకొని లాంతరు పట్టుకొని మంచె నిచ్చెన దగ్గరికొచ్చిందామె. తర్వాత పైకెక్కి జంతువుల జాడకోసం లాంతరు పైకెత్తి చుట్టుపక్కల ఒకసారి పరిశీలించింది. నిజానికి జంతువుల జాడకోసం కాదు, మల్లు రాకను పసిగట్టడానికి ఎవరైనా నక్కి ఉన్నారేమో అని గమనించడానికే. మళ్ళీ ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంది. వెనక తలుపు గడియ తీసి ఉంచింది. ఊరివాళ్ళెవరైనా సమాచారం అందిస్తారేమోనని బాగా భయపడుతుందామె. ఇప్పటికే ఒకసారి వచ్చి మల్లు గురించి అడిగి వెళ్లారు పోలీసులు, ఊరి మునసబు. కాని మల్లు వస్తున్నాడనగానే అవన్నీ మర్చిపోవడమే కాదు, శరీరంలో మొదలైన కాంక్షకు కూడా ఆమె లొంగిపోయింది. పోలీసుల దాడుల గురించి వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. కాని మల్లు వస్తున్నాడని చెప్పగానే కలిగిన పులకరింత ఆ భయాన్ని తాత్కాలికంగా అణచేసింది. కాని నల్లగొండ మునసబు ద్వారా ఈ సమాచారం పోలీసులకు చేరిపోయింది. సారా దుకాణం నుంచో, కళ్ళు దుకాణం నుంచో తెలియదుగాని నల్లగొండ మునసబే చేరేశాడు. కృష్ణదేవిపేట పోలీసు శిబిరంలో ఉన్నాడు కీరన్స్. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో సమాచారం తెలియగానే ఇంటెలిజెన్స్ ఎస్ఐ రాధాకృష్ణతో మాట్లాడాడు కీరన్స్. 23 సాయుధ బలగాలతో నిమిషం కూడా ఆలస్యం చేయకుండా బయలుదేరారు. రాత్రి 9 గంటల ప్రాంతం. చలి కొంచెం ఎక్కువైంది. ఎక్కడో దుమ్ములగొండి అరిచింది. దానికి కీచురాళ్ళు 2 లిప్తలపాటు సంగీతం ఆపి మళ్లీ ప్రారంభించాయి. అప్పుడే నడిపాలెంలో చితుకులమ్మ ఇంటి వెనుక గుమ్మం దగ్గర నెమ్మదిగా పిలుపు. చితుకులు, ఒక్క ఉదుటున వెళ్లి తలుపు తీసిందామె. ఎదురుగా మల్లుదొర. మెడలో ఉన్న కండువా పట్టుకుని ఒక్క ఉదుటున లోపలికి లాగి తలుపు వేసింది.
2: తలుపు తీసే ఉందిగా, మళ్లీ పిలవడమెందుకు అంది కంగారుగా.
1: అంత కంగారు దేనికే, నా ముద్దుల బొట్టే అన్నాడు మల్లు.
2: కంగారు కాదేంటి అంటూనే అతడి గుండెల మీద వాలిపోయింది. ఎముకలు విరిగిపో

0: పోయేటట్టు కౌగిలించుకున్నాడు మల్లు. ఇందుకేనే నిన్ను మర్చిపోలేను, నీ దగ్గర ఓ పాలి తొంగున్నాక ఇంక చస్తే మాత్రం ఏంటే అన్నాడు తమకంతో. అబ్బ ఇంత మోటో అంది బొంగురు గొంతుతో మరింత కవ్విస్తూ. రాయే మంచం ఎదురుచూస్తోంది అంటూ అలవోకగా ఎత్తుకొని పక్క గదిలోకి నడిచాడు మల్లు. ఇంతవరకు ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలాధారావాహిక పఠనం 63వ భాగాన్ని విన్నారు. నవలా రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించారు పి కమలాకర్ రెడ్డి. ఈ ఆకుపచ్చ సూర్యోదయం నవలాధారావాహిక 64వ భాగం ఈల పొద్దుకి 9:30 ప్రసారమవుతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. స్టూడియోలో సమయం సరిగ్గా 8:45 దాటి 15 సెకండ్లు. అవును, మీరు అనుకున్నట్టే ఇది సింగిడి సమయం. సింగిడి ప్రారంభమవుతోంది. ఇది కూడా నిజమే, ఏలటి సింగిడి కూడా 10 కొట్టేదాకా రోజు లెక్కనే ఉంటుంది. నేను చెప్పే మాటలు, నేను వినిపించే పాటలే కాకుండా మీకిష్టమైన పాటల్ని కూడా వినొచ్చు. మీరు నాకు ఫోన్ చేసి ఆ పాట మీకెందుకు ఇష్టమో చెప్తే ఇంకా బాగుంటుంది. వినేవాళ్ళు కూడా ఆనందిస్తారు, ఆ పాటను వాళ్ళు కూడా వినాలనుకుంటారు. అంతేకాకుండా మీకు తెలిసిన వేరే విషయాల్ని, మంచి మంచి విషయాల్ని కూడా మాతో పంచుకోవచ్చు, శ్రోతలందరితో పంచుకోవచ్చు. ఎలా పంచుకోవచ్చు అంటే 2300-801 లేదా 2950-801 ఈ నంబర్లకు ఫోన్ చేసి. ఫోన్ చేసే ముందు 08732 కోడ్ జత చేసి ఫోన్ చేయాలి. ఫోన్ నంబర్లు మరోసారి చెప్తున్నాను, 2300-801, 2950-801, ఆదిలాబాద్ కోడ్ 08732.

0: నేను చెప్పానో లేదో ఫోన్ వచ్చేసింది. ఒకరు ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రోత హలో.
1: హలో,
0: చెప్పండి. నమస్కారం. మీ పేరు ఊరు చెప్పగలుగుతారా మీరు?
1: హలో,
0: మీ పేరు చెప్పండి సార్. రజనీకాంత్ గారు ఇక్కడ నుంచి. ఓకే, ఫోన్ లైన్లో ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. సరే చెప్పండి, మీరు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఎవరో ఒకరు అనే పాట. ఏ సినిమాలోంచి? ఏ సినిమా అది? సినిమా పేరు? ఏ సినిమా పాట కావాలి మీకు? అంకురంలో ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు. ఓకే రైట్. ఫోన్ లైన్లో ఏదో డిస్టర్బెన్స్ ఉంది. మీ పాట వస్తుంది, వినండి. ఓకేనండి.

ఒక మోటివేషనల్ సాంగ్ కోరారు శ్రోత. అదే ఇందాక విన్న పాట, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాట. అది నిజంగా వారి కాళ్ళకు మొక్కాల్సిందే. చివరి చరణం నేను విన్నా కదా ఇందాక, యుగములు సాగిన నింగిని తాకక ఎగసిన అలల ఆశ అలసిపోదుగా. అలలు ఎగుస్తూ ఉంటాయి, నింగిని తాకాలని ఎగుస్తుంటాయి, కానీ తాకలేవు కదా, కానీ అలసిపోతాయా, వెనక్కి తగ్గుతాయా, తగ్గవు, ఎగుస్తూనే ఉంటాయి. ఓటమి ఒప్పుకుంటూ ఆగిపోదుగా, ఎంత వేడి ఎండతో ఒళ్ళు మండితే. ఆ అలలకు ఎండ వేడికి ఒళ్ళు మండినప్పుడు అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా, ఆకాశానికి చేరుతుంది కదా ఆ అలలలో ఉన్న నీరు, అప్పుడు అంత గొప్ప సూర్యుడు కళ్ళు మోయడా, మేఘాలు కమితే సూర్యుడు కళ్ళు మూసినట్టు అని రాశారు ఈ కవి. నల్లమబ్బు కమ్మితే చల్లబారడా, సూర్యుడు కూడా నల్లమబ్బు కమ్మితే చల్లబారుతాడు. ఈ అలలు, ఇక్కడున్న అలలు అక్కడికి వెళ్ళాలని ఎగిసి ఎగిసి పడి సూర్యుడి వేడి వల్ల అక్కడికి వెళ్ళి సూర్యుడినే కనిపించడం కూడా చేశాయి. అందుకే ఎప్పుడు ఆగిపోకూడదు, ప్రయత్నం చేస్తూనే ఉండాలి అని ఈ పాట భావం ఎంత గొప్పగా రాశారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఇలాంటి పాటల్ని మీరు కూడా కొంత వివరించి అడిగే ప్రయత్నం చేయండి. 2300081 లేదా 2950081 అనే నంబర్లకు. ఆదిలాబాద్ కోడ్ 08732.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ముఖాన
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
4: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

మీరు ట్యూన్ చేసుకున్నారు 100.2 ఎఫ్ఎం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాన్ని. ఈరోజు అట్లూరి పుండరీకాక్షయ్య జయంతి. ఈయన తెలుగు సినిమా నిర్మాత, రచయిత, నటులు, అంతేకాకుండా ఎన్టీఆర్తో కలిసి నేషనల్ ఆర్ట్ థియేటర్ అనే సంస్థను స్థాపించి నాటకాలు వేసిన అనుభవం ఉన్న వ్యక్తి. మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణ అవతారం, బలితమ్ముడు, మనుషుల్లో దేవుడు, ఆరాధన, మావారి మంచితనం లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారు ఈయన. మహమ్మద్ రఫీని తెలుగు శ్రోతలకు దగ్గర చేసిన వ్యక్తి కూడా ఈయనే. ఈయన సినిమాల ద్వారానే మహమ్మద్ రఫీ తెలుగు ప్రేక్షకులకు, శ్రోతలకు పరిచయమయ్యారు. కర్తవ్యం సినిమాలో విలన్గా, నటుడిగా తెర మీద కూడా ప్రత్యక్షమయ్యారు అట్లూరి పుండరీకాక్షయ్య. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన దర్శకత్వం వహించిన మహామంత్రి తిమ్మరుసు సినిమాలోని ఈ పాట విందాము.

0: ఇంకో ఫోన్ కాల్ రెడీగా ఉంది. ఎవరో మాట్లాడదాం. హలో,
1: హలో సార్,
0: చెప్పండి. మీ పేరు, ఊరు శ్రోతలందరికీ చెప్పండి.
1: మా బదరతన్ బదరతన్ సార్.
0: రామారావు గారు కినార్పల్లిలో ఏం చేస్తుంటారు? వ్యవసాయ పనులు చేస్తూ ఉంటారు కినార్పల్లిలో. చెప్పండి. మీది మీకే వినబడుతుందా? ఓకే, మీరు రేడియో వింటున్నారా? రేడియో వింటే అట్లానే వస్తుంది. అయితే చెప్పండి, మీరు ఏ పాట వినాలనుకుంటున్నారు ఈరోజు? మైనా ఏమైనావే. తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, విందాం. నమస్తే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 మనస్సు నిండా.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఇది మన ఆశ మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా సింగిడి ఇంకొక అరగంట వరకు కొనసాగుతుంది. మీరు కూడా ఫోన్ చేయవచ్చు 2300081 లేదా 2950081. ఈ నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఆదిలాబాద్ కోడ్ 08732 జత చేసి ఫోన్ చేయాలి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఈరోజు ప్రపంచ మానవత్వపు దినోత్సవం. ప్రతి సంవత్సరం 19 అంటే ఇదే రోజు మానవతావాద సిబ్బందిని జీవకారుణ్యం కోసం పనిచేస్తూ వారి జీవితాలను కోల్పోయిన వారిని గుర్తిస్తూ అంకితమివ్వబడింది ఈరోజు. ఇది యునైటెడ్ నేషన్స్ ఎమర్జెన్సీ అసిస్టెన్స్ సమన్వయాన్ని పటిష్టపరిచేందుకు స్వీడిష్ నడుపుతున్న జీఏ రిజల్యూషన్లో భాగంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీచే 19 గుర్తించబడింది. ఇది ఇరాక్ సెక్రటరీ జనరల్ అప్పటి ప్రత్యేక ప్రతినిధి సెర్గియో వియరాడి మెల్లో, అతని సహచరులు 21 బాగ్దాద్లోని యుఎన్ ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన బాంబు దాడుల్లో మరణించిన రోజును సూచిస్తుంది. ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అందరూ మానవత్వంతో మెలగాలని ఆశిద్దాం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఈరోజు పొద్దుకి ఏడుంబావుకు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో నెయ్యి ఆహారం ఔషధ విలువలు ఈ అంశం గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చటుంటది. ఆ తర్వాత వర్షాధార వ్యవసాయంలో మల్చింగ్ యొక్క ప్రాముఖ్యత వ్యవసాయ నిపుణురాలు శ్రీజారెడ్డితో ముచ్చటుంటుంది. ఈ రెండు అంశాలు పొద్దుకి ఏడుంబావుకు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో వినవచ్చు.

0: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఒక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్లో ఉన్నారు. హలో హలో
1: హలో
0: సార్, నమస్తే. మీ పేరు, ఊరు చెప్తారా? కిషన్ రావు గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అక్కడ ఏం చేస్తుంటారు గొల్లగడ తాంసీలో? వ్యవసాయం చేస్తుంటారా? వాయిస్ వస్తలేదా? నా వాయిస్ మీకు వినిపిస్తలేదా? ఓకే, ఈ మాట మాత్రం వినిపించింది. సరే, పర్వాలేదు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. రక్షాబంధన్ వస్తుంది కాబట్టి అన్న చెల్లెలు లేదా అక్క తమ్ముడు వీళ్ళ అనుబంధం గురించిన ఒక పాట కావాలంటారు. అయ్యో, డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు అడిగినట్టుగా ఒక మంచి పాట అన్న చెల్లెల అనుబంధం గురించి వినిపిస్తున్నాను, విందాం.

మరిన్ని పాటల్ని పొద్దామట్టు ఐదు గుట్టంగా మాట చెప్పుండ్రి పాట అయినుండ్రిలా పొద్దుకి ఎనిమిది గుట్టంగా హుషారులా పదిన్నరకు మధురిమల వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 10 గంటలు కాస్తున్నది. మరికొద్దిసేపట్లో వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సాయంత్రం 2 రోజుల పర్యటన నిమిత్తం చెన్నైకి చేరుకుంటారు. రేపు చెన్నై సమీపంలోని కోవలంలో జరగనున్న దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల సదస్సుకు హాజరవుతారు. కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989 సవరణకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నేషనల్ పర్మిట్ వ్యవస్థ కింద నడిచే బ్యాటరీ, హైడ్రోజన్ ఫ్యూయల్, సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల ఫిట్నెస్ కాల పరిమితిని మరో 5 ఏళ్లు పొడిగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో పల్లె పల్లెకు పొన్నం అన్న పల్లె పల్లెల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు ప్రారంభించనున్నారు. ప్రజల మధ్యకు వెళ్లే ఈ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు సైదాపూర్ మండలంలో పర్యటిస్తారు. బదిలీలపై ఇతర రాష్ట్రాల్లో పనిచేసే తెలంగాణకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్, బీడీఎస్లలో స్థానిక కోటా కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. జీవో 150కి సవరణ చేసే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఎంబీబీఎస్, బీడీఎస్ ఏ కేటగిరీ ప్రవేశాల ఆన్లైన్ రిజిస్టేషన్కు కాలోజీ వర్సిటీ మరో అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 20వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. హైదరాబాదులో ప్రజాయుద్ధ నౌక గద్దర్ డాక్యుమెంటరీ పోస్టర్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విడుదల చేశారు. గద్దర్ ప్రజాక ఉద్యమాలకు చిరునామా అని కొనియాడిన ఆయన గద్దర్ ఆశయాలను, పోరాట స్ఫూర్తిని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ దేవులపల్లి రామానుజరావు పేరిట నెలకొల్పిన ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారం ఈ ఏడాది ప్రముఖ కవి, రచయిత, అనువాదకుడు డాక్టర్ నలిమల భాస్కర్కు అందజేస్తున్నట్లు పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, కార్యదర్శి జుర్రు చెన్నయ్య ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ డోన్ సెక్షన్లోని దూపాడు రైల్వే స్టేషన్లో అదనపు లూప్ లైన్ ఏర్పాటు కోసం నాన్ ఇంటర్లాకింగ్ పనుల్ని చేపడుతున్న నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుందని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. మహిళల హాకీ ప్రపంచకప్లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. తొలి మ్యాచ్లో చైనాను అడ్డుకున్న సలీమాసేన మంగళవారం జరిగిన పూల్ డీ పోరులో దక్షిణాఫ్రికాను 6-1 తేడాతో చిత్తు చేసి టోర్నీలో మొదటి గెలుపును నమోదు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @EIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్.

వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 10:04 దాటి 50 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకు నచ్చిన పాట వినాలి అంటే 0402324085 నెంబర్ కి బాగా పాపులర్ అయినటువంటి పాటని కోరుకోండి. వాట్సాప్ ద్వారా పాటను వినిపించే ప్రయత్నం చేస్తాము. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

0: హృదయం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. రాజశ్రీ సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం 10:15 దాటి 16 సెకండ్లు స్టూడియోస్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు మీరు విన్న ఆ పాట ప్రేమ చిత్రం కోసం ఎస్తిబాల్ సుబ్రహ్మణ్యం చిత్రపాడింది. ఆత్రేయ సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ పాటను వినిపించాం పార్సీగుట్ట సికింద్రాబాద్ శ్రోతలు నోముల భాగ్యమ్మ వెంకటేష్ వారి కుటుంబ సభ్యుల కోసం. కూలీ నెంబర్ 1 చిత్రం నుండి కొత్త కొత్తగా ఉన్నది అనే పాట మాకోసం వినిపించండి. ఈ పాట అంటే మాకెంతో ఇష్టం అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట. శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి రచన, ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాటను కోరుతున్నారు అల్మాస్ గూడ శ్రోతలు దమ్మోజు మధుసూదనాచారి వారి కుటుంబ సభ్యులు. గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్ వీరందరి కోసం ఈ పాట.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: മധുരിമ.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. జనరంజన్లో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. లేఖలు పంపవలసినటువంటి అడ్రస్ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 500004. ఇకపై జనరంజన్లో మీరు కోరిన పాటలు కానీ మీరేదైనా మాట్లాడాలనుకున్నా, మీరేదైనా మాతో పంచుకోవాలనుకున్నా మీ అభిప్రాయాన్ని ఫోన్ ద్వారా కాకుండా లేఖల ద్వారా లేదంటే ఈమెయిల్ ద్వారా పంపొచ్చు. అడ్రస్ మరొకసారి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 500004. ఈమెయిల్ అడ్రస్ హలో వివిధ భారతి హైదరాబాద్ HELLOVIVIDHBHARATIHYD హలో వివిధ భారతి hyderabad@gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి.

క్షణ క్షణం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటను వినిపించాం వరంగల్ కాశీబుర్గ శ్రోతలు దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భూవిక, శివకృష్ణ, దీప్తి, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ కోసం.

0: ఆనంద్ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాట అది. వేటూరి సాహిత్యానికి కెఎం రాధాకృష్ణన్ సంగీతం అందించిన ఈ పాటను వినిపించాం ధర్మవరం పార్థసారథి నగర్ శ్రోతలు సంకారపు రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత వారి కుటుంబ సభ్యుల కోసం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ముద్దుల ప్రియుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను మాకోసం వినిపించండి అంటూ లక్ష్మి, ప్రియ, ప్రతీక్ష, కీర్తి, రాజ్ కుమార్, సంతోష్ వీరందరూ ఈ పాటను కోరుతున్నారు. వీరికోసం ముద్దుల ప్రియుడు చిత్రం నుండి ఈ పాట.

0: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్గ్రీన్ హిట్స్ లో ఒక మంచి పాట మా కోసం వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ వారి కుటుంబ సభ్యులు, ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి వారి కుటుంబ సభ్యుల కోసం ఈ పాట వినిపిస్తున్నాం. కృష్ణా జిల్లా పెడన శ్రోత కనకారావు, పార్వతి వారి కోసం, ఇంకా భోగ మార్కండేయ, అనిత, సాయి, యశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్విక, శ్రీ, హర్ష, తేజ్ వీరందరూ భూదాన్ పోచంపల్లి శ్రోతల కోసం వినిపిస్తున్నాం. గోవింద గోవింద చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట, సీతారామ శాస్త్రి రచనకు రాజ్కోటి సంగీతం.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: నలుగురు ప్రేమ కోసమేను జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో నిర్ణయం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. ఈ పాటను కోరిన శ్రోతలు ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమా, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర వీరి కోసం ఆ పాటను వినిపించాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సాయంత్రం 2 రోజుల పర్యటన నిమిత్తం చెన్నైకి చేరుకుంటారు. రేపు చెన్నై సమీపంలోని కోవలంలో జరగనున్న దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల సదస్సుకు హాజరవుతారు. దేశంలో అర్హులైన లబ్దిదారులకు స్వచ్ఛమైన, సురక్షితమైన, అందుబాటు ధరలో పైపుడు వంట గ్యాస్ను అందించే లక్ష్యంతో దేశీయ పీఎన్జీ కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం వచ్చే నెల 1వ తేదీ నుండి అమల్లోకి వస్తుంది. ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో పటిష్టమైన వృద్దిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికాల్లో పర్యటించనున్నారు. లండన్, బోస్టన్లలో హార్వర్డ్, ఎంఐటి, కేంబ్రిడ్జ్ సహా ప్రముఖ వర్సిటీలను సందర్శించి పలు బృందాలతో సమావేశమవుతారు. ఈ పర్యటన ముగించుకుని ఈ నెల 30న తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో పల్లె పల్లెకు పొన్నం అన్న పల్లె పల్లెల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు ప్రారంభించనున్నారు. ప్రజల మధ్యకు వెళ్లే ఈ కార్యక్రమంలో భాగంగా తొలిరోజు సైదాపూర్ మండలంలో పర్యటిస్తారు. ఎంబీబీఎస్, బీడీఎస్ ఏ కేటగిరీ ప్రవేశాల ఆన్లైన్ రిజిస్టేషన్కు కాలేజీ వర్సిటీ మరో అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 20వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. సికింద్రాబాద్ డోన్ సెక్షన్లోని దూపాడు రైల్వే స్టేషన్లో అదనపు లూప్ లైన్ ఏర్పాటు కోసం నాన్ ఇంటర్లాకింగ్ పనుల్ని చేపడుతున్న నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుందని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. నేడు పలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:03 గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం గుర్తు చేసుకుందాం ఆయనది ప్రత్యేకమైన బాణి. ఆయన ఎప్పుడు ఇంకొకరిని అనుకరించలేదు. ఆయనలా తర్వాత మరొకరు బాణీలు కట్టలేదు. అందుకే ఆయన పాటను సునాయాసంగా గుర్తుపట్టచ్చు. తెలుగు సినీ సంగీతానికి ఆయన ఒక వరం. ఆయన ఎవరో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆయనే ప్రముఖ సంగీత దర్శకులు ఎస్పి కోదండపాణి. తెలుగు పాటను స్పీడ్ వైపు మళ్లించింది కోదండపాణి గారే. అలాగని మెలడీకి ఎప్పుడు దూరం కాలేదు. హుషారు గీతాలు, శృంగార గీతాలు, విషాద గీతాలు, భక్తి గీతాలు అన్నీ చేశారు. అన్నిటిలోనూ ప్రత్యేకమైన ముద్రణ వేశారు ఎస్పి కోదండపాణి. ఆయన గురించి ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారో గుర్తుకొస్తున్నాయి. సమయం 11:18. ఇక 1961 వచ్చిన కన్న కొడుకు చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు ఎస్పి కోదండపాణి. అయితే 2 ఏళ్ల తర్వాత వచ్చిన గురువును మించిన శిష్యుడు సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యారాయన. ఈ సినిమాలోని 7 జన్మల నుంచి పడి ఉంది బ్రహ్మముడి, బలెబలె హిరణ్య కసుపుడా, నిన్ను ఇరుచుకు తింటారా, వెన్నెల్లో కనిగీటే తారక పాటలను ప్రేక్షకులు మరీ మరీ విన్నారు, విని ఆనందపడ్డారు. కాకపోతే ఒకసారి ఒక ఇమేజ్ వచ్చాక దాని నుంచి బయటపడ్డా ఒకంత కష్టమే. కోదండపాణి గారికి కూడా ఇది తప్పలేదు. మరి అదేంటో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 20వ తేదీ అనగా ఈ గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ పీఎన్జీ ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324 0852 2324 0853 2955 0923 నెంబర్లకు కాల్ చేసి పైప్డ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి బీజీఎల్ అధికారితో నేరుగా మాట్లాడుతారు.

0: Graba tu.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: గుర్తుకొస్తున్నాయి
0: గుర్తుకొస్తున్నాయిలో మనం గుర్తు చేసుకుంటున్నాం ప్రముఖ సంగీత దర్శకులు ఎస్పీ కోదండపాణి గారిని. గురువును మించిన శిష్యుడు తర్వాత జానపద చిత్రాల సంగీత దర్శకుడుగానే గుర్తింపు వచ్చింది ఎస్పీ కోదండపాణి గారికి. అయితే వాటిల్లో కూడా తనదైన మార్కు చూపించారాయన. ఇక బంగారు తిమ్మరాజు, జ్వాలాదీప రహస్యం, తోటలో పిల్ల కోటలో రాణి, ఆకాశ రమన్న, భూలోకంలో యమలోకం, ఇద్దరు మొనగాళ్లు, గోపాలుడు భూపాలుడు లాంటి జానపద చిత్రాలు వరుస పెట్టి వచ్చాయి. వాటికి అందమైన వరుసలతో బాణీలు కట్టి వారెవ్వా కోదండపాణి అనిపించుకున్నారాయన.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఇక సాంఘిక చిత్రాల్లో కూడా కోదండపాణి గారిది స్పెషల్ స్టైల్. ప్రతి పాటలో ఆయన మార్క్ కొట్టొచ్చినట్టు కనపడేది, చెవులకు ఇంపుగా వినపడేది. ఇక దేవత సినిమాని తీసుకుంటే ఎంతో చక్కటి పాటలు కదా. సుఖదుఖాలు, ఇంటి గౌరవం, మంచి కుటుంబం, మా మంచి అక్కయ్య, మంచి మిత్రులు, కీలుబొమ్మలు, మంచి మిత్రులు, ఒకే కుటుంబం, శాంతి నిలయం, పన్నెంటి కాపురం, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని సినిమాలు ఆయన ఖాతాలో.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. సమయం 11:35. ఎస్పీ కోదండపాణి గారు చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్ని కావు. విషాద గీతాలకే తప్ప శృంగార గీతాలకు అంతగా ఉపయోగించిన శివరంజని రాగ ఛాయలలో నేనంటే నేను లేని చాలదా ఈ చోటు పాటను. ఆస్తులు అంతస్తులు సినిమాలోని ఒకటైపోదామా ఊహల వాహినిలో పాటను స్వరపరిచి ఔరా అనిపించుకున్నారు. ఇక ఎవ్వరూ అంతగా ముట్టుకుని సరస్వతి రాగాన్ని శ్రీరామకథ సినిమాలోని సర్వకళాసారము పాటకు ఉపయోగించి శాస్త్రీయ సంగీతంలో తనకున్న పట్టును నిరూపించుకున్నారు ఆయన.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: ఎస్పీ కోదండపాణి గారిని గుర్తు చేసుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. ఇక శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న సినిమాలో ఏమీ వింత మోహం అన్న పాటలో వచ్చే నా హృదిపై నుంచి శృంగార రాగమా అన్న చరణానికి కామవర్ధని రాగాన్ని వాడారాయన. భాగేశ్వరి కళ్యాణి రాగాల్ని కలిపి కథానాయక మల్లలోని దొరవో ఎవరవో పాటను స్వరపరిచి ఆశ్చర్య చక్కతల్ని చేశారు అందరినీ. ఇక దేశం గర్వించదగ్గ గాయకుడు, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనే గొప్ప గాయకుడిని మనకు బహుమతిగా అందించి ఎంతో మేలు చేశారు.

ఇక కేజీఎస్ దాస్ అనే మరో అద్భుత గాయకుడి చేత తెలుగులో బంగారు తిమ్మరాజు సినిమాలో మొదటి పాట పాడించింది కూడా కోదండ పాణిగారి. దేవత సినిమాలో నటులు పద్మనాభంతో నా పేరు రామదాసు పాటను పాడించారు. ఇక కొన్ని సంవత్సరాల విరామం తర్వాత రేలంగితో మళ్లీ పాటను పాడించిన ఘనత కూడా ఆయనదే. ఏలపాటి రఘురామయ్యతో మొదటిసారిగా వేరే నటుడికి పాట పాడించారు. అది హీరో కృష్ణ కావడం ఇంకా గొప్ప విశేషం. కోదండ పణిస్వరపరిచిన పాటలన్నీ ఆణిముచ్చాలే, వీణుల విందు చేసే స్వర లహరులే. మరి ఆ పాటల తోటలో విహరించారు కదా,

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:05 చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. చెట్లు నాటడం గొప్ప పనే, కానీ అది బతికేలా చూడటం ఇంకా గొప్ప పని. మొక్కలు నాటండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అని చెప్పేవాళ్లు చాలా మంది ఉంటారు, కానీ ఆచరించేవాళ్లు ఎంతమంది? అదే ఇంట్లో మొక్కలంటే ఎంతో కొంత సంరక్షణ చేస్తాం, మరి రోడ్డు పక్కన ఉన్న చెట్ల అల్లా పాలనా చూడటం ఎంత కష్టం. అయితే అలా ఎవ్వరూ పట్టించుకోకుండా రోడ్ల పక్కన ఉన్న చెట్లకు నీళ్లు పోస్తూ అదే గత 12 సంవత్సరాలుగా వాటిని సంరక్షిస్తున్న ఒక పర్యావరణ ప్రేమికుడి గురించి మాట్లాడుకుందాం ఈ చైతన్య స్ఫూర్తిలో. వింటూ

ఆంధ్రప్రదేశ్లోని వారణాసికి చెందిన వ్యక్తి గోపాల్ కుమార్. అయితే ప్రజలు ఆయన్ని ఆక్సిజన్ బాబా అని పిలుస్తారు. ఒక సాధారణ కుమ్మరి గోపాల్. జీవనోపాధి కోసం మట్టి కుండలు తయారు చేస్తారు. అలాగే గత 12 సంవత్సరాలుగా రోడ్ల పక్కన నాటిన వేలాది మొక్కల్ని ప్రతిరోజు నీళ్లు పోసి కాపాడుతున్నారు. అందుకే ఆయన నేడు పర్యావరణ ప్రేమికులకి ఆదర్శంగా నిలిచారు. దాదాపు 12 సంవత్సరాల క్రితం గోపాల్ ఒక విషయం గమనించారు. కొంతమంది ప్రకృతి ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు ఎంతో ఉత్సాహంగా రోడ్ల పక్కన చెట్లు నాటడం, కొన్ని రోజుల తర్వాత పట్టించుకునేవారు లేక అవి ఎండిపోయి చనిపోవడం, ఇది గోపాల్ మనసుకి బాధ కలిగించింది. అప్పుడేం చేశారు ఆయన తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన గోపాల్ కుమార్ అనే వ్యక్తి గురించి చెప్పుకుంటున్నాం కదా. మొదట్లో బకెట్లో నీళ్లు తీసుకెళ్లి మొక్కలకు పోసేవారు గోపాల్. కానీ అది సరిపోకపోవడంతో ఒక ట్రాలీ తయారు చేసుకుని దానికి 500 లీటర్ల సామర్థ్యం ఉన్న నీటి ట్యాంక్ అమర్చి ప్రతిరోజు రోడ్ల వెంట తిరుగుతూ నీళ్లు పోసేవారు పోస్తున్నారు. ఇప్పటికీ మొక్కలకి వర్షమైనా ఎండైనా చలి అయినా ఆయన సేవ ఆగదు. ఈ సేవ కోసం ఎవరిని విరాళాలు కూడా అడగరు గోపాల్. తన కష్టార్జితంతోనే కుండల అమ్మకం నుంచి వచ్చే సంపాదనతోనే నీటి ఖర్చు రవాణా ఖర్చు భరిస్తున్నారు. కుటుంబ బాధ్యతలు మొక్కల బాధ్యత రెండు నిర్వర్తిస్తున్నారు ఆయన. మొదట్లో కొంతమంది ఆయన్ని హేళన చేశారు, కొందరు నీరు తీసుకోకుండా అడ్డుకున్నారు కూడా. అయినా తన పని ఒక్కరోజు కూడా ఆపలేదు. ఈ మొక్కలు పెద్దయి, అందరికీ నీడనిస్తాయి, పర్యావరణం బాగుంటుంది అని చెప్పేవారు. కాలక్రమేణా అందరూ ఆయన్ని గుర్తించారు. మొక్కల్ని కాపాడుతూ భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ అందించే చెట్లను సంరక్షిస్తున్నందుకు ప్రేమతో ఆయన్ని ఆక్సిజన్ బాబా అని పిలవడం ప్రారంభించారు ప్రజలు. ఆయన సేవకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. వారణాసి ప్రభుత్వం ఒక రిక్షా కూడా ఆయనకి బహుకరించింది. దాంతో ఆయన మరింత సులభంగా మొక్కలకు నీరు అందిస్తున్నారు. మొక్కలు నాటడం కాదు, వాటిని జాగ్రత్తగా పరిరక్షించండి అని సందేశమిస్తున్నారు గోపాల్.

0: శ్రోతలకు ఒక గమనిక. జనరంజనిలో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా గాని ఇమెయిల్ ద్వారా గాని పంపవచ్చు. లేఖలు పంపవలసిన అడ్రస్ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 500004. ఇక ఇమెయిల్ అడ్రస్ hellovivi@gmail.com hellovivbharati@gmail.com. ఈమెయిల్ అడ్రస్ కి మీకు నచ్చిన పాటల కోసం మెయిల్ చేయండి. ఇక నుంచి లేఖల ద్వారా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: సమయం 12:30 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశం సాధిస్తున్న ఆర్థిక వృద్ధి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, 6-8% వృద్ది రేటుతో పురోగమిస్తోందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4వ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ మిక్స్డ్ డబుల్స్లో భారత్కు చెందిన ధ్రువ్ కపిల తనిషా క్రాస్టో జోడీ ప్రీ క్వార్టర్ ఫైనల్స్

0: లోకి ప్రవేశించింది. దేశ ఆర్థిక వృద్ది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొంది 6 నుండి 8% వృద్ది రేటుతో పురోగమిస్తోందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. సామాజిక, డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, సమగ్ర వృద్ది, తయారీ రంగంపై బలమైన దృష్టి అనే 4 ప్రధాన మూల స్తంభాల ఆధారంగా ఈ వృద్ది నడుస్తోందని మంత్రి చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉత్తరప్రదేశ్ జపాన్ పెట్టుబడుల సదస్సు 2026ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, భారత్ ప్రతి సంవత్సరం సుమారు 130 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెడుతోందని, దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు కీలకమైన భాగమని అన్నారు.
1: We have been growing at a very sustained pace of 6 to 8% growth band with moderate under control inflation, with very good balance sheet and making sure that the entire country grows together. This is possible because of the 4 pillars of our growth story: investment in social, digital and physical infrastructure.
0: దేశంలోని రైల్వే నెట్వర్క్ లో ఈనాడు 99.6% విద్యుదీకరణ పూర్తయిందని మంత్రి వెల్లడించారు. గత దశాబ్ద కాలంలో సుమారు 38,000 కిలోమీటర్ల రైల్వే లైన్లు అదనంగా నిర్మించామని, అలాగే 162 సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టామని తెలిపారు. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ ను కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, భారత్ జపాన్ దేశాల భాగస్వామ్యం ఉమ్మడి వృద్ది సాంకేతికతలపై ఆధారపడి ఉందన్నారు. రాష్ట్రం ఇప్పుడు దేశంలోని మొదటి 3 అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 96 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈ యూనిట్లు, 35,000కు పైగా భారీ పరిశ్రమలు, 22,000కు పైగా స్టార్టప్లు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్దికి తోడ్పడుతున్నాయని వెల్లడించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4వ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమాపేశంలో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లారు. ఈ ప్రతినిధి బృందంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఉన్నారు. 2022లో స్థాపించిన ఐఎస్ఎంఆర్ భారత్ సింగపూర్ మధ్య ఒక కీలకమైన ఉన్నత స్థాయి ఆర్థిక వేదిక. ఇది అధునాతన తయారీ, కనెక్టివిటీ, డిజిటలైజేషన్, ఆరోగ్య సంరక్షణ, వైద్యం, నైపుణ్యాభివృద్ది, సుస్థిరత అనే 6 ప్రధాన విభాగాల కింద పురోగతిని సమీక్షించడానికి, కొత్త సహకార రంగాలను అన్వేషించడానికి ఉపయోగపడుతుంది. ఈ విభాగాల కింద సాధించిన పురోగతి ఆధారంగా ముందుకు సాగడానికి, భారత్ సింగపూర్ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి 4వ ఐఎస్ఎంఆర్ దోహదపడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో అర్హులైన లబ్దిదారులకు స్వచ్ఛమైన, సురక్షితమైన, అందుబాటు ధరల్లో పైపుడు వంట గ్యాస్ ను అందించే లక్ష్యంతో దేశీయ పీఎన్జీ కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. పైపుడు న్యాచురల్ గ్యాస్ ను త్వరగా వినియోగించడం ప్రారంభించేలా పీఎన్జీ కనెక్షన్ల విస్తరణను వేగవంతం చేయడానికి ఈ పథకాన్ని రూపొందించినట్టు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.74 కోట్ల దేశీయ పీఎన్జీ కనెక్షన్లున్నాయి. ఎల్పీజీ సిలిండర్లు సాంప్రదాయ వంట ఇంధనాలతో పోలిస్తే పీఎన్జీ గృహాలకు సురక్షితమైన, స్వచ్ఛమైన, సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం 6 నెలల కాల పరిమితితో 2 విడతలుగా అమలు చేయబడుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో బలమైన వృద్దిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రాధాన్యతా రంగ రుణాల ప్రణాళిక కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పనితీరు ఈ ఏడాది సమర్థవంతంగా సాగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 5,24,000 కోట్ల రూపాయలుగా ఉన్న ఆర్ఆర్బీల మొత్తం బకాయి రుణాలు

0: 2025-26 నాటికి 10.3% పెరిగి 5,78,000 కోట్ల రూపాయలకు పైగా చేరుకున్నాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్ లో పర్యటిస్తారు. డెహ్రాడూన్ లోని ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2025-27 బ్యాచ్ ట్రైనీ అధికారులనుద్దేశించి ప్రసంగిస్తారు. ముస్సౌరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో రేపు జరగనున్న 2024 బ్యాచ్ ఐఏఎస్ అధికారుల ప్రొఫెషనల్ కోర్స్ 2వ విడత ముగింపు వేడుకలకు కూడా ఆయన హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సాయంత్రం 2 రోజుల పర్యటన నిమిత్తం చెన్నైకి చేరుకుంటారు. ఆయన రేపు చెన్నై సమీపంలోని కోవలంలో జరగనున్న దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సుకు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరవుతారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఒక హోటల్లో ఈ తెల్లవారుజామున సంభవించిన అగ్ని ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా మరో 6 గాయపడ్డారు. ఫైర్ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయానికి అతి సమీపంలో ఉన్న ఈ 5 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయని, 3వ అంతస్తు నుండి దట్టమైన పొగలు కమ్ముకున్నాయని పోలీసులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడంపై ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాధాకృష్ణన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దుర్ఘటనలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో భాగంగా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మిక్స్డ్ డబుల్స్ లో భారత్ కు చెందిన ధ్రువ్ కపిలా, తనీషా క్రాస్టో జోడీ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. వీరు మకావూకు చెందిన లియాంగ్ వెంగ్చి జోడీపై 21-11, 21-11 తేడాతో ఘన విజయం సాధించారు. ఈ జోడీ తదుపరి రౌండ్లో చైనాకు చెందిన చెన్ఫాంగ్ గువో జిన్వా జంటతో తలపడుతుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశం, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, రాజస్థాన్, జమ్మూకశ్మీర్, మధ్యప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశం సాధిస్తున్న ఆర్థిక వృద్ది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, 6-8% వృద్ది రేటుతో పురోగమిస్తోందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4వ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ మిక్స్డ్ డబుల్స్ లో భారత్ కు చెందిన ధ్రువ్ కపిలా, తనీషా క్రాస్టో జోడీ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40.
2: మీరు వింటున్నారు ఈట్ ఫిట్, నేను ఆర్జే రేణు. మొన్న ఓ ఫోన్ వచ్చింది. ఎలా ఉన్నావు అని అడిగితే ఎలా ఉన్నానని చెప్పను, బాగున్నానని చెప్పనా, బాగోలేనని చెప్పనా అని అనింది నా ఫ్రెండ్. ఏమైందే, ఏంటి ప్రాబ్లం అంటే ఏం తిన్నా అరగట్లేదు, ఏం తినాలనిపించట్లేదు, ఇలా రకరకాలుగా చెప్తుంటే ఆగాగు, అసలు హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నావా లేదా, హెల్దీ ఫుడ్ తింటున్నావా లేదా అని అడిగితే తెల్లమొహం వేసింది నా ఫ్రెండ్. నిజమే కదా, మనలో చాలా మంది ఏదో తినేస్తున్నాం, ఏదో పరిగెడుతున్నాం అనుకుంటాం. కానీ ఈట్ ఫిట్ చెప్తుంది ఏంటి అంటే, ఫిట్ గా ఉండాలి అంటే కొంచెం పాతకాలానికి వెళ్ళాలి. కొంచెం పాతకాలానికి వెళ్ళి అక్కడే ఉండిపోవటానికి కాదు, పాతకాలం పద్ధతుల్ని ఇక మీదట పాటించాలి అని. ఒక విషయం చెప్పనా, మన అమ్మమ్మలు తాతయ్యలు ఎంత హెల్దీగా ఉండేవాళ్ళు, ఇప్పటికీ వాళ్ళు చకచకా నడుస్తుంటారు. మనమేమో నాలుగు అడుగులు వేయంగానే ఆయాసపడిపోతూ ఉంటాం. అంటే వాళ్ళు తిన్న తిండి అంత గట్టిదన్నమాట. ఇప్పుడు మనం తింటున్న తిండి జస్ట్ కడుపు నింపుకోవడానికి మాత్రమే. సరే, ఇవాళ మనం మాట్లాడుకునే విషయం గురించి ముందు చెప్తాను. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే జొన్నల్ని మన ఆహారంలో ఎలా చేర్చుకోవాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు సాంగ్.

ఎస్ యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

ఈట్ ఫిట్ విత్ జొన్నలు వింటున్నారు. జొన్నలు అనేవి ఆఫ్రికా, ఆసియా దేశాల ప్రజల ప్రధాన ఆహారం. అప్పట్లో ధనికులు మాత్రమే తినేవాళ్లు ఈ జొన్నల్ని. అనాది నుంచి ఈనాటి వరకు ఇదే పరిస్థితి ఉందనుకోండి. అంతేకాదు, శ్రీనాథుడు కూడా తన కవితల్లో, పద్యాల్లో అక్కడక్కడ ఈ జొన్నల గురించి ప్రస్తావించాడు. అది తర్వాత చెప్తాను. అంటే వరి పండే అవకాశం లేని చోట జొన్నలే గతి కదా. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది, అన్ని మనకి ఫింగర్ టిప్స్ లో దొరుకుతూ ఉన్నాయి. జొన్నల్లో ఉన్నటువంటి ఔషధ గుణాల గురించి తెలుసుకోవటం, అలాగే రాగులు, సజ్జలు ఇలాంటి ధాన్యాల గురించి కొత్త రుచుల్ని తెలుసుకోవటం అనేది మన ఈట్ ఫిట్ లో కొత్తేం కాదు. ఇవాళ సమయం వచ్చింది కాబట్టి జొన్నలతో ఉన్న రుచులు మీకు పరిచయం చేస్తూ, ఇంతకీ జొన్నల్లో ఉన్న ఆరోగ్యకరమైన విషయాలేంటో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. జొన్నలతో మన అందరికీ తెలుసు, ముందుగా గుర్తొచ్చేది జొన్న రొట్టె కదా. కానీ ఆ తర్వాత జొన్నలతో చేసే జావా, జొన్న కిచిడి, జొన్న రొట్టె, జొన్నలతో

జొన్నలతో పలావు ఇలా రకరకాలు చేస్తున్నారు. అంతేందుకు జొన్నలతో సలాడ్ కూడా చేస్తున్నారు. అదొక బిజినెస్ కూడా అయిపోయింది. ఆధునిక జీవన విధానంలో జొన్నల్ని మన లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకున్నాక ఎన్నో చేంజెస్ చూస్తున్నారు చాలా మంది. ఎన్నో రెసిపీస్ కూడా వస్తూ ఉన్నాయి. ఫిట్ గా ఉండాలి అంటే డయాబెటిక్ లాంటి వాటి బారిన పడకుండా ఉండాలి అంటే మనం జొన్నల్ని ఆహారంలో చేర్చుకోవటం చాలా మంచి విషయం.

జొన్నలతో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం అనేది ఆహారంలో ప్రోటీన్, పీచు పదార్థం అలాగే గ్లూటెన్ రహిత పోషకాలను చేర్చుకోవటం ఒక అద్భుతమైన మార్గం అనే చెప్తాను. దీనికి తక్కువ గ్లైకమిక్ ఇండెక్స్ ఉన్నందున రక్తంలో చక్కెరను నియంత్రించడానికి అలాగే బరువు నిర్వహణకు కూడా సహాయపడుతుందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. జొన్నలతో మనం ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉన్నాం. మీకు తెలుసా, క్యాన్సర్ లాంటి వాటి బారిన పడిన వాళ్లు కూడా జొన్నలు తీసుకుంటూ ఉంటే వాళ్లలో ఎన్నో చేంజెస్ కూడా కనిపించాయట. అలాగే షుగర్ వ్యాధితో ఉన్న వాళ్ళు, ఇంకా రకరకాల డిసీజ్ తో బాధపడుతున్న వాళ్ళు జొన్నల్లో ఉన్న పోషక ప్రయోజనాలని పొంది వాటి నుండి బయటపడ్డారట. ఇవన్నీ నేను చెప్తున్న విషయం కాదు, జొన్నల్లో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఎక్కువ పిండి పదార్థాలు ఉన్నాయి కాబట్టే వైద్యులు మనకు తరచూ చెప్తూ ఉంటారు జొన్నల్ని తీసుకోవాలి అని. మామూలుగా మనకు అన్నం అనగానే గుర్తొచ్చేది వరి అన్నమే. అందులో 6% ప్రోటీన్ ఉంటే జొన్నల్లో 10.4 grams ఆఫ్ ప్రోటీన్ ఉందని చెప్తున్నారు నిపుణులు. అందుకే ఎప్పుడు కూడా జొన్నలు బలాన్ని ఇస్తాయి, జొన్న గట్క తినాలి అని అమ్మమ్మ అంటూ ఉండేది అప్పట్లో. మీ పెద్దవాళ్ళు కూడా ఈ విషయం మీకు చెప్పింటారు కదా. అయితే జొన్నల్ని తీసుకోవటం వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో పచ్చజొన్నలుంటాయి, తెల్లజొన్నలుంటాయి, ఆ రెండు కూడా మనకి ఆరోగ్యాన్ని బలాన్ని ఇస్తాయి. స్త్రీలకు కూడా గర్భాశయం గట్టిపడడానికి ఇవి ఎంతో ఉపయోగకరం.

జొన్నల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, జొన్నల్ని హిందీలో జువారి అంటారు, పరేనా అని కన్నడలో అంటారు. ఇక జపాన్, చైనా లాంటి కంట్రీస్ లో సెటారియా అని పిలుస్తారట. అయితే నక్క పోలినటువంటి ఆకారంలో కంకులు అక్కడ ఉండడం కొంచెం డిఫరెంట్ గా ఉంటాయని చెప్తున్నారు సైంటిస్టులు. ఇక్కడ జపాన్ అలాగే చైనా లాంటి కంట్రీస్ లో అంటే ఈ జొన్న కంకులు పెరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క షేప్ లో ఉంటాయని చెప్తున్నారు వ్యవసాయ నిపుణులు. ఎంతో మంది కవులు కూడా మన జొన్నల గురించి, జొన్నల అంబల గురించి చెప్పుకొచ్చారు. అంతెందుకు, శ్రీనాథుడు పల్నాడులోనే కాదు కర్ణాటకలో కూడా ఆయనకు ఒక చేదు అనుభవం ఎదురైంది అని చెప్పుకొచ్చారు. అదేంటి అంటే జొన్న అన్నం జొన్న అంబలి దొరకక పాయనే అని. శ్రీనాథుడు ఒక పద్యం కూడా రాశాడుట, తెల్లబియ్యంతో వండిన సన్నాన్నం తినే వాళ్ళకి జొన్న అన్నం తినాలంటే శ్రీనాథుడు పడ్డ అవస్థ అంతా అనుభవంలోకి వస్తుందట. స్థూలకాయం, షుగర్ వ్యాధి, రక్తపోటు ఒకటేమిటి, వీటన్నింటికి చెక్ పెట్టాలంటే ఒక్క జొన్నలకే సాధ్యం.

ఈచ్ఫిట్ వింటున్నారు. జొన్న అన్నం ఎప్పుడైనా తిన్నారా? పోని జొన్న అంబలి ఎప్పుడైనా తాగారా? ఆ అంటే గుర్తొచ్చింది కదా, రాగితో చేసే అంబలి మనందరికి చిన్నతనంలో పరిచయమే. కాని జొన్నతో చేసే అంబలి వేసవి కాలంలో మీరెప్పుడైనా అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వెళ్ళినప్పుడు తాగే ఉండింటారు కదా, చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. అయితే ఈ రోజుల్లో క్రియేటివిటీని ఉపయోగించి సూప్స్ లాగా ఈ జావల్ని తయారు చేస్తూ ఉన్నారు. వీటికే బయట హోటల్స్ లో కూడా చాలా డిమాండ్ ఉంటుంది. మనం రాగి జావతో చేసినట్టుగానే జొన్న జావ కూడా చేసుకుని అందులోనే రకరకాల వెజిటబుల్స్ వేసుకుని తాగితే గనక చాలా ఈజీగా మనకి ఎన్నో బెనిఫిట్స్ అందుతాయి. రకరకాల వ్యాధులతో బాధపడే వాళ్ళు కూడా జొన్న పేలాలు తింటే మంచిది అని, జొన్నలు తింటూ ఉంటే మనం పరమాన్నాన్ని కూడా మర్చిపోతామని, జొన్న పేలాలని పాలలో కలుపుకుని పరమాన్నంలాగా తింటూ ఉంటారు కొంతమంది. పెద్దవాళ్ళు చెప్పిన ఏ రెసిపీ అయినా ఎంతో కొంత లాభాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది మనకి. ఇక జొన్న పేలాలను కొద్దిగా వాము కలిపి మెత్తగా నూరి అది మునిగే వరకు పాలు పోసి 4 మజ్జిగ చుక్కలు వేసేయండి. నెక్స్ట్ డేకి అది తోడుకుని కమ్మని దద్దోజనం అవుతుంది. ఎంతో రుచిగా కూడా ఉంటుంది, బలం కూడా. చిన్నపిల్లల్లో వచ్చే జువెనైల్ డయాబెటీస్ లో ఇవ్వదగినటువంటి ఆహారం కూడా. జొన్నల మీద ఉన్న భ్రమలు, తెల్లబియ్యం మీద ఉన్న వ్యామోహం తగ్గాలంటే జొన్నలతో రకరకాల రుచికరమైన వంటలు చేసుకుని తినాల్సిందే. కొత్తగా ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనతో మీరు జొన్నలతో రెసిపీస్ స్టార్ట్ చేసేయండి. ఇందాక నేను చెప్పినట్లుగా జొన్నలతో మీరు అంబల్ చేయొచ్చు, సూప్ చేయొచ్చు, రకరకాల పరాటాస్ లాగా చేయొచ్చు, జొన్నలతో కిచడీ కూడా పిల్లలకి చేసి పెట్టచ్చండోయ్. కొత్తగా ఏదైనా సరే క్రియేటివిటీని యాడ్ చేసి రెసిపీస్ అనేవి మీ చేతుల్లోనే ఉంటాయి, అప్పుడే మీ లైఫ్ స్టైల్ కూడా హెల్దీగా మారుతుంది.

మిమ్మల్ని నేను రెసిపీస్ అడిగాను కదా, మరి నేను కూడా కొన్ని రెసిపీస్ చెప్పే ప్రయత్నం చేస్తాను. జొన్నలతో సలాడ్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం, కానీ ఎలా చేయాలనేది ఇందాక చెప్పలేదు కదా. డైరెక్ట్ గా జొన్నల్ని మనం చూడంగానే మన చిన్నతనంలో పచ్చజొన్నలైనా తెల్లజొన్నలైనా అలా గుప్పెట్లో తీసుకుని గటక్కన నమిలి మింగేసేవాళ్ళం. కానీ ఇప్పుడు చాలా మందికి డౌట్స్ ఏంటంటే జొన్నల్ని అలా పచ్చిగా తినేసేయొచ్చా అని. సలాడ్ గురించి చెప్తున్నాను కదా, ఇక్కడే అందరికి ఒక విషయం చెప్పాలి. అప్పుడంటే ఎక్కువగా ఫెర్టిలైజర్స్ లేకుండా పంటలు ఉండేవి, కానీ ఇప్పుడు ఎటువంటి పంట నుంచి మనకు జొన్నలు వస్తున్నాయో తెలియదు కదా. అందుకనే జొన్నల్ని ముందుగా మీరు 4 గంటలు నానబెట్టండి. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ లో వేసి 2-3 విజిల్స్ ఉడికిన తర్వాత నీళ్ళంతా వార్చేసి అందులో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ఉడకబెట్టిన పల్లీలు, శనగలు, నువ్వులు, తురిమిన కాయగూరలు లైక్ బీట్రూట్, బీన్స్, క్యారెట్, ఆనియన్, టమాటో, ఇక్కడ కూడా మీ క్రియేటివిటీని యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి, కాస్త నిమ్మరసం పిండేయండి, చివర్లో చిటికెడు మిరియాల పొడి, చిటికెడు ఉప్పు, అంతే. అలా కలిపేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది, నోరు ఊరిపోతుంది అంతే.

మీరు వింటున్నారు ఈట్ ఫిట్. అసలు ఈ జొన్నల్ ని డైరెక్ట్ గా తినొచ్చా? జొన్నలు తింటే అజీర్తి చేస్తుందా? జొన్నల్ని నానబెట్టే తినాలా? జొన్నలు తింటే బరువు తగ్గుతామా? జొన్నలు తింటే షుగర్ తగ్గుతుందా లేదా? అబ్బో, ఇలా రకరకాల ప్రశ్నలు. అయితే నాకు వీటన్నింటికి సమాధానం ఒక్కటే అని చెప్పాలనుంది. ఏంటో తెలుసా? జొన్నల్లో ఉన్న పోషక విలువలు ఏంటో ముందుగా మనం తెలుసుకున్నాం కదా, అవన్నీ ఒకసారి మననం చేసుకోండి. జొన్నలు తింటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, జొన్నలు తింటే మన లైఫ్ స్టైల్ ఎలా మారుతుంది, ఆ హెల్త్ బెనిఫిట్స్ తో మన లైఫ్ ఎలా టర్న్అవుట్ అవుతుంది అనేది తెలుసుకొని, ఎలా వండుకోవాలో తెలుసుకొని జొన్నల్ని మీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోండి. ప్రయోజనాలు తెలుసుకున్నాం. రకరకాలుగా మనం ప్రతిరోజు సామాజిక మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నాం కాబట్టి జొన్నల్ని మన లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకుందాము, బాగుంటుంది. మన గట్ హెల్త్ బాగుంటే మనం కూడా బాగుంటాం. మనం తినే తిండికి మనం చేసే పనికి సంబంధం ఉంటుంది. సంబంధం కొన్నిసార్లు ఉండకపోవచ్చు, కానీ మనం ఎంచుకునే ఫుడ్ కి, మనం ఎంచుకునే హెల్త్ ఇష్యూస్ కి మనమే కారణమవుతాం. అంటే మనం ఏదైతే తింటామో దాంతో అదే వస్తుంది. కాబట్టి నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని మీరు చెప్పడం మానేసి ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి, ఈ ప్రాబ్లం వస్తే మనం ఏం తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలనేది ఆలోచించండి. అండ్ ఒక ఎక్స్పర్ట్ ని కలిసి సరైన

0: ప్రతి వారం ఎపిసోడ్ లో మనం చివరిలో ఒక మంచి చిట్కా వింటుంటాం కదా. ఇవాల్టి చిట్కా ఏంటి అంటే, దెర్ ఈస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ వాటర్ అనేది ప్రాచీన కాలం నాటి సామెత. ఇప్పటికీ నిజమే. అది నీటికి బదులుగా తీసుకోగలిగినవి ఇంకొకటి లేవు కదా. మనిషికి, సృష్టికి, ప్రకృతికి వీటన్నింటికి నీళ్లు కావాలి. నీటికి ప్రత్యామ్నాయమని మాత్రం మనం సృష్టించలేదు ఇప్పటి వరకు. కానీ మనం తాగే నీరు మంచి నీరై ఉండాలి. గోరువెచ్చని నీరు, అందులో అప్పుడప్పుడు కాస్త నిమ్మరసం పిండుకోవటం, చిటికెడు పసుపు వేసుకుని తాగటం, గోరువెచ్చని నీరు తాగుతూ ఉండడం, వేసవి కాలంలోనే కాదు వర్షాకాలంలో కూడా సబ్జా గింజలు వేసుకుని తాగటం మంచిదని చెప్తున్నారు నిపుణులు. ఏదేమైనా ఈట్ ఫిట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే విషయాలు ఖచ్చితంగా మనకు మంచి విషయాల్ని తెలియజేస్తూ ఉంటాయి. మంచి విషయం కాబట్టి మైక్ లో చెప్తున్నాను. మరి మీకు తప్పకుండా విషయాలన్నీ, అంటే జొన్నల్ని మీ ఆహారంలో చేర్చుకుని ఫిట్ గా ఉంటారని కోరుకుంటూ మరోసారి కలుద్దాం. నమస్తే.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:10 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వచ్చే ఎన్నికల్లో బహుజనుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని ట్యాంక్బండ్పై సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిషేధిత 22A ప్రైవేట్ భూములను పరిశీలించి 2 రోజుల్లోనే రిజిస్టేషన్లు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు బయలుదేరిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హుస్నాబాద్ లోని దుద్దినపల్లిలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన పల్లె దవాఖానను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. బహుజనుల అండదండలతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ట్యాంక్బండ్పై సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. పాపన్న పోరాట స్ఫూర్తిని అందరికీ చాటేందుకే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే ప్రతి ఏటా అక్టోబర్ 22వ తేదీన పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ప్రకటించారు. ప్రతిపక్షాలు అబద్దపు ప్రచారాలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా విమర్శించారు. 22A నిషేధిత భూముల రిజిస్టేషన్ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న భూములు ప్రైవేటు అయితే రెవెన్యూ అధికారులు 2 రోజుల్లో పరిశీలించి వెంటనే రిజిస్టేషన్ చేయాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు ఈ భూములను క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు లేని జాబితా రూపొందించాలని ఆదేశించారు. ప్రజలు దళారులను ఆశ్రయించవద్దని, ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఉట్కూరు మండలం చిన్పపోర్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను రాష్ట మంత్రి వాకిటి శ్రీహరి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, మౌలిక వసతులు, పాఠశాల పరిసరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా విద్యార్థులతో మంత్రి నేరుగా మాట్లాడి వారి చదువు, విద్యా ప్రగతికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడిన మంత్రి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిపై ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించి విద్యా ప్రమాణాలను మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కూడా వాకిటి శ్రీహరి చెప్పారు. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేలాగా అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో చిన్నపోర్ల, పెద్దపోర్ల గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని ప్రస్తావించిన మంత్రి ఇరు గ్రామాల మధ్య వంతెన నిర్మాణం చేపట్టినట్లు విద్యార్థులకు చెప్పారు. తెలంగాణలో జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరు పెట్టాలని రాష్ట బీజేపీ డిమాండ్ చేసింది. ఆయన జయంతి సందర్బంగా హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ నేతలు ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, కిలాషపురంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని వారు కోరారు. అలాగే వందే మాతరం గీతం పట్ల కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరును వారు తీవ్రంగా ఖండించారు. ఓటు బ్యాంక్ రాజకీయాలను పక్కన పెట్టి దేశభక్తిని గౌరవించాలని హితవు పలికారు. యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలకు R&R ప్యాకేజ్ భూసేకరణ కోసం 206 కోట్ల రూపాయల నిధుల విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేయడంతో గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న నిర్వాసితులకు ఊరట లభించనుందని పేర్కొన్నారు. బస్వాపురం రిజర్వాయర్ పూర్తయితే సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు భువనగిరి, వలిగొండ, నకరేకల్, రామన్నపేట మండలాల రైతులకు సాగునీటి సౌకర్యం మరింత మెరుగుపడుతుందని అనిల్ కుమార్ రెడ్డి చెప్పారు. ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమాపేశం అవుతుంది. సమాపేశానికి సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరవుతారు. విద్యార్థుల ఆందోళనల అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది. అయోధ్య రామాలయం విరాళాల చోరీ అంశంపై పోరాట కార్యాచరణ రూపకల్పనపై చర్చ జరుగుతుందని తెలుస్తోంది. దీంతోపాటు వచ్చే ఏడాది జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల సన్నద్దతపై కూడా సీడబ్ల్యూసీ చర్చించే అవకాశం ఉంది. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఆ పార్టీ నేతలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్రమైన తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రిలోని డొల్లతనం, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే నెపంతోనే తమను అడ్డుకుంటున్నారని హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. ప్రతిపక్షాల గొంతుకు నొక్కేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తోందని ఆయన ఆరోపించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని దుద్దినపల్లిలో నిర్వహించిన పల్లెపల్లెకు
పొన్నవన్న అనే కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని 20 లక్షల రూపాయలతో నిర్మించిన పల్లె దవాఖానాను ప్రారంభించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రుణమాఫీ వంటి పలు సంక్షేమ పథకాల పురోగతిని వివరించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తామని, నీటి సంరక్షణతో పాటు ఆరుతడి పంటలు, ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని మంత్రి సూచించారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అర్దరాత్రి పూట తొలగించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి మెప్పు కోసం పోలీసులు అక్రమంగా వ్యవహరించవద్దని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని హెచ్చరించారు. విగ్రహం తొలగింపు నిరసిస్తూ ఆందోళన బాట పెట్టిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ముందస్తు అరెస్టులను తప్పుబట్టారు. అరెస్ట్ అయిన వారిని వెంటనే విడుదల చేయాలని, అక్రమ కేసులు పెడితే సహించేది లేదని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో సింగరేణి సీఎస్ఆర్ నిధులతో చేపట్టనున్న అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు 50,000 మంది ఉపాధ్యాయులను నియమించిందని ఆయన చెప్పారు. చెన్నూరు ఆసుపత్రిలో 100 పడకల నూతన భవనాన్ని సెప్టెంబర్ 4వ తేదీన ప్రారంభించనున్నట్లు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దిశ కమిటీ సర్వసభ్య సమాపేశం, ఖమ్మం ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ రామసహాయం రఘురామరెడ్డి అధ్యక్షతన నిన్న సాయంత్రం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రులకు అవసరమైన సీటీ స్కాన్ వంటి వైద్య

0: పరికరాల కొనుగోలుకు కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని, ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని ఎంపీ ఆదేశించారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండల పరిధిలోని ముడుమాల్ గ్రామ శివారులో కృష్ణానది ఒడ్డున వెలిసిన ఆది మానవుల నిలువురాళ్లను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, తెలంగాణ పురావస్తు నిపుణుల బృందం సంయుక్తంగా పరిశీలించింది. డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ప్రొఫెసర్ మణికొండ వేదకుమార్ ఆధ్వర్యంలో ఈ పరిశీలన చేపట్టారు. ఈ సందర్బంగా ఆది మానవుల నిలువురాళ్లు, మెనీర్లు, స్టోన్ సర్కిల్స్, మెగాలిథిక్ సమాధులు, భారీ శిలలు, వాటి అమరికలు తదితర అంశాలను నిపుణులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అధ్యయనం చేశారు. తెలంగాణ ప్రభుత్వ వారసత్వ శాఖ సంరక్షణలో ఉన్న ముడుమాల్ మెగాలిథిక్ ప్రాంతం ఇప్పటికే యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు సంపాదించిందని ఆర్కియాలజిస్ట్ డాక్టర్ రోహిణి పాండే తెలియజేశారు.
1: I feel that many tourists should come here and many enthusiasts of heritage should come here to understand how naturally the site can be preserved without giving much of the plastic amenities like walking tracks, and people will be having a hotel nearby and all that. But they should come here and experience this nature and enjoy the beauty of the site very well.
0: మరణానంతరం కూడా జీవిస్తూ ఎదుటివారి జీవితాల్లో వెలుగులు నింపేలాగా అవయవదానం చేసేందుకు ముందుకు రావాలని వనపర్తి వైద్య ఆరోగ్య శాఖ జిల్లాధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ కోరారు. వనపర్తి జిల్లాలో అవయవదానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని డాక్టర్ భాస్కర్ నాయక్ చెప్పారు.
2: అవయవదానం చేస్తే అనారోగ్య పాలవుతామను ఇలాంటి అపోహల నుంచి కూడా దూరం కావడానికి మేము అనేకమైన అవగాహన సదస్సులు మరి ఏర్పరచడం జరిగింది. జుగ్ జుగ్ జియో అభియాన్ అనే నేషనల్ ప్రోగ్రామ్ ద్వారా మరి అవగాహన కల్పించడమే కాదు, ఆన్లైన్ లో ఎన్రోల్మెంట్ చేస్తూ అనేక మందిని మరి ప్రేరేపించగలుగుతామనే ఉద్దేశంతో అనేకమైన కుటుంబాల్లో కొత్త ఆశ కలిగించాలి.
0: ఈ రోజు రాష్టంలోని పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. గోస్వామి తులసీదాస్ 529వ జయంతి సందర్బంగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆయనకు నివాళులర్పించారు. శ్రీరామ్చరిత్ మానస్ వంటి రచనలతో భారతీయ సంస్కృతి భక్తి భావనలను చాటిన తులసీదాస్ సాహిత్యం తరతరాలకు స్ఫూర్తిదాయకమని గవర్నర్ పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఆవరణలో మెడ్ ప్లస్ గ్రూప్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తారు. దీని ద్వారా 100 ఫార్మసిస్ట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆ సంస్థ చీఫ్ టి రాము చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బహుజనుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహ ఆవిష్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 22A ప్రైవేట్ భూములను పరిశీలించి 2 రోజుల్లోనే రిజిస్టేషన్ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు బయలుదేరిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హుస్నాబాద్ లోని దుద్దనపల్లిలో 20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానాను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:20 షో టైం కి స్వాగతం. ఇంట్రెస్టింగ్ గేమ్ షో షో టైం లో మీరు కూడా పాల్గొని నేనడిగే ప్రశ్నలకి సమాధానాలు పంపించాలి అనుకుంటే 0402324 0852 ఈ నెంబర్ని నోట్ చేసుకోండి, ఈ నెంబర్కే వాట్సాప్ చేయండి. ఇక మరి నాటి మొదటి ప్రశ్న. అక్కినే నాగేశ్వరరావు జమున నాయకులుగా చాలా సినిమాల్లో నటించారు. అయితే నాగేశ్వరరావు జమున అన్నాచెల్లెలుగా ఒక సినిమాలో నటించారు, ఆ సినిమా పేరేంటి? అక్కినే నాగేశ్వరరావుకి జమున ఒక సినిమాలో చెల్లెలుగా నటించారు, ఆ సినిమా పేరు. ఆన్సర్ తెలిస్తే 0402324 0852 నెంబర్కి వాట్సాప్ చేయండి.
1: భాయ్యో ఔర్ బెహనో సత్ శ్రీ అకాల్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి షో టైం వింటున్నారు. సమయం 1:25 మరి ఇక షో టైంలో నేను అడిగిన మొదటి ప్రశ్నకి సమాధానాలు పంపించారు. డోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలపురం నుంచి, శ్రీనివాసరావు ఖైరతాబాద్ నుంచి, గజ్వేల్ నుంచి శైల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్, రామ్ చరణ్, కొండ రాజేశం, రాకేష్, రమ్య, పవన్, మద్దనపల్లి రాజన్న గారు, అడేపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి, అంకుశాపురం నుంచి డోర్నాల సుదర్శన్, పోలేపల్లి శ్రీనివాస రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి, నిజామాబాద్ నుంచి చంద్రశేఖర్ శర్మ గారు, బోధన్ పోజంపల్లి నుంచి భోగమార్కండే అనిత, అప్పలరాజ్ గారు పెడన నుంచి, నెక్స్ట్ నందిపేట నుంచి వెంకటేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి సోదా జానకిరాజు, భూమిదేవి లక్ష్మీనారాయణ అమ్మనకొత్తు నుంచి, తాళ్ల గీత రాజలింగం వృషాలి కృష్ణ సిరికొండ నుంచి, శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, చింతా శ్రీనివాస్ గారు షాపల్లి నుంచి, మాధవి ఆంజనేయులు బుధాన్ పోచప్పల్ నుంచి, పద్మావతి శిల్ప ప్రసాద్ వీరి కుటుంబ సభ్యులు, జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి దొంగరాముడు అని పంపించారు కరెక్ట్ ఆన్సర్, బ్రూస్లీ సూరారం కాలనీ నుంచి,

నెక్స్ట్ ఇంకా ఎవరెవరు పంపించారు? రాకేష్ ఫరీద్ ఫ్రమ్ నందిపేట్, చోడవరపు నాగేశ్వరరావు గీతా నగర్ హైదరాబాద్ నుంచి, నోండి రంగా సార్, సత్యనారాయణ గారు ఫ్రమ్ వరంగల్ ఇంకా పంపిస్తూనే ఉన్నారు. దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉంబడ నుంచి, ఇంకా చాలా మంది పంపిస్తూనే ఉన్నారు. ఇంకా స్టాప్ చేసేయచ్చు ప్లీజ్. బుధన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా చిత్రయాల గ్రామం నుంచి దమ్మోడు వెంకటాచారి, పులిపాటి వెంకటేష్ గారు మహబూబ్ నగర్ నుంచి, ముసాపేట నుంచి నరేష్ రోజా, హనుమాన్ దోమకొండ విజయ్ కుమార్ గారు ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ భూతాన్ పోచంపల్లి నుంచి మళ్ళీ మళ్ళీ పంపిస్తున్నారు. అరుణ రాజేందర్ జక్రన్పల్లి నుంచి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి దొంగరాముడు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారికి జమున చెల్లెలుగా నటించారు.

శ్రోతలకు ఒక గమనిక. జనరంజనలో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక ఏ ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా గాని ఈమెయిల్ ద్వారా గాని పంపవచ్చు. లేఖలు పంపవలసిన అడ్రస్ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 500004. ఇక ఈమెయిల్ అడ్రస్ hellovivi@gmail.com. మెయిల్ ఐడి మరొకసారి hellovivi@gmail.com. ఇక నుంచి లేఖల ద్వారా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి మీకు నచ్చిన పాటల కోసం.

0: నమస్కారం, నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఇక శ్రోతలకు మరొక ముఖ్య గమనిక. ఈ నెల 20వ తేదీ అనగా ఈ గురువారం అంటే రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 నెంబర్లకు కాల్ చేసి పైప్డ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి బీజీఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు. ఇక షో టైంలో తర్వాతి ప్రశ్న. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తొలిసారిగా 100 రోజులు ఆడిన సినిమా, ఈ సినిమా పేరు తెలిస్తే 0402324-0852 నెంబర్కే వాట్సాప్ చేయండి. మరి ఇక ప్రశ్న మరొకసారి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తొలిసారిగా 100 రోజులు ఆడిన సినిమా, ఆన్సర్ తెలిస్తే 0402324-0852 నెంబర్కే వాట్సాప్ చేయండి.

మరి షో టైంలో నేను అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు. చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ కరెక్ట్ ఆన్సర్, నెమ్మాని గ్రామం నుంచి వెంకటేశం హేమలత, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి, గజ్వేల్ నుంచి సైర్ల వెంకటేష్ సుగుణారాం ప్రసాద్ రామ్ చరణ్, వీరైతే కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. మిగిలిన వాళ్ళందరూ రాంగ్ ఆన్సర్స్ పంపించారు. మరి సినిమా పేరు మంచి మనసులు. తాడేపల్లిగూడెం ప్రభాత్ టాకీస్ లో 100 రోజులు ఆడింది ఈ సినిమా. మరి ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఇక మరి సమయం 1 గంట 40 నిమిషాలు. ఇప్పుడు ఒక మ్యూజిక్ వినిపిస్తాను. ఆ మ్యూజిక్ విని ఆ సినిమా ఆ పాట ఏ సినిమాలో ఉంది చెప్పాలి. ఆన్సర్ తెలిస్తే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసి పెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ డాట్ జీఓవి డాట్ ఐఎన్ని సంప్రదించండి. మీకు

ఒక మ్యూజిక్ వినిపిస్తాను అని చెప్పాను కదా, ఆ మ్యూజిక్ వినండి. విన్నారు కదా ఈ పాట ఏ సినిమాలో, తెలిస్తే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి.

మరి నేను వినిపించిన మ్యూజిక్ చాలా ఈజీగా ఉంది అనుకుంటా. అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. ముసాపేట్ నుంచి నరేష్, రోజా, మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మెడ, జక్రన్పల్లి నుంచి అరుణ, రాజేందర్ కరెక్ట్ ఆన్సర్. ఈమెయిల్ ఐడి చెప్తానండి మళ్ళీ. గణేష్ వేదవతి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ న్యూస్ టైలా, నో అండి రాంగ్ ఆన్సర్. కనకారావు గారు పెడల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సేను రాపూర్ నుంచి, జ్యోతి మలక్పేట నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, కులి నెంబర్

అందరిని పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజు గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. జాప భూమేశ్వర్ వెల్లుల్లో నుంచి. నెక్స్ట్ పాలెంపోలయ్య ఆళ్ళగడ్డ నుంచి ప్రేమకు వేళాయరా సినిమా నుంచి కరెక్ట్ అండి. చిత్రయాల గ్రామం నుంచి దమ్మోది వెంకటాచార్య వరలక్ష్మి, అప్పలరాజు గారు పెడల నుంచి బొమ్మిదేవి లక్ష్మీనారాయణ గారు కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి, సులోచన కరీంనగర్ నుంచి, గజ్వేల్ నుంచి సైర్ల వెంకటేష్ సుగుణ రాంప్రసాద్ రామ్ చరణ్, కీసర నుంచి కాంచన కిట్టు, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకొకళ్ళు ఎవరో మిస్ అయ్యారు ఒకసారి చూద్దాం. రాము వావిలాల పాలకుర్తి నుంచి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా చాలామంది ఉన్నారా. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి కళ్యాణ్చారి గారు, భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ వీరి కుటుంబ సభ్యులు, భూదాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండేయ గారు, పానుగంటి రవిగౌడ్ వీరి కుటుంబ సభ్యులు, సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి, నో అండి రాంగ్ ఆన్సర్, అరుణ ఇబ్రహీంపట్నం నుంచి, వెంకటేష్ గారు నందిపేట నుంచి, ఇంకా ఎవరున్నారు ఒక్క నిమిషం లైన్లోనే ఉన్నాను, గణేష్ వేదవతి గారు హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు. ఇంకా ఎవరైనా ఉన్నారేమో ఒకసారి చూద్దాం. డోర్నాల బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, రాకేష్ ఫరీద్ ఫ్రమ్ నందిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆ పాట ఏంటి, ఏ సినిమాలోది, ఇప్పుడు మీరు వినండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

శ్రోతలకు ఒక గమనిక. జనరంజనలో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా గాని ఈమెయిల్ ద్వారా గాని పంపవచ్చు. లేఖలు పంపవలసిన అడ్రస్ వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 500004. ఇక ఈమెయిల్ అడ్రస్ హలో వివిద్ భారతి హైదరాబాద్ @gmail.com. HELLO VIVI DHBHA RATHI HYD @gmail.com. ఇక్కడి నుంచి లేఖల ద్వారా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి మీకు నచ్చిన పాటల కోసం. సమయం 2 గంటలకు వస్తుంది వార్తలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2:15 శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. 13 ఏళ్ల వయసులోనే తన ప్రసంగంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ఆ చిన్న పాప. తండ్రి చెప్పాడు, బిడ్డ భవిష్యత్తులో నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుంది అని ఆ రోజే చెప్పాడు. మరి ఇంకా కట్ చేస్తే 150 ఏళ్ల తర్వాత ఒక దేశాన్ని పరిపాలించబోయే తొలి మహారాణిగా చరిత్ర పుటల్లో నిలవనుంది ఆమె. ఆమె ఎవరో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి శక్తిశీలి వింటున్నారు. ఇక 150 ఏళ్ల తర్వాత స్పెయిన్ పరిపాలించబోయే మొదటి రాణిగా చరిత్ర సృష్టించనున్నారు లియోనార్. త్రివిధ దళాల్లో 3 సంవత్సరాలు శిక్షణ పొందారు లియోనార్. స్పెయిన్ సాయుధ దళాలకు మొదటి మహిళా సుప్రీం కమాండర్గా బాధ్యతలు చేపడతారు. ఫ్రెంచ్, అరబిక్, ఇంగ్లీష్, స్పానిష్, మాండరిన్ లాంటి భాషలు ఎన్నో అనర్గళంగా మాట్లాడగలరు. ఇక తండ్రి ప్రతిష్టాత్మకమైన గౌరవ పురస్కారాన్ని కూతురుకు అందిస్తూ తండ్రిలా అన్నారు, నువ్వు ఎదుర్కోవాల్సిన సమస్యలు, సవాళ్లు, భుజాలకెత్తుకోవాల్సిన బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. అవి చాలా ముఖ్యమైనవి. నీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ స్పెయిన్లో నీ శ్రేయస్సును కోరుకునే ఎంతోమంది నీ వెనక ఉన్నారనే విషయం మర్చిపోవద్దు అన్నారు. మరి ఆ రోజు రాని వచ్చింది. ఇంకా మాట్లాడుకుందాం. ఇంటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 20వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ పీఎన్జీ ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324 0852 2324 0853 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి పైప్డ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి బీజీఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు.

0: శక్తిశీలి వింటున్నారు స్టూడియో క్లాక్ లో సమయం 2:53. ఇక 150 ఏళ్ల తర్వాత స్పెయిన్ ను పరిపాలించబోయే మొట్టమొదటి రాణిగా చరిత్ర సృష్టించనున్న లియోనార్ మాటల్లో ఏమంటారంటే, నా రోల్ మోడల్స్ ప్రసిద్ధ వ్యక్తులు కాదు, ఆకర్షణీయమైన వ్యక్తులు కూడా కాదు, తమలోని నైతిక విలువలు, కష్టపడే తత్వం ద్వారా స్ఫూర్తినిచ్చే వ్యక్తులు మాత్రమే నా రోల్ మోడల్స్. తమ ప్రతిభా సామర్థ్యాలతో లోకానికి కొత్త విషయాలు తెలియజేసే వ్యక్తులు, సమస్యలకు భయపడకుండా ముందుకు వెళ్లే ధైర్యవంతులే నా రోల్ మోడల్స్ అని చెప్తున్న లియోనార్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ആകാശവാണി ആദിലാബാദ് വന്ന പോയിന്റ് 2 FM മനസ്സ് നിന്റെ സമയം 5:12 శ్రోతలకు శుభ సాయంత్రం. పొద్దుగల 10:00 సంధి, పగటికి 3:00 దాకా తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కలి, అట్లనే 3:00 సంధి సాయంత్రం 5:00 దాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం కలి విన్నాం. ఇక ఇప్పటి సంధి రాత్రి 11:00 దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రసారాలు వినిపిస్తాం. నేను మీ రేడియో నేస్తం సురుకుంటి మమత. శ్రోతలు మా కార్యక్రమాలని 100.2 FM రేడియో సెట్ల ఇంకా న్యూస్ ఆన్ ఏఆర్ యాప్పై కూడా వినొచ్చు. ఇక ఇప్పటి సంధి 6:00 వరకు ఉండే కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ఇంకా కొంచెంపట్లో మాట చెప్పండి, పాటైనలా మీ మాటలు మీకోసం పాటలుంటాయి. 5:30 కథిందాం. ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి కోతి ఉపాయం పులిపీడ విరుగుడు కథ వినొచ్చు. ఇంకా స్నేహితులు కథల సంపుటి నుండి గుర్రం తెలివి కథ కూడా వినొచ్చు. 5:45 రూపకం ఉంటుంది. దీంట్లో విద్యాకుసుమాల జాడ సావర్కేడ ప్రత్యేక కార్యక్రమం వినొచ్చు. ఇక ఇవిడితో పాటు రాత్రి 11:00 దాకా ఏమేం కార్యక్రమాలు ఉంటాయో 6:05 ఇవాళ రేపటి కార్యక్రమాలలో తెలుసుకుందాం.

మాట చెప్పండి, పాట వినండి. మాట మీదైతే పాట మాది అర్ధగంట సేపు ఉండే ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయొచ్చు. నంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, 0837322, ఇది కోడ్ నంబర్. ఇక మాటా పాటలతో సాగే ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా కూడా మీకు నచ్చిన పాటలు అడగచ్చు. మీరు పోస్ట్ కార్డు ద్వారా పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ 504001. ఇక ఈ కార్యక్రమాన్ని షురు చేద్దాం భూతద్దం భాస్కర్ నారాయణ చిత్రంలోని ఈ పాటతో.

0: హలో, నమస్తే. హలో, నమస్తే అండి. మీ పేరు, ఊరు?
1: నా పేరు బాబన్న.
0: బాబన్న?
1: బాబన్న.
0: ఏ ఊరు చెప్పండి బాబన్న. ఏం చేస్తారు? వినిపిస్తుందా? చెప్పండి, ఏం చేస్తారు మీరు బాబన్న? నా మాటలు వినిపిస్తున్నాయా బాబన్న మీకు? మీ మాటలు నాకు సరిగ్గా వినిపిస్తలేవు బాబన్న. మీకు ఏ పాట కావాలా? వినిపిస్తలేదు, మధ్యలో మధ్యలో కట్ అవుతున్నది. మీరు అడిగిన పాట ఇస్తే చెప్పండి. వినిపిస్తుందా నా మాటలు బాబన్న? పాట చెప్పండి. హలో, సరే మీకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టున్నది బాబన్న, మీకోసం పాట ఇస్తున్నా, వినేసేయండి.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పండి పాటైనండ్రి. శ్రోతలు ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటే 0883 2 నమ్మని జతేసి 2950 08 2300 081 ఈ రెండు నంబర్లలో కలి దేనికైనా ఒకదానికి ఫోన్ చేసి మంచి ముచ్చట చెప్పచ్చు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

हेलो ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రి పాటైనండ్రి. శ్రోతలు ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటే 2300 801 2981 ఈ రెండు నంబర్లలో కలిసి దేనికైనా ఒకదానికి 0832 కోర్ నంబర్ని జత చేసి ఫోన్ చేయొచ్చు, మంచి ముచ్చట్లు చెప్పచ్చు. వెంకటేష్ ఫోన్ చేసిండు, మరి కట్ అయిపోయింది ఎందుకో, మరి తన కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్.

0: 1-800-420-2233.
1: ఇప్పుడే ఒక ఉత్తరం వచ్చింది. ఇది టైలర్స్ కాలనీ నుంచి స్వాతి, శ్వేత ఇద్దరు పంపించారు. వారి కోసం కలెక్టర్ గారి అల్లుడు సినిమా నుంచి గిల్లిగిచ్చి అనే పాటను వినిపించండి అని కోరుతున్నారు. శ్రోతలు, మీరు కూడా గిట్లా ఉత్తరాల ద్వారా పాటల్ని అడగాలనుకుంటే మీరు పోస్ట్ కార్డు ద్వారా పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ 504001.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గింతటితోనే ఎల్లటి మాట చెప్పండి, పాట అయినండి, అయిపోయింది. రేపు పొద్దున్న 5 గంటలకు మాట చెప్పండి, పాట అయినండి, మరి ఏడినేస్తాం, మరిన్ని పాటలు వినిపిస్తారు. ఇంకా ఇవాళ రాత్రి 8 గంటలకు హుషారుకు ఫోన్ చేసి మాట్లాడచ్చు, హుషారైన పాటలు కోరచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనస్సు నిండా.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనస్సు నిండా. కథిందాం, పిల్లల కోసం అనగనగా ఒక రాజు ఉండేవాడని ప్రారంభించి వెనకటి తరం అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు, బామ్మలు తమ మన్మలు మన్మరాన్లకు ఆసక్తికరమైన కథలు చెప్పేటోళ్లు. కథలతో పాటు రామాయణం, భారతం, పోతన పద్యాలు, వేమన, సుమతి శతకాలు పెద్దోళ్ళు చెప్తే పిల్లగాళ్ళు వినేటోళ్లు. ఇప్పటి పిల్లగాళ్ళకు ఓపిక లేదు, పెద్దోళ్ళకు సమయం లేదు, కాబట్టి మనం నాదుకోదందుకు ఆకాశవాణి ముందుకొచ్చింది. ప్రతి బుధవారం నుంచి శనివారం దాకా కథిందామనుకుంటా 5:30 అయిందంటే మంచి కథలు చెప్తుంది. ఇయ్యలటి కథిందాంలా ఎగిరే కప్పలో నడిచే పాములు కథల సంపుటి నుండి కోతి ఉపాయం, పులిపీడ విరుగుడు కథ. రచన చంద్రప్రతాప్ కంతేటి, కథ చెప్తున్నది ఈవరలక్ష్మి. ఇంకా స్నేహితులు కథల సంపుటి నుండి గుర్రం తెలివి కథ. రచన కన్నెగంటి అనసూయ, కథ చెప్తుంది జీజ్యోతి. ముందుగా ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి కోతి ఉపాయం, పులిపీడ విరుగుడు కథ ఇందాం. రచన చంద్రప్రతాప్ కంతేటి, కథ చెప్తున్నది ఈ వరలక్ష్మి.
4: కోతి ఉపాయంతో పులిపీడ విరగడ. వింధ్యాపర్వత సానువుల్లో ఒక చిన్న అడవి ఉంటుండే. అందులో ఎక్కువ జింకలు, దుప్పులు వంటి సాధు ప్రాణులే ఉంటుండే. అందుకే దాన్ని జింకల వనం అని అనటోళ్ళు. దాంతోపాటు అందులో కుందేళ్ళు, జిరాఫీలు, కోతులు, కొండముచ్చులు వంటి జంతువులు, రకరకాల పక్షులు కూడా ఉంటుండే. పచ్చపచ్చని గడ్డి, పండ్ల చెట్లు, సెలయేళ్ళు, జలపాతాలు, కొండలు, గుహలతో ఆ అడవి కలకల్లాడుతూ ఉంటుండే. జంతువులన్నీ కూడా మంచిగా కలిసిమెలిసి ఉండేటివి. ఎటు చూసినా ప్రశాంత వాతావరణం ఉంటుండే. రోజులన్నీ ఒకటే తీరుంటాయా? ఉండవు కదా. ప్రశాంతంగా ఉండే ఆ వనంలోకి ఒకరోజు ఒక పెద్ద పులొస్తుంది. వస్తూనే హఠాత్తుగా ఒక జింక మీద దాడి చేస్తుంది. ఆ జింక శరీరాన్ని ఒక చెట్టు కిందకి ఈడ్చుకుంటూ తీసుకొచ్చి మస్తు తీరం కొద్దీ చక్కగా భోజనం చేస్తుంది. అడవిలా కలకలం మొదలైతుంది. అదంతా చూసిన జింకలు మస్తుగా భయపడతాయి. ఒక పులచ్చి జింకను తినేసిందట అనే వార్త విని జంతువులన్నీ బాగా వణికిపోతాయి. అమ్మో, ఇప్పుడెట్లా? మన గతి కూడా గట్లనే అవుతుందేమో. మనకు కష్టాలు సురైనాయి.

0: అని అనుకుంటూ మస్తు బాధపడతాయి. కష్టాలొస్తే కట్ట కట్టుకొని వస్తాయంటే గిదేనేమో. మర్నాడే ఆ అడవిలకి ఒక నక్కొస్తుంది. అది పులిని బాగా వగుడుతుంది. దాంతో ఆ పులికి నక్కకు మంచి స్నేహం ఏర్పడుతుంది. ఆ పులిని వగుడుతూ దానికి జింకలుండే చోటంతా చూపిస్తుంది నక్క. పులి వేటాడిన జంతువుల మాంసాన్ని అవి రెండూ కలిసి హాయిగా తినేటివి. 10 రోజులల్లా 10 జింకలు బలైతాయి. పాపం ఆ అడవిలున్న జంతువులన్నీ మస్తుగా భయపడతాయి. అవన్నీ కలిసి ఒక దగ్గరికి వస్తాయి. అప్పుడు అందులోంచి ఒక ముసలికోతి, మిత్రులారా, పులి నక్కల పీడ విరగడ చేసే ఉపాయం నా దగ్గరున్నది అనుకుంటా ఆవిడికి ఆలోచన చెప్తుంది. జంతువులన్నీ కూడా, సరే సరే మీరు చెప్పినట్టే చేస్తాం, కానీ మన అందరం కూడా మంచిగుండాల, పాపం ఇప్పటికే 10 జింకలు చచ్చిపోయినాయి అనుకుంటా బాధపడతాయి. కోతి అది ఎట్లయితే అనుకుంటుందో దాని ఆలోచన అంతా ఆ జంతువులన్నిటికీ చెప్తుంది. ఆ మర్నాడే కోతి చెప్పినట్టే ఆ జంతువులన్నీ కూడా చేస్తాయి. కోతి చెప్పినట్టే నక్క వడుకునే దగ్గర ఒక పొద దగ్గరికి 2 జింకలు పోతాయి. గడ్డి మేసుకుంటనే నక్క ఇనెట్టు, ఇవాళ పులిరాజు పని హరినే. వాడి కొమ్ములున్న 2 దుప్పులు 2 జింకలు కలిసి పులి మీద దాడి చేసి పొడిచి చంపేస్తాయట. అదిగో తూర్పు దిక్కునున్న ఆ గుహలో అవి మంతనాలు జరుపుతున్నాయి చూడు అనుకుంటా మెల్లగా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అవన్నీ విన్న నక్క, అమ్మో వీళ్ళు ఇంతగానం ఆలోచిస్తున్నారా అనుకుంటా అది ఆలోచనలలో పడిపోతుంది. అప్పుడు ఆ 2 జింకలు, అబ్బా మనం అనుకున్నట్టే అయింది, ఈ నక్క మన మాటలన్నీ సక్కగిన్నది అని అనుకుంటాయి. ఎంబటే ఆ మాటలన్నీ విన్న నక్క ఎంటనే లేచి పులి దగ్గరికి పరిగెత్తుతుంది. విషయమంతా ఎత్తది, ఆ 2 జింకలు ఏమేం మాట్లాడుకున్నాయో. పదండి మనం వెళ్ళి వాటి పని పడదాం అని ఆ పులిని బాగా రెచ్చగొడుతుంది నక్క. పులి కూడా కోపంతోని తూర్పు కనుమల్లోని గుహ వైపు నడిచి వెళ్తుంది. దాని వెనుకనే నక్క కూడా పోతుంది. నన్ను చంపుతా అన్న జింకల గొంతుల్ని కొరికెయ్యాలా అని అనుకుంటా కోపంతోని గుహలకు పరిగెత్తుకుంటా పోతుంది పులి. దాని వెనుకనే నక్క కూడా పోతుంది. 10 నిమిషాల తర్వాత దాని పెడబొబ్బలతో నక్క అరుపులతో ఆ గుహ అంతా దద్దరిల్లుతుంది. జరిగిందేమంటే ఆ గుహలో పెద్ద తేనె పట్టు ఉంటుంది. చీకటిలా పులి వేగంగా వెళ్ళి ఆ జింకల్ని చంపేయాలన్న కోపంతోనుంటుంది కదా, దాని పంజాన్ తీసి ఆ తేనెటీగల మీద ఒక్కసారిగా కొడుతుంది. దాంతో ఆ తేనెటీగలు ఎడాపెడా దాన్ని కుట్టేస్తాయి. మూతి కళ్ళు ఒళ్ళు అంతా వాచిపోతాయి. కళ్ళు కూడా కనబడాయి. నక్క పరిస్థితి కూడా అట్లనే అవుతుంది. ఆ గుహలో 2 మృగాలు పిచ్చెక్కినట్టు పరుగులు తీస్తాయి. అటు ఇటు ఎటు తప్పించుకోవాలనో తెలకుండా పిసలేసినట్టు ఆ గుహ అంతా తిరుగుతాయి. అవిటికి చక్కగా కనబడకపోవడంతో అటు ఇటు తిరిగి ఆ బండకు ఈ బండకు దాక్కుంటా ఒళ్ళంతా గాయాలైతాయి. చివరకు ఆ గుహల ఒక మూలకు మస్తు పెద్ద లొందు ఉంటుంది. ఆ లొందలు అవి పడిపోతాయి. కళ్ళు కనబడిన స్థితిలా పులి నక్క ఆ లొందలో పడిపోవడంతో తిరిగి బయటకొచ్చే మార్గం లేక అందులోనే అరుస్తూ మూలుగుతూ ఆకలితో అలమటించి ప్రాణాలు విడుస్తాయి. అవి అరుస్తూ ఉండగా జింకలు శివలార విని పండగ చేసుకుంటాయి.
1: ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి కోతి ఉపాయం పులిపీడ విరుగుడు కథ విన్నారు కదా. రచన చంద్రప్రతాప్ కంతేటి, కథ చెప్పింది ఈ వరలక్ష్మి.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనకురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు కథ విందాంలో కథలు. ఇప్పుడు స్నేహి

0: తెలు కథల సంపుటి నుండి గుర్రం తెలివి కథ ఇంద రచన కన్నగంటి అనసూయ కథ చెప్తున్నది జి జ్యోతి.
1: మిథిలరాజపు రాజు మిథులునికి ఒక సమస్య చివడ్డది. రాజుగారి గుర్రం ఉన్నట్టుండి సచ్చిపోయింది. గుర్రం రాజుగారికి ఎన్నో విజయాల్ని సాధించిపెట్టింది. గందుకే గదంటే రాజుగారికి మస్తు ప్రేమ. మళ్ళీ అసుంటి గుర్రం కోసం ఎన్ని రాజ్యాలు తిరిగినా ఏడా దొరకలేదు. తెల్లగుర్రాలు, నల్లగుర్రాలు, తెలుపు, నలుపు మచ్చలున్న రంగురంగుల గుర్రాలను ఎంతోమంది గుర్రాల వ్యాపారులు తెస్తనే ఉన్నారు. అయినా ఏ గుర్రము రాజుగారిని మెప్పించలేకపోయింది. ఇక అసుంటి గుర్రం దొరుకుడు కష్టమేనని రాజు నిరాశగురైండు. అయితే ఒకనాడు పొద్దికి రాజు మంత్రి మారువేషాలతోటి రాజ్యంలో తిరుగుతున్నారు. గట్ల తిరుగుతూ తిరుగుతూ ఒక ఇంటి దగ్గర ఒక చిత్రమైన దృశ్యాన్ని చూసిండ్రు. ఆ ఇంటి చుట్టూ ఓ గుర్రం కాపల కుక్కలా తిరుగుతూ పహారగాస్తున్నది. అది చూసి రాజు, మంత్రివర్య, కుక్కలుగదా ఇంటిని కాపలాగాస్తాయి, మరి గిదేం చిత్రము అని అన్నాడు మంత్రితో. నాకునూ చిత్రముగానే ఉన్నది మహారాజా అంటూ గొడిసేపు అట్లనే నిలబడి చూసిండ్రు ఇద్దరు. సరిగ్గా గదే సమయానికి పక్కింట్ల దొంగతనం చేసి దొరికిన నగలు, డబ్బుతోటి పారిపోతున్న దొంగ వీళ్ళిద్దర్ని చూసి తన గుర్రంపై కూసని పారిపోయిండు. గది చూసిన రాజు దొంగ దొంగ అని అరుసుకుంటా గదొంగని ఎట్లైనా పట్టుకోవాలని అందుబాటులో ఇంటి చుట్టూ పహారగాస్తున్న గుర్రాన్ని క్షణాలల్లా అదుపులోకి తెచ్చుకుని మంత్రిని వెనుక ఊసమ్మని చెప్పి గుర్రాన్ని ముందు కురికించిండు. ఇక తెల్లారేసరికి దొంగను ఇద్దరు పట్టుకోగలిగిండ్రు. దొరికిన దొంగను గదే గుర్రంపైనెక్కించుకుని తిరుగు ప్రయాణం షురూ చేసిండ్రు రాజు మంత్రి. ఈలోపు నగర పర్యటనకు వెళ్లిన రాజు మంత్రి తెల్లారినా కూడా ఇంకా తిరిగి రాకుల్లేరని సైనికులు అలిద్దర్ని ఎత్తుక్కుంటా గదేదారిలో వస్తున్నారు. ఇదిలా ఉండగా తిరుగు ప్రయాణంలా రాజు మంత్రి ఒక చెరువు దగ్గరకు వచ్చేసరికి సరిగ్గా ఆ చెరువుల నుంచి ఏదో కుక్క ఏడుస్తున్న అరుపులినిపించి గుర్రం ఆగిపోయింది. ఎంతగా ప్రయత్నించినా ముందుకు కదులులేదు గుర్రం. రాజుకు ఏం చేయాలనో తోచక గుర్రం మీదికెళ్లే కిందకు దిగి ఆళ్ళను కూడా దిగమన్నాడు. ఎంటనే ఆ గుర్రం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కుక్క అరుపులినిపించిన దిశగా చెరువులోనికి దూకేసింది. రాజు తెల్లబోయి చూస్తున్నాడు గుర్రం వైపు ఏం చేస్తుందా అని. సరిగ్గా రాజుగారి కోసం ఎదుకుతున్న సైనికులు కూడా అప్పుడే అక్కడికచ్చిండ్రు. అంతా చెరువు చుట్టూ నిలబడి చూస్తున్నారేమో, చెరువులో కనిపించిన దృశ్యాన్ని చూసి రాజుతో సహా అక్కడున్నోళ్ళంతా ఒకటే ఆశ్చర్యపోయిండ్రు. చెరువులోకి దిగిన గుర్రం కుక్కను తన వీపుమీద ఊసబెట్టుకుని ఒడ్డుకి ఈదుకుంటూ వస్తున్నది. ఆ గుర్రం సమయస్ఫూర్తికి, దాని మంచితనానికి ఆశ్చర్యపోయిండు రాజు. బహుశా ఈ గుర్రానికి తెలిసినదై ఉంటది ఈ కుక్క అని అన్నాడు మంత్రి. అవును మంత్రివర్య, మాకునూ అదే సందేహము. బహుశా ఈ గుర్రానికి తెలిసిన కుక్కే ఉంటది మహారాజా అని అన్నాడు మంత్రి. అవును మంత్రివర్య, మాకునూ అదే సందేహము. కుక్క కాయవలసిన కాపలా ఈ గుర్రం కాయడమో, కళ్లకు గంతలు ఉన్నప్పటికీ కుక్క గొంతును గుర్తించి గుర్రము ఆగిపోయి కదలనని మొరాయించటమో గమనిస్తుంటే మాకునూ అట్లనే అనిపిస్తున్నది. ఏది ఏమైనను ఈ గుర్రము మంచి సమయస్ఫూర్తిగలది. మంత్రివర్య, మీరే గుర్రం యజమానింటికొయి దాన్ని ఆళ్లకు అప్పగించి ఆళ్ళని తీసుకోన్రా అని ఆజ్ఞాపించిండు రాజు. దాంతోటి గుర్రాన్ని తీసుకుని దాని యజమానింటికి బయల్దేరిండు మంత్రి. ఇక గుర్రాన్ని ఎంబడించింది కుక్క. రాజాజ్ఞ మేరకు మరుసటి రోజు రాజుని కలిసిండు గుర్రం యజమాని. రాజు తన సందేహాన్ని గుర్రం యజమానికి చెప్తున్నాడు. దానికి ఆ గుర్రం యజమాని ఇట్లన్నాడు, తల్లి బిడ్డను ప్రేమిస్తుంది మహారాజా, అది పేగుబంధం. భార్య భర్తను ప్రేమిస్తది, అది సృష్టిబంధం మహారాజా. అట్లనే ఈ రెంటి మధ్య ఉన్నది జాతులతో సంబంధం లేని స్నేహబంధము. రెండింటినీ ఒకేసారి వెంచుడు షురూ చేసిన ఆ రెండింటి నడుమల మంచి స్నేహం కుదిరింది. ఆ స్నేహం కొద్దీ నా ఇంటిని కుక్క గుర్రము వంతుల వారిగా కాపలగాసేటి. ఉన్నట్టుండి ఒకనాడు ఒక దొంగ తన దొంగతనంకి అడ్డస్తుందని కుక్క నెత్తుకపోయిండు. గప్పడి సంధి కుక్క మీద ఉన్న ప్రేమ కొద్దీ కుక్క బాధ్యతను కూడా తనే తీసుకున్నది గీ గుర్రం. పగలంతా ఎంతగా కష్టపడి పనిచేసినప్పటికీ కుక్కతో ఉన్న స్నేహాన్ని తలుసుకుంటా ఇంటి కాపలా గాస్తూ నన్ను కంటికి రెప్పలా కాపాడుతుంది మహారాజా అని వివరించిండ్రు. రాజుతో సహా ఆస్థానంలోని వాళ్ళందరూ కూడా సప్పట్లు కొట్టిండ్రు అతడి మాటలకి. ఇంతలో రాజన్నాడు, ఇదే నాకు సరైన గుర్రము. ఈ గుర్రంతో పాటు మీరును మా ఆస్థాన ఉద్యోగులుగాండ్రి. ఇంత మంచి గుర్రానికి శిక్షణ ఇచ్చినందుకు ఆ యజమానిని మంచిగా సత్కరించిండు రాజు. ఆనాటి సంధి గుర్రం రాజుగారి అనుగ్రహానికి పాత్రురాలై అనేక యుద్ధాలల్లా రాజుకు రక్షణగా నిలిచింది.
0: స్నేహితులు కథల సంపటి నుండి గుర్రం తెలివి కథ విన్నారు. రచన కన్నెగంటి అనసూయ. కథ చెప్పింది జీ జ్యోతి. శ్రోతలు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: Up to 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: రేపో జమట్లు 5:30 కథిందాంలా ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి అందగత్తెకు పాము గుణపాఠం కథ వినొచ్చు. ఇంకా స్నేహితులు కథల సంపుటి నుండి ధర్మబుద్ధి కథ కూడా వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండ.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: Up to 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: Up to 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. రూపకం విద్యా కుసుమాల జాడ సావర్కేడ ప్రత్యేక కార్యక్రమం విందాం. సమర్పణ కే లెనిన్.
5: అదొక మారుమూల గ్రామం. చుట్టూ పచ్చని పంట పొలాలు, ఎత్తైన కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం. ఆ ఊళ్ళో అడుగు పెట్టగానే తెలియని అనుభూతికి లోనుకాక తప్పదు. గతుకులు లేని తారు రోడ్డుపై అలా నడుచుకుంటూ పోతూ ఉంటే గోడలపై వర్ణమాల, సరళ పదాలు, ఆంగ్ల పదాలు, ఫ్లెక్సీలు, బోర్డులతో వీధుల్లోనే విద్య అందుబాటులో ఉంటుంది. విద్యార్థులు ఎక్కడైనా తమకు నచ్చిన చోట కూర్చొని చదువుకోవచ్చు. అంతేకాదు, గ్రామ విద్యార్థులు గలగలా ఇంగ్లీషు పదాలను, ఎక్కాలను చదవగలరు. కూడికలు, తీసివేతలు టకటకా చెప్పగలరు కూడా. ఇది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమిరి మండలం సావర్ఖేడ గ్రామ ప్రత్యేకత. సావర్ఖేడ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె రంగయ్య ఆలోచనలు ఇక్కడి పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే కాదు, గ్రామ రూపురేఖలను కూడా మార్చి ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.

0: కేవలం 3 గదులతో నడిచిన ఏకోపాధ్యాయ పాఠశాల క్రమంగా వృద్ధిలోకి వచ్చింది. ఇప్పుడు అదనంగా మరో 4 తరగతి గదులు మంజూరయ్యాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రొజెక్టర్ను, కంప్యూటర్లను వినియోగిస్తున్నారు. పాఠశాల ఆవరణను కూడా సుందరంగా తీర్చిదిద్ది విద్యార్థుల్లో నిత్యం స్ఫూర్తిని రగిలించేందుకు ఎందరో మంది దేశ నాయకులు, సంఘ సంస్కర్తల చిత్రపటాలను చిత్రించారు. గోడలపై సూక్తులను రాయించారు. నాడు 50 మంది మాత్రమే ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతం 280 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. నాటి నేటి పాఠశాల పరిస్థితిని గురించి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె. రంగయ్య చెబుతున్న వివరాలు.
1: 2010లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు విద్యార్థుల సంఖ్య కేవలం 50 మాత్రమే ఉండేది. చాలా మంది విద్యార్థులు వివిధ పాఠశాలకు వెళ్లేవాళ్ళు. చాలా బాధగా అనిపించేది. ఈ పేద ప్రజలు సంపాదించుకునే సొమ్ములో 50% పాఠశాల ఖర్చు కోసమే ఖర్చు పెడితే నాకు చాలా బాధగా అనిపించేది. వాళ్ళని మొబిలైజ్ చేయాలని నిర్ణయించుకున్నాను. నేను ఇక్కడికే వచ్చి ఈ గ్రామంలోనే సతీ సమేతంగా ఇక్కడనే వచ్చేసి నా పిల్లలతోటి కుటుంబం మొత్తం వచ్చి ఉన్నాను. నేను సింగిల్ టీచర్గా ఉన్నప్పుడు నా భార్య వీణ, ఆమె కూడా నాకు సహకారం అందించింది. నా 2 పిల్లలను అక్షరగా, అభిరామ్ని ఇక్కడే జాయిన్ చేశాను. క్రమక్రమంగా 10 సంవత్సరాల్లో విద్యార్థుల సంఖ్య 50 నుంచి 280కి చేరుకోగలిగింది. ఇదే గ్రామంలో ఉండడం వల్ల 24 గంటలు పాఠశాల గురించి ఆలోచించే అవకాశం ఏర్పడింది. పేరెంట్స్ని వాళ్లకు అనుకూలం ఉన్న సమయంలో నేను మీటింగ్ పెట్టడం జరిగింది, ఎస్ఎంసి మీటింగ్స్ని. ఎందుకంటే ఎందరూ ఎక్కువ అటెండ్ అయితే అంతమ్మ ఆ కార్యక్రమం సక్సెస్ అవుతుంది. కాబట్టి ఉదయపు వేళలలో, సాయంత్రం వేళలో ఎస్ఎంసి మీటింగ్ పెట్టడం ద్వారా చదువు విలువ వాళ్ళకు చెప్పగలిగాను. తద్వారా వాళ్ళలో మొబిలైజేషన్ జరిగి వాళ్ళు రియలైజ్ అయ్యారు. పాఠశాలకు మేము పంపుతామని వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు. ఆ విధంగా క్రమక్రమంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగాము. ఈ గ్రామంలో దాదాపు 95% తోటమాలికి సంబంధించిన వాళ్ళు అందరూ వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. పెద్దగా ఇక్కడ ఉద్యోగాలు ఎక్కువ లేవు. అందరూ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు ఇక్కడ. వాళ్ళలో నేను నమ్మకం కలిగించాను. విద్య వల్ల ఏంటి, విద్య వల్ల కలిగే ప్రయోజనం ఏంది, దానివల్ల ఏం లాభాలు ఉంటాయని నేను చెప్పగలిగాను. వాళ్ళు అర్థం చేసుకున్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం ద్వారా, వాళ్ళ పిల్లలు చదువుకోవడం ద్వారా ఆ నాలెడ్జ్ను ప్రతిరోజు వాళ్ళు గమనించి చదువు వల్ల చాలా సంతోషపడ్డారు. వాళ్ళ పిల్లలు చెప్పే ప్రతి మాటను, ప్రతి ఏదైతే అభ్యసిస్తున్నారో అదన్నీ వాళ్ళు గమనించి చదువు విలువ అర్థం చేసుకున్నారు.
2: నా పేరు వీణ. మేము ఇక్కడనే రెంట్కున్నాం సార్. సార్ సింగిల్ టీచర్గా ఉన్నప్పుడు నేను కూడా ఈ స్కూల్లోనే పిల్లలకి పాఠాలు చెప్పాను, తెలుగు సబ్జెక్టు చెప్పాను సార్. మా పాప కూడా ఈ స్కూల్లోనే, ఇప్పుడు బాబు కూడా ప్రస్తుతానికి ఈ స్కూల్లోనే 4th క్లాస్ చదువుతున్నాడు. స్టార్టింగ్ స్ట్రెంత్ ఎక్కువ లేకుండే సార్, మా సార్ ఒక్కడే ఉండే. మా పాపని స్కూల్కి వేసిన తర్వాత ఊళ్ళో పిల్లలందరూ ప్రైవేట్కి వెళ్ళేవారు. అప్పుడు మా పాపను స్కూల్లో వేసిన తర్వాత మెల్లమెల్లగా ఊరు వాళ్ళు కూడా పిల్లల్ని మా స్కూల్కి పంపించడం జరిగింది. అట్లా స్ట్రెంత్ పెరిగింది సార్. నాకు చిన్నప్పటి నుంచి టీచర్ కావాలని బాగా కోరిక సార్. మా సార్తో ఈ స్కూల్లోనే పిల్లలకి పాఠాలు చెప్పినందుకు నాకు బాగా సంతోషంగా ఉంది. ఆయనతో పాటు ఈ స్కూల్లో చేసినందుకు నా ఇష్ట ప్రకారమే ఈ స్కూల్లో నేను పాఠాలు చెప్పడానికి వచ్చాను. ఈ స్కూల్ని డెవలప్ చేయాలనేదే మా సార్ లక్ష్యం. ఈ ఊరిని బాగు చేయాలి, పిల్లలకి మంచిగా చదువు చెప్పాలనంటే మా సార్కి ఆలోచన. మా సారు అడుగుజాడలు నడుచుకోవడం నాకు బాగా ఇష్టం సార్.
3: నా పేరు అక్షర. నేను ఇప్పుడు 9th క్లాస్ చదువుకుంటున్నాను. నేను 1st క్లాస్ నుంచి 5th క్లాస్ దాకా ఎంపీపీఎస్ సావర్కడ స్కూల్లోనే చదువుకున్నాను. ఇప్పుడు నేను దిలాబాద్లో చదువుకుంటున్నాను. మా తమ్ముడు కూడా ఇక్కడనే చదువుకుంటున్నాడు. ఇప్పుడు 4th క్లాస్ మా తమ్ముడు. నేను 1st లో ఉన్నప్పుడు ఎక్కువ మంది పిల్లలు లేకుండే, తర్వాత పిల్లలు పెరిగారు. వేరే స్కూల్ నుంచి కూడా పిల్లలు వస్తున్నారు అన్ని గ్రామాల నుంచి. ఇక్కడ సార్లు, టీచర్లు అందరూ బాగా పాఠాలు చెప్పేవారు. నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చదువుకున్నందుకు.
4: నేను 4th క్లాస్ చదువుతున్నాను. నా పేరు అబ్కే అభిరాము. మేము మనతో వస్తాం 10th ఉంటాయి, అయితే మేము వచ్చి చదువుకుంటామండి. క్లాస్లో మంచిగా అనిపిస్తుందండి, ఆడుకుంటా ఒక్కొక్కసారి. ఇక్కడ పోయి ఆట ఆడతాం, షటిల్ ఆడతాం.
5: నా పేరు జయ రమేష్. ఇక్కడ ఎడ్జిట్గా వర్క్ చేస్తున్నాను. నేను ఇక్కడ 2015లో వచ్చాను. సార్ 2010లో వచ్చిండు. సార్ వచ్చినప్పటి నుండి గ్రామానికి మొత్తం అంకితం అయిపోయిండు. ఎట్లా అంటే వాళ్ళ సింగిల్ ఉండే సార్, వచ్చినప్పుడు సింగిల్ టీచర్ ఉన్నా కూడా తర్వాత వాళ్ళ మేడము సపోర్ట్ ఇవ్వడం, అంటే సార్ వాళ్ళ భార్య, సారు కూతుర్ని మరి కొడుకుని ఇదే పాఠశాలలో చదివిస్తుంది.

0: ఉన్నాడు. ఈ విధంగా సార్కు ఈ గ్రామస్తుల సహకారం అంటే ఎలాంటి సహకారమైన విరాళాలు కానీ ఇప్పటికీ ఒక 6 లక్షల వరకు విరాళాలు ఇచ్చారు. ఆ విరాళాలలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి సదుపాయాలు, ప్రొజెక్టర్, టీవీ, ఫర్నిచర్ కానీ, కంప్యూటర్స్, వాల్ పెయింటింగ్స్ ఇవన్నీ సమకూర్చడం జరిగింది. ఎలాంటి సందర్భాలైనా ఈ యొక్క పేరెంట్స్, గ్రామస్తులు సహకారం చాలా ఉంది. మేమిద్దరం రెగ్యులర్తో పాటు మాతో పాటు ఒక ఇప్పటి వరకు 15 మంది కన్నా ఎక్కువనే విద్యా వాలంటీర్లు, టీచర్లు వర్క్ చేశారు. వారందరూ కూడా ఈ ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క సహకారాన్ని 100% ఈ స్కూల్కి ఎఫర్ట్ పెట్టడం జరిగింది సార్. ఈ విధంగా అంటే పిల్లలకు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసాము. ఫస్ట్ బ్యాచ్ ఈ సంవత్సరమే ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ బ్యాచ్ 5th క్లాస్ కంప్లీట్ అయింది సార్. ఇంగ్లీష్ మీడియం వెళ్ళాలంటే ఇంకా చుట్టుపక్కల పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం లేకపోవడం వల్ల గురుకులాలు రాయిస్తున్నాం సార్. గురుకులాలలో ఇప్పటి వరకు 70 సీట్ల వరకు వచ్చాయి. తర్వాత చుక్కారామయ్య పీపుల్స్ ట్రస్ట్ హైదరాబాద్ లో కూడా 6-7 పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళకు కూడా మంచి సదుపాయాలు ఉన్నాయి ఇంగ్లీష్ మీడియంతో పాటు. ఈ విధంగా చాలా సీట్లు కూడా వచ్చాయి సార్.
1: కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూసివేయడంతో విద్యార్థులు విద్యకు దూరం కావద్దు అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆన్లైన్ తరగతులను నిర్వహించింది. అయితే సెల్ ఫోన్లు, సిగ్నల్స్, డాటా తదితర కారణాలతో ఆన్లైన్ పాఠాలకు ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఈ ఆలోచనలో భాగంగానే గ్రామంలోని వీధుల్లో ఫ్లెక్సీలు, బోర్డులు, చార్టులను ఏర్పాటు చేశారు. గోడలపై వర్ణమాల, సరళ పదాలు, ఇంకా ఒత్తులు, పదాలు, ఎక్కాలు, జంతువులు, ఆంగ్ల పదాల్లో అక్షరాలు, పండ్లు, పక్షుల చిత్రాలను ఏర్పాటు చేశారు. దీనికి పాఠశాల పూర్వ విద్యార్థులు, గ్రామస్తుల సహకారం కూడా తీసుకున్నారు.
2: జశ్వంత్, 8th క్లాస్. ఈ స్కూల్లో మొత్తం మంచిగా ఉంటాయి వాతావరణం. నేను రంగా సార్ స్టూడెంట్నే. అప్పుడు కూడా మాకు పాఠాలు మంచిగా చెప్పేవారు. చుక్కరామయ్య ఎగ్జామ్ రాసి నేను హైదరాబాద్లో సీట్ వచ్చింది. నేను హైదరాబాద్లో కూకట్పల్లిలో చదువుతున్నాను. ఈ లాక్డౌన్ వల్ల పిల్లలు చాలా డల్ అయ్యారు. సార్ ఒక గ్రూప్ తయారు చేశారు, అదే సూపర్ 100 అంటే ఎఫ్ఎం సార్ కూడా షేర్ యువర్ నాలెడ్జ్ నవోదయ క్లాసెస్ అలా చెప్పడం జరుగుతుంది. సూపర్ 100 లో మేము డైలీ క్విజ్ ఆడుకుంటాము, ఇలాగే కంటిన్యూ చేస్తాము. చాలా సంతోషంగా ఉంది.
3: నా పేరు సోని, నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా ఇక్కడ కుమ్రం భీం ఆసిఫాబాద్. నేను మొన్నట్లో పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసిన, అందులో నాకు నిజామాబాద్ లో సీట్ వచ్చింది. నేను ఇక్కడే చదువుకున్నా, నేను రంగా సార్ స్టూడెంట్నే. అప్పట్లో అయితే మాకు ఒకరే సార్ ఉంటుండే. మేము చదువుకున్నప్పుడు 72 మంది ఉండే ఇక్కడ. నిజంగా 72 మందికి ఒకరే చెప్పడం అంటే చాలా కష్టమవుతుండే. కానీ మాకు సార్ చాలా చక్కగా చెప్తుండే. మాకు అప్పట్లో నవోదయ చెప్తుండే ఇక్కడే. సార్ మా ఊర్లోనే ఉండి మాకు ఇక్కడే చెప్తుండే. మేము సార్కి రుణపడి ఉండాలి. అసలు ఇలాంటి సార్ దొరకడం అనేది మాకు నిజం, మేము చేసుకున్న అదృష్టం.
4: నా పేరు మమత, నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను కూడా ఇంతకు ముందు సార్ స్టూడెంటే. మేము చదువుకునేటప్పుడు 50 మంది ఉండేవాళ్ళం. ఇప్పుడు 250 స్ట్రెంత్ పెరిగింది. 70కి పైగా సీట్లు కూడా వచ్చాయి. సార్ పిల్లల్ని కూడా ఇక్కడే చదివించారు. లాక్డౌన్ లో డల్ అవుతున్నారని సార్ ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. ఆ గ్రూప్ పేరే సూపర్ 100. సూపర్ 100 అంటే షేర్ యువర్ నాలెడ్జ్ నవోదయ క్లాసెస్ చెప్పడం, ప్రేరేట్ చౌరస్తా అలాంటి చేయడం. సూపర్ 100 లో డైలీ క్విజ్ కూడా ఆడుకుంటాము, అలానే కంటిన్యూ చేస్తాము. సూపర్ 100 వల్ల మనకు చాలా నాలెడ్జ్ వస్తుంది. ఇలాంటి సార్ దొరకడం మాకు చాలా అదృష్టం. ఇలాంటి సార్ ప్రతి ఒక్క ఊరిలో ఒక్కరు ఉంటే చాలు, ఆ ఊరినే మార్చేయచ్చు.
5: నా పేరు అంజు, నేను ఇప్పుడు 10th చదువుతున్నాను. ఇంతకు ముందు 50-60 స్టూడెంట్సే ఉండే స్ట్రెంత్ ఉండే, ఇప్పుడు 200-300 వరకు పోయింది. ఈ విలేజ్ లో ఉన్న పిల్లలే కాకుండా వేరే విలేజ్ పిల్లలు కూడా వస్తున్నారు. స్కూల్లో ల్యాప్టాప్ మరియు డిజిటల్ క్లాసెస్ కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రైమరీ స్కూల్స్లో కంప్యూటర్స్ లేవు, కానీ ఇక్కడ కంప్యూటర్స్తో పాటు డిజిటల్ క్లాసెస్ కూడా చెప్తున్నారు. ఈ లాక్డౌన్ కారణంలో స్కూల్స్ మొత్తం క్లోజ్ ఉండడం వల్ల సార్ ఒక గ్రూప్ క్రియేట్ చేశారు, అదే సూపర్.
6: విద్యా కుసుమాల జాడ సావర్కేడ ప్రత్యేక కార్యక్రమం అది. సమర్పణ కేలెని. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. రేపు జమ్మట్లు 5:45 లలిత సంగీతం. డి సురేఖ మూర్తి పాడిన లలిత గీతాలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6:00 కావస్తుంది.

గ్రామానికి చెందిన రాథోడ్ విమలా బృందం పాడిన పెళ్లి పాటలు వినొచ్చు. రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం నెయ్యి ఆహారం ఔషధ విలువ గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చటినచ్చు. ఇంకా వర్షాధార వ్యవసాయంలో మంచి ప్రాముఖ్యత వ్యవసాయ నిపుణురాలు శ్రీజరెడ్డితో ముచ్చటినచ్చు. నవలతో ఆకుపచ్చ సూర్యోదయం అన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 64వ భాగమినచ్చు. రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో పాల్ మౌరియట్ స్వర రచనలుంటే చెవికింపుల. రాత్రి 9:45 రాత్రి 10:00 మావ గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన మరసకోల కళావతి బృందం గోండి భాషలో వినిపించే ఇంద్రాయ కథాగానం 7వ భాగం వినొచ్చు. ఇవిటితో పాటు రాత్రి 8:00 హుషార్లో హుషారైన పాటలు, 10:30 మధురిమలో హాయైన పాటలు వినొచ్చు. ఇవి ఈ పూట ప్రసారంగానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి కార్యక్రమాలలో రేపు పొద్దుగల 7:15 అంబటల సంగతులలో పానంపదిరం వానాకాలంలో వచ్చే కీటక జనిత వ్యాధులు చికిత్స నివారణ ఆదిలాబాద్ రిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మునిగల గజానంతో ముచ్చటి నచ్చు. ఇంకా న్యాయం చట్టం ఫోక్సో చట్టం గురించి ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నగేష్తో ముచ్చటి నచ్చు. ఇంకా మలేరియా వ్యాధి ఆడ అనాఫిలిస్ దోమ వలన మానవులకు వ్యాపిస్తుందనే విషయాన్ని కనుగొన్న సర్ రొనాల్డ్ రాస్ గురించి డాక్టర్ చాగంటి కృష్ణకుమారి ప్రసంగ వ్యాసం చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 64వ భాగం ఉదయం 8:30 నవలతో కార్యక్రమంలో వినొచ్చు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ఇంద్రాయి ఇసుర్రాయి పాటలు, ఇంకా తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన సుంకటి గంగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటలు పల్లె పదాలల్లా పొజమట్ల 6:20 ఈ నుడు మరకుండ్రి. పంటల్లో ఎల్నినో ప్రభావాన్ని తట్టుకునే యాజమాన్య పద్ధతులు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతతో ముచ్చట. ఇంకా రైతు అంతరంగం వ్యవసాయంలో మహిళల పాత్ర గురించి బోధ్ మండలం కౌటంబీర్ గ్రామానికి చెందిన మహిళా రైతు ముస్కు ఇంద్రతో ముచ్చటి నచ్చు. ఇది రాత్రి 7:15 కిసాన్ వాణిల. ఇవిటితో పాటు ప్రముఖ రచయిత్రి కె పద్మలత రాసిన భాషా సౌందర్యం, కథానిక నుండి ఓ ఖండిక, ఇంకా ప్రముఖ కవి గట్టు గణపతి శర్మ రచించిన శ్రీ వెంకటేశ్వర శతకం నుండి కొన్ని పంక్తులు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. రాత్రి 9:30 భాష రుచుల్లో

0: 8:45 నిమిషాలకు సింగిటిలో సినిమా పాటలు వినొచ్చు. పొద్దుమట్ల 5 గంటలకు మాట చెప్పండి పాట అయినండి ఉంటుంది. రాత్రి 8 గంటలకు హుషార్లో హుషారైన పాటలు, ఇంకా రాత్రి 10:30 మధురిమలో హాయైన పాటలు వినొచ్చు. వీటితో పాటు తెలుగు హిందీ వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ ముంబై కేంద్రాలు కలిగి కూడా వినొచ్చు. ఇవి ఇవాళ రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6:10 కావస్తుంది. మరి కాసేపట్ల ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం కలిగి ఇందాం. ఇనండి, ఇంటూనే ఉండండి ఆకాశవాణి ప్రసారాలు.
1: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
2: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. రైతుల వద్దకే బ్యాంకుల సిబ్బంది వెళ్లి సకాలంలో రుణాలు అందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. రహదారుల అభివృద్ధితో పరిశ్రమలు వ్యాపారాలు విస్తరించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో 22A బాధితులకు ఉచిత న్యాయ సహాయం కోసం 10 మంది న్యాయవాదులతో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ప్రకటించారు. హైదరాబాద్ సహా 24 జిల్లాల్లో ఈరోజు ఈదురుగాలులతో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. రైతుల వద్దకే బ్యాంకుల సిబ్బంది వెళ్లి సకాలంలో రుణాలు అందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు ప్రజాభవన్లో జరిగిన 50వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు బ్యాంకింగ్ ఆర్థిక రంగం కీలక భాగస్వాములుగా మారాలని పిలుపునిచ్చారు. రుణంతో పాటు రైతాదాయము పెరగాలని క్యూర్ ప్యూర్ రేర్ ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక బ్యాంకింగ్ వ్యూహాలు రూపొందించాలని సూచించారు. అర్హత గల రైతుల రుణం కోసం బ్యాంకులు జుట్టు తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. రహదారుల అభివృద్ధితో పరిశ్రమలు వ్యాపారాలు విస్తరించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా గర్రెపల్లిలో ఈరోజు 219 కోట్ల రూపాయల పై చిలుకు నిధులతో నిర్మిస్తున్న హెచ్ఏఎం నాన్ ప్లాన్ రహదారి పనులకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబుతో కలిసి శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడుతూ,
1: పెద్దపల్లి బైపాస్ రోడ్ కావాలని 150 కోట్లతో శాంక్షన్ చేసుకుని ఇవాళ మరొక 250 కోట్లు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అని రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రోడ్లు అనేవి ముఖ్యం. దాంతో పాటు మారుమూల ప్రాంతాల్లో కూడా డబుల్ రోడ్లు ఉంటే పట్టణాలకే పరిమితం దగ్గర కాకుండా తక్కువ ధరకు భూములు వస్తే, కొన్ని ఇండస్ట్రీస్ వస్తే, యువకులకు ఉద్యోగాలు వస్తాయి.
0: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు చెప్పారు. ఈరోజు ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ అసైన్డ్ భూములను గ్రామంలోని అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించనున్నట్లు శ్రీనివాసరెడ్డి చెప్పారు. మంత్రి సీతక్క రేపు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న నేపథ్యంలో మంత్రి వాకిటి శ్రీహరి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి సీతక్క మక్తల్ నియోజకవర్గంలో పర్యటిస్తారని తెలియజేశారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో ఈరోజు నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో వినతులను సంబంధిత అధికారులకు పంపించి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షిస్తామని, ప్రజల వద్దకే పాలన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన సుమారు 15 లక్షల మంది కార్మికుల సంక్షేమం కోసం మెరుగైన వలస విధానాన్ని రూపొందించే లక్ష్యంతో ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ ఫిలిప్పీన్స్ లో పర్యటిస్తోంది. ఈరోజు మనీలాలోని భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించిన కమిటీ కమిషన్ ఆన్ ఫిలిప్పీన్స్ ఓవర్సీస్ అధికారులతో సమావేశమై వలస విధానాలపై చర్చించింది. ఫిలిప్పీన్స్ అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి గల్ఫ్ కార్మికుల కోసం తెలంగాణలో మెరుగైన విధానాన్ని రూపొందించేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్పాది శ్రీనివాస్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి తెలియజేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి హాకీ కాంప్లెక్స్ స్టేడియంకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రతిష్టాత్మక కేటగిరీ 1 హాకీ ఫీల్డ్ ధృవీకరణ లభించింది. మైదాన నాణ్యత, టర్ఫ్ ప్రమాణాలు, ఆటగాళ్ల భద్రత, బంతి కదలిక, లైటింగ్, మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు FIH నిర్ధారించింది. TV3 స్థాయి లైటింగ్తో కూడిన ఈ ధృవీకరణ 2029 ఫిబ్రవరి 26 వరకు అమల్లో ఉంటుంది. దీంతో గచ్చిబౌలి స్టేడియం అంతర్జాతీయ హాకీ పోటీల నిర్వహణకు కీలక గుర్తింపు పొందింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలో కాసేపటి క్రితం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమావేశానికి హాజరవుతున్నారు. అలాగే CWC సభ్యులు కేసీ వేణుగోపాల్, పి చిదంబరం, వీరప్ప మొయిలి, అంబికా సోని, జయరాం రమేష్, సచిన్ పైలట్, దామోదర్ రాజనరసింహ, దిగ్విజయ్ సింగ్, ఎన్ రఘువీరారెడ్డి, పళ్ళన్రాజు తదితరులు కూడా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమావేశానికి హాజరయ్యారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నెల 20వ తేదీ నుంచి చేపట్టే ఆందోళనకు బీజేపీ పూర్తి మద్దతిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. కరీంనగర్ లో ఫోటోగ్రాఫర్లను సన్మానించిన అనంతరం బీజేపీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఇల్లు, హెల్త్ కార్డులు ఇస్తామని సంజయ్ హామీ ఇచ్చారు.
2: ఫీజు రిమర్ విషయంలో ఎక్కడ అడ్డుకునే ఆగే పరచలేదు. అదే పొందాను. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల విధంగా పుట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. 2.5 సంవత్సరాలే ఏమైనా హామీలు, ఉద్యోగ ఉపాధ్యాయ జేసీ చేస్తున్న పోరాటానికి మేము పూర్తిస్థాయి మద్దతుతాం.
0: ఆయుష్ వైద్య విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఎర్రగడ్డ ఆయుర్వేద కళాశాలలో 16 రోజులుగా స్టైపెండ్ పెంపు కోరుతూ రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఆయుష్ పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్లకు బీజేపీ తరఫున సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. కమిషన్లు, సెటిల్మెంట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ భూములను 22A పెట్టిందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో 22A బాధితులతో ప్రత్యేకంగా సమావేశమైన హరీష్ రావు బాధితులు కండగా ఉచిత న్యాయ సహాయం కోసం 10 మంది న్యాయవాదులతో బీఆర్ఎస్ భవన్లో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. యాదాద్రిలో 40,000 ఎకరాలు 22A పెట్టారని ఒక మంత్రి చెప్పినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాల తీరుపై సీబీఐ ఈడీ విచారణ జరపాలని బీజేఎల్పీ నేత ఎలటి మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 1 కోటి ఎకరాల భూములను 22A నిషేధిత జాబితాలో పెట్టి బేరసారాలు నడుపుతున్నారని, యాదగిరిగుట్లోని తన 42 ఎకరాలు కూడా నిషేధిత జాబితాలోకి వెళ్లాయని సాక్షాత్తు ఒక మంత్రి చెప్పడం గురించి ఆయన ప్రస్తావించారు. రాష్టంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సహా 24 జిల్లాల్లో ఈ రోజు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం అవయవ దానాన్ని ప్రోత్సహించడం కోసం జుగ్ జుగ్ జియో కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం ఎంతో సంతోషకరమని, అవయవ దానం చేస్తే 8 మందికి జీవితం ఇచ్చే అవకాశం ఉంటుందని హనుమకొండకు చెందిన డాక్టర్ విజయలక్ష్మి తెలియజేశారు. నకిలీ వాట్సాప్ ప్రొఫైల్తో 1 కోటి రూపాయలు మోసం చేసిన కేసులో 10 రోజుల్లోనే బాధితుడికి డబ్బు పూర్తిగా రికవరీ చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్ చెప్పారు. చీరల సంస్థ యజమాని పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించి అకౌంటెంట్ను మోసం చేసి 4 తేదీన కరూరు వైశ్య బ్యాంక్ ఖాతా నుంచి 1 కోటి రూపాయలు బదిలీ చేయించుకున్నారని వివరించారు. లక్నోకు చెందిన దీపక్ కుమార్ను అరెస్ట్ చేసి కూకట్పల్లి కోర్టులో హాజరుపరచగా కోర్టు వేగంగా ఉత్తర్వులు జారీ చేయడంతో మోసపోయిన మొత్తం రికవరీ అయిందని కమిషనర్ తెలియజేశారు. బాల్య వివాహాల నిర్మూలనపై బాల్య వివాహాలు బతుకు ఆగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మరిపల్లి చంద్ర తెలియజేశారు. తొలి బాల్య వివాహరహిత గ్రామంగా ఎంపికైన రాజన్న సిరిసిల్ల జిల్లా అంకుషాపూర్ను ఆమె సందర్శించారు. పీఎం శ్రీ పాఠశాలల అభివృద్దిపై నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించి విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఆంగ్ల భాష నైపుణ్యం కోసం స్పెల్ బీ పోటీలు చేపట్టాలని చెప్పారు. వచ్చే నెలలో సూపర్ ఎల్నీనో వచ్చే అవకాశం ఉన్నందున ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని రిజర్వాయర్లో 2027 జూన్ వరకు నీటిని తాగునీటి అవసరాల నిమిత్తం నిల్వ ఉంచుకోవాలని రాష్ట ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా సాగునీటి ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి ఈ విషయం తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి రైతు వేదికలో దేశీయ శిక్షణ పూర్తి చేసుకున్న 39 మంది ఇన్పుట్ డీలర్లకు ఈరోజు జిల్లా కలెక్టర్ అంకిత్ డిప్లొమా సర్టిఫికెట్లు అందజేశారు. జనగామ జిల్లా ధర్మసాగర్, ఖన్పూర్, అశ్వారావుపల్లి రిజర్వాయర్ల కిందన్న పాత ఆయకొట్టు మొత్తానికి సాగునీరు అందే విధంగా పంట కాలువల పునరుద్ధరణ చేసి 2 పంటలకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని స్టేషన్ ఖన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

గిరిజనుల కార్యక్రమంలో గోండి, బంజారా, కొలామీ భాషల్లో ఇంకా లభానా సమాజం వాళ్ళ భాషలో పాటలు కూడా వినిపిస్తుంటాం. ఈ ఎల్లటి గిరిపదంలో బజారహత్నూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పల్లె బబ్రోహన్ బృందం పాడిన శంకరుడు పార్వతి పాటలు, ఇంకా సాత్నాల మండలం సైద్పూర్ దౌనా గ్రామానికి చెందిన రాథోడ్ విమలా బృందం పాడిన పెళ్లి పాటలు విందాం.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: గజ్జా బొబ్బలా
5: సై బాల్,
4: నడువులో తామరా
5: సై బాల్,
4: బురద పుల్లా
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
8: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
9: బజార్ హత్నూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పల్లవి బబ్రువాహన బృందం పాడిన శంకరుడు పార్వతి పాటలు విందాం.
10: ప్రభున్ మందే పియానా శ్రీ సంబున ఏతు కియానా అదెన్ లాసి మా గోండి సమజనగా ప్రతి వరు మాయనల్ జన్మ వాతకి ప్రత్యేకించి ఊరుకును పేంద ఏతు కియానా ఇన్ వాళ్ళు ఇది పాటదుగా వేస్తారమంతా తన లాసి ఇది పాట కేంచుకును సమ్దిర్ మావురు కేంచుకును పేంద ధ్యాన్ కియానా పేంద ఏతు కియానా పేంద సేవ కియానా ఇంజరే వేస్తారమంతారు.

0: భజరత్నర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పల్లవి బబ్రువాహన బృందం పాడిన శంకరుడు పార్వతి పాటలవి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనకురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరింటున్నారు గిరిపదం. సాత్నాల మండలం సైద్పూర్ దౌనా గ్రామానికి చెందిన రాథోడ్ విమలా బృందం పాడిన పెళ్లి పాటలు విందాం.

సాత్నాల మండలం సైద్పూర్ దౌనా గ్రామానికి చెందిన రాథోడ్ విమల బృందం పాడిన పెళ్లి పాటలవి. గిరిపదం కార్యక్రమం ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం పొద్దుమట్ల 6:20 ప్రసారమవుతుంది. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలని ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చేరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. ఇది ఈ గిరిపదం. రేపు జమట్లు 6:20 పల్లె పదాలు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చర గ్రామానికి చెందిన కడదారపు కొచ్చబాయి బృందం పాడిన ఈశ్వర్రాయి పాటలు. ఇంకా తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన సుంకటి గంగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటలు వినొచ్చు.

ആകാശവാണി ആദിലാബാദ് വന്ന പോയിന്റ് 2 FM മനസ്സ് നിണ്ട. വിദ്യാ ഉദ്യോഗ സമാചാരം. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ 2026-27 రిజిస్ట్రేషన్లు అధికారికంగా ప్రారంభమయ్యాయని గవర్నమెంట్ ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఆదిలాబాద్ ప్రిన్సిపల్ పి శ్రీనివాస్ తెలిపారు. దేశవ్యాప్తంగా యువతలో దాగి ఉన్న నైపుణ్య ప్రతిభను వెలికితీసి వారికి జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ పోటీలలో పరిశ్రమకు సంబంధించిన 63 నైపుణ్య విభాగాల్లో అభ్యర్థులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ ద్వారా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. రిజిస్ట్రేషన్ విధానం, అభ్యర్థులు స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ లోకి ప్రవేశించి తమ 10 అంకెల మొబైల్ నంబర్ ద్వారా ఓటీపీతో లాగిన్ రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత 4 అంకెల సురక్షిత పిన్ పాస్వర్డ్ ను ఏర్పాటు చేసుకోవాలా. ఆ తర్వాత ఆధార్ ఆధారిత ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసి డాష్ బోర్డ్ లో ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ 2026-27 ఎంపిక చేసుకోవాలి. అభ్యర్థులు తమ ఇండివిజువల్ లేదా టీమ్ పార్టిసిపేషన్ ఎంచుకుని వ్యక్తిగత వివరాలు, చిరునామా, రాష్ట్రం, విద్య లేదా ఉద్యోగ సంబంధిత వివరాలను నమోదు చేసి దరఖాస్తును సమర్పించాలి. అర్హత ఐటీఐలు, పాఠశాలలు, కళాశాలలు మరియు శిక్షణ సంస్థలకు చెందిన విద్యార్థులు, శిక్షణార్థులు ఈ పోటీలో పాల్గొనొచ్చు. సాధారణంగా 16 నుండి 21 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు అర్హులు కాగా, కొన్ని ఉన్నత సాంకేతిక నైపుణ్య విభాగాలకు 24 సంవత్సరాల వరకు వయోపరిమితి వర్తిస్తుంది. పోటీ దశలు ఇండియా స్కిల్స్ కాంపిటీషన్లో ముందుగా జిల్లా స్థాయి, అనంతరం రాష్ట స్థాయి, ప్రాంతీయ స్థాయి మరియు జాతీయ స్థాయి పోటీలు నిర్వహించబడతాయి. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన విజేతలకు ఉన్నత స్థాయి శిక్షణ, మార్గదర్శకత్వం అందించడంతో పాటు వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభిస్తుంది. అందువల్ల ఆదిలాబాద్ జిల్లాలోని ఐటీఐ విద్యార్థులు, శిక్షణార్థులు, పాఠశాలల, కళాశాలలు మరియు ఇతర శిక్షణ సంస్థలకు చెందిన అర్హత కలిగిన యువత ఈ ప్రతిష్టాత్మక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రిన్సిపల్ పి శ్రీనివాస్ కోరుతున్నారు.

మరొక సమాచారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాల దరఖాస్తు గడువును 9 సెప్టెంబర్ వరకు పొడిగించినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్ సమన్వయకర్త డాక్టర్ ఎం కనకయ్య తెలిపినారు. బీఏ బీకాం బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి ఇంటర్మీడియట్ ఓపెన్ ఇంటర్ 2 ఏళ్ల ఐటీఐ లేదా తత్సమాన కోర్సులు పూర్తి చేసిన అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీ ద్వితీయ తృతీయ సంవత్సరం చదువుతున్న వారు కూడా తమ ట్యూషన్ ఫీజును 9 సెప్టెంబర్లోగా చెల్లించాలని సూచించారు. వివరాలకు చరవాణి నంబర్ 9948648465 నంబర్ని సంప్రదించాలన్నారు. విద్యా ఉద్యోగ సమాచారం. అది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్ల తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం కలిగిందాం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో 13,041 కోట్ల రూపాయలు విలువ చేసే 5 ప్రాజెక్టును ఆమోదించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యం గల మౌలిక సదుపాయాలను అభివృద్ధిపరచడం ప్రభుత్వం లక్ష్యమని

0: क्वाड्रुपलिंग का थर्ड एंड फोर्थ लाइन। और पांचवा प्रोजेक्ट है मुजफ्फरपुर से सीतामढ़ी होते हुए सोनबरसा एक तक, ये फोर लेन हाईवे बनाने का टोटल 13,041 करोड़ रुपीज के प्रोजेक्ट आज कैबिनेट ने अप्रूव किए।
1: పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 8 జిల్లాలను రైల్వేకి సంబంధించి 4 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు కవర్ చేస్తాయని మంత్రి చెప్పారు. ఖగ్రక్పూర్ భద్రక్ 4 లైను, భద్రక్ హరిదాస్పూర్ 4 లైను, గుమ్మిడి పూండి గూడూరు 3-4 లైను, కటక్ పరదీప్ 3-4 లైను. దీనివల్ల భారతీయ రైల్వే నెట్వర్క్ దాదాపు 410 కిలోమీటర్ల అదనంగా కలుస్తాయి. 9,450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఉన్న ఈ ప్రాజెక్టులు 2030-31 నాటికి పూర్తవుతాయని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. పెరిగిన లైన్ సామర్థ్యం రవాణా సౌలభ్యాన్ని గణనీయంగా పెంచుతుందని, దీనివల్ల భారతీయ రైల్వేలకు మెరుగైన నిర్వహణ సామర్థ్యం, సేవల్లో విశ్వసనీయత చేకూరుతుందని మంత్రి చెప్పారు. ఈ ప్రతిపాదిత మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు దాదాపు 60 లక్షల జనాభా కలిగిన సుమారు 6,448 గ్రామాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి. కుల్దీహా వన్యప్రాణుల అభయారణ్యం, బిత్తరకణిక నేషనల్ పార్క్, మా భద్రకాళి ఆలయం, మా ధమారాయ్ ఆలయం, పంచలింగేశ్వర ఆలయం, పులికట్ సరస్సు, నెలపట్టు అభయారణ్యం, శ్రీ వీరరాఘవ పెరుమాళ్ ఆలయం, ధవళేశ్వర ఆలయం, లలితగిరి వంటి దేశంలోని అనేక ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు ఈ సామర్థ్యాల పెంపుదల వల్ల రైలు కనెక్టివిటీ మెరుగవుతుంది. బొగ్గు, ఇనుప ఖనిజం, సిమెంటు, ఉక్కు కంటైనర్లు, ఆటోమొబైల్స్, ఆహార ధాన్యాల వంటి వస్తువుల రవాణాకు ఈ ప్రాజెక్టులు అత్యవసర మార్గాలుగా ఉన్నాయి. బీహార్లో 22వ నంబర్ జాతీయ రహదారి ముజఫర్పూర్ సీతామడి సోన్బర్సా సెక్షన్ను 4 లేన్ల స్టాండర్డ్గా అప్గ్రేడ్ చేసేందుకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలియజేస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. 3,590 కోట్ల రూపాయలకు పైగా మొత్తం మూలధన వ్యయంతో హైబ్రిడ్ అన్యూటీ 3 కింద 82.57 కిలోమీటర్ల మేరకు ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తారని అశ్విని వైష్ణవ్ చెప్పారు. బీహార్లో విస్తరిస్తున్న నేషనల్ హైవే నెట్వర్క్తో దీనికి ఉన్న అనుసంధానం కారణంగా ఈ ప్రాజెక్టు అత్యంత వ్యూహాత్మక ఆర్థిక ప్రాముఖ్యత కలిగి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. భారత్ ఆర్థిక వృద్ధి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, దేశం 6 నుంచి 8% శ్రేణిలో వృద్ధి చెందుతోందని సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. సామాజిక, డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, సమగ్ర వృద్ధి, తయారీపై బలమైన దృష్టి అనే 4 కీలక రంగాలు ఈ వృద్ధి కథనాన్ని నడిపిస్తున్నాయని ఆయన చెప్పారు.
2: The investment story is very important part of our entire growth journey. From a very minuscule investment that we used to make in our country, the public investment, today we have reached a level where we are making a sustained public investment of $130 billion every year. That much economic activity has helped our country grow in a very sustained manner, generate lots of new employment opportunities, and make sure that the benefits of growth reach every segment of the society.
1: సుస్థిరమైన వృద్ధి ద్వారా ఉపాధి కల్పన పెరిగి సమాజంలో ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందుతాయని అశ్విని వైష్ణవ్ చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉత్తరప్రదేశ్ జపాన్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ 2026 ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఖర్చుతో లేకుండా అధిక నాణ్యత గల మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు చెప్పారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యత గల మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అయితే మౌలిక సదుపాయాల అభివృద్ధి నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ ఉండదని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ టన్నెల్స్ అండ్ బ్రిడ్జెస్ కాన్ఫరెన్స్ ను ఉద్దేశించి మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. మన దేశంలో ఉపాధి వృద్ధిని యువ కార్మికులు ముందుకు నడిపిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్త యూనివర్సల్ అకౌంట్ నెంబర్లో 79% మంది 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు వారే ఉన్నారని పల్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 అనే నివేదిక తెలియజేసింది. ఆ సంవత్సరంలో 57,000కు పైగా కొత్త యుఏఎన్లు జనరేట్ అయ్యాయని, అందులో 21 నుంచి 20 సంవత్సరాల వయసు గల వారు 35% పైగా ఉండి అధికారికంగా ఉపాధి రంగంలోకి ప్రవేశిస్తున్న అతి పెద్ద సమూహంగా నిలిచినట్లు నివేదికలో వెల్లడించారు. 2024-25లో కొత్త ఈపీఎఫ్ఓ చందాదారులో దాదాపు 59% మంది 18 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు కలవారేనని, ఇది భారత అధికారిక ఆర్థిక వ్యవస్థకు యువ కార్మికులు పెరుగుతున్న పాత్రను హైలైట్ చేస్తోందని నివేదిక వెల్లడించింది. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న యువతకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించే కార్యక్రమం అమలును సమీక్షించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఉన్నత విద్యాశాఖ అధికారులు

0: విస్మయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో చేసిన ప్రకటన ఆధారంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. సదర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు అధ్యక్షత వహిస్తారు. తమిళనాడులోని మహాబలిపురంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమితిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు, అలాగే పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ సమావేశానికి దక్షిణ ప్రాంతానికి చెందిన సభ్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రులు, అడ్మినిస్ట్రేటర్లతో పాటు ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు సీనియర్ మంత్రులు కూడా హాజరవుతారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయిలో జోనల్ కౌన్సిల్ ఒక స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది. రాష్ట్రాలు ప్రస్తావించిన అంశాలను ముందుగా జోనల్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు సమర్పిస్తారని, అక్కడ చర్చించిన తర్వాత మిగిలిన అంశాలను ఆమోదం కోసం జోనల్ కౌన్సిల్ సమావేశం ముందు ఉంచుతారని ప్రకటనలో పేర్కొన్నారు. పౌరులకు సమాచారం అందించేందుకు, వారిని భాగస్వాములు చేయడానికి మాత్రమే కాకుండా వారి సమస్యలను ఆలకించి అర్థం చేసుకోవడానికి తగిన విధంగా స్పందించడానికి సోషల్ మీడియా వేదికలను ఉపయోగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రభుత్వోద్యోగులకు సూచించారు. సమాచారం వేగంగా ప్రయాణించేటప్పుడు అధికారిక సమాచార ప్రసారానికి విశ్వసనీయత, ప్రజా ప్రయోజనం, ఖచ్చితత్వం మార్గదర్శకం కావాలని ఆమె చెప్పారు. రాష్ట్రపతి భవన్లో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనీలతో సమావేశం జరిపిన సందర్భంగా రాష్ట్రపతి ఈ మాటలు చెప్పారు. అమెరికా సైనిక బలగాలకు సహాయం చేయవద్దని లేదా సహకరించవద్దని పర్షియన్ గల్ఫ్ దక్షిణ తీర దేశాలను ఇరాన్ కోరింది. ప్రాంతీయ స్థావరాల వద్ద జరుగుతున్న సైనిక కార్యకలాపాలను ఇరాన్ నిశితంగా పరిశీలిస్తోందని ఇరాన్ సాయుధ దళాల అధిపతి అయిన జనరల్ అలీ అబ్దుల్లాహి హెచ్చరించారు. అమెరికా ఇరాన్ల మధ్య ఘర్షణ నాలుగో నెలలో కొనసాగుతున్న తరుణంలో పశ్చిమాసియాలో తమ సైనిక ఉనికిని తగ్గించుకునే దిశగా అమెరికా తన బలగాల మోహరింపును మదింపు చేస్తున్న సమయంలో ఇరాన్ ఈ హెచ్చరిక జారీ చేసింది. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన మిక్స్డ్ డబుల్స్ జోడి ధ్రువ్ కపిలా, తనీషా క్రస్టో న్యూఢిల్లీలో ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి కూడా వాకోవర్ లభించడంతో ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో ప్రవేశించారు. అయితే పురుషుల సింగిల్స్ ఆటగాడు లక్ష్య సేన్, విమెన్స్ సింగిల్స్ క్రీడాకారిణి ఉన్నతి కూడా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. గాలేలో జరిగిన మొదటి క్రికెట్ టెస్ట్ లో శ్రీలంకపై భారత్ 165 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండు మ్యాచ్ల సిరీస్ లో 1-0 ఆధిక్యంతో భారత జట్టు నిలిచింది. 372 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో శ్రీలంక ఈరోజు 5వ రోజు భోజన విరామ అనంతరం సెషన్లో 206 పరుగులకు ఆల్అౌట్ కావడంతో భారత్ విజయం సాధించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి అధ్యక్షతన ఈవేళ జరిగిన కేబినెట్ సమావేశంలో 13,041 కోట్ల రూపాయలు విలువ చేసే 5 ప్రాజెక్టులను ఆమోదించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యం గల మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచడం ప్రభుత్వం లక్ష్యమని రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దక్షిణ మండలి సమితి సమావేశం రేపు తమిళనాడులోని మహాబలిపురంలో జరుగుతుంది. గాలే క్రికెట్ టెస్టులో భారత జట్టు శ్రీలంకను 125 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నింట. ఇల్లు వ్యవసాయం, వ్యవసాయదారుల కార్యక్రమం. గిన్నెలా రకరకాల పంటల్ని ఎట్లా వండియాలా, పశుపక్షాదుల్ని ఎట్లా పోషించాలా, ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఇంకా పంటలు పండించే రైతులతోని ముచ్చట వాళ్ళ అనుభవాలు, గట్లనే శాస్త్రవేత్తల సలహాలు సూచనలు ప్రతిరోజు రాత్రి 7:10 ఇల్లు వ్యవసాయం కిసాన్ వన్లా వినిపిస్తుంటాం. మరి ఎల్లటి ఇల్లు వ్యవసాయంలా నెయ్యి, ఆహారం, ఔషధ విలువ గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూన్ రావుతో ముచ్చట, ఇంకా వర్షాధార వ్యవసాయంలో మల్చింగ్ ప్రాముఖ్యత వ్యవసాయ నిపుణురాలు శ్రీజారెడ్డితో ముచ్చటిస్తా. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ రోజు ఆకాశం మేఘావృతంగా ఉండి అక్కడక్కడ వాన పడ్డది. గడిచిన 24 గంటలలో ఎక్కువ ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 20 డిగ్రీలుగా ఉండేది. రాగల 24 గంటల వరకు వాన పడే అవకాశం కూడా ఉన్నది. ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా

0: నమోదైంది. గాలి గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ 83% ఉంటుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండకపోవచ్చు.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1.5 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం, వ్యవసాయదారుల కార్యక్రమంలో. ఆహార పదార్థాలలో నెయ్యికున్న ప్రాముఖ్యత వేరు. గినెయ్యిని ఎప్పటి నుండి తింటున్నారు, ఎలా తినాలా, ఔషధాలలో ఏ విధంగా వాడుతున్నారు, గి నెయ్యి ఎన్ని రకాలుగా వాడుతున్నారు, గి ముచ్చట్ల ఇందాము నెయ్యి ఆహారం ఔషధ విలువ గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో పి అశోక్ పెట్టిన ముచ్చట్ ఇందాం.
2: నమస్కారం మధుసూదన్ రావు గారు.
3: నమస్కారం అండి.
2: మరి ముందుగా చెప్పండి, మనం ఆహార విలువ పరంగా చూసుకున్నట్లయితే నెయ్యి యొక్క ప్రాముఖ్యత ఏంది? అసలు
3: పాలలో ఉండే వెన్న ఏదైతే ఉంటుందో అది పూర్తిగా దాని యొక్క 99% వెన్న శాతాన్ని మనం నెయ్యి అని అంటామండి. భారత ఉపఖండంలో అత్యధికంగా ఉపయోగించే పదార్థం నెయ్యి. అదేవిధంగా వంట సాధనంగా కూడా వాడే ఒక పదార్థము నెయ్యి. దీన్ని అనేక విధాలుగా మిఠాయి తయారులో వినియోగిస్తుంటారు. నేరుగా కూడా అన్నంతో గాని లేకపోతే మనకు రొట్టెలతో గాని దాంతో కాని తినడం అనేది మనకందరికీ తెలిసిన విషయమే. నెయ్యిని గ్రీతం, హవీస్, సర్పీస్, సమన్, మస్లియా మరియు ఆజ్య అని ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటారు. మనకు తెలిసింది నెయ్యి మాత్రమే లేక ఘీ మాత్రమే, కానీ ఇలాంటి పేర్లతో కూడా పిలుస్తుంటారు. ఇది క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుంచే నెయ్యి తయారీ అనేది మన యొక్క సంస్కృతికి తెలిసిన విషయము. అదేవిధంగా ఋగ్వేదంలో నెయ్యి ప్రాముఖ్యత గురించి కూడా వివరించబడి ఉంది. మధ్య ఆసియా ప్రాంతంలో కూడా నెయ్యి మాదిరిగా పాల పదార్థాల తయారీ ఉన్నట్లు పురాతన వివరాలు కూడా మనకు లభ్యమవుతున్నాయి. అంతేకాకుండా నెయ్యిలో ఔషధ గుణములను బట్టి వివిధ రకాల వ్యాధుల నివారణకు వినియోగించేవారు. అందుకే నెయ్యి ద్వారా జరిగే వైద్యానికి గోవైదికం అని పిలుస్తారు. అదేవిధంగా ఆవు నెయ్యితో గనక చేసిన యజ్ఞాల వల్ల వర్షాలు కురుస్తాయని కూడా చాలా మంది నిరూపిస్తున్నారు. ఈ విధంగా నెయ్యికి అటు ఆరోగ్యపరంగా కానీ లేక ఇటు మనకు ఔషధ పరంగా కానీ చాలా విలువతో కూడిన పదార్థం కాబట్టి, మరి అంతేకాకుండా కాస్త విలువైన పదార్థం కూడా. ఎందుకంటే పాలు మనకు 40-50 రూపాయలు లీటర్ లభిస్తాయి, కానీ నెయ్యి 600 రూపాయల కేజీ వరకు లభిస్తుంది. అందులో మరి ఆవు నెయ్యి, అందులోనూ దేశీవాళి ఆవు నెయ్యి ఇలాంటివి. ఇప్పుడు మనకు గిరిజాతి ఆవు నెయ్యి ఏదైనా చూస్తే దాదాపుగా 3-4 వేల రూపాయల కేజీ అమ్ముడుపోతుంది. ఈ విధంగా ఆరోగ్యపరంగా అనేక సుగుణాలు ఉన్నాయి కాబట్టి ఈ నెయ్యిని ఇప్పుడు చాలా మంది ఆదరిస్తున్నారు. మరి ఎక్కువగా స్థూలకాయం లాంటి వాళ్లకు కూడా మంచి నెయ్యి అనేది కూడా మనకు లభ్యమవుతుంది. ఏదైనా మితంగా తింటే అది ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిగా ఉంటుందని నిరూపితమైంది కాబట్టి ఈ రోజు నెయ్యిని ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారండి.
2: మరి నెయ్యి వైద్యశాస్త్రంలో కూడా వాడుతున్నారు అంటున్నారు కదా, ఏ విధంగా ఉపయోగిస్తారు మరి వైద్యశాస్త్రంలో?
3: మనకు నెయ్యి అన్ని వయసుల వారికి బలవర్ధకమైన ఆహారం. అనుదిన ఆహార పదార్థాల్లో నెయ్యి వాడుక అనేది పరిపాటే. కాబట్టి మంచి శుచి మరియు రుచి కొరకు, అంతేకాక ప్రతి గ్రాము నెయ్యి ద్వారా 9 కిలోకాలరీల శక్తిని ఇచ్చేది కాబట్టి నెయ్యితో కూడిన పదార్థాలు తిన్న తర్వాత వ్యాయామం అనేది చాలా అవసరం. నెయ్యిలో విటమిన్ ఏ, డిఈ, కే అంటే ఏదైతే ఈ యొక్క వెన్నెలో కరిగే విటమిన్లు ఉంటాయో అవి పుష్కలంగా ఉంటాయి. ఆహార నియమము మరియు గుండె సంబంధిత వ్యాధులు మరియు క్యాన్సర్ మొదలగు వాటి మీద కలిగించే అతి జాగ్రత్త వలన నెయ్యి వాడుక ప్రజల్లో క్రమంగా తగ్గిపోతుంది. అంటే చాలా మంది దీనివల్ల స్థూలకాయం వస్తుందని కానీ ఈ విధంగా చాలా రకాల అపోహలు ఉన్నాయి, దానివల్ల చాలా మంది తగ్గిస్తున్నారు. కానీ వ్యతిరేకంగా నెయ్యి వాడుక ద్వారా సరైన శరీర ఆకృతి, శరీర సమతుల్యత కొరకు అనగా ఫ్యాట్ ద్వారా లభించే విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్లు ఇవన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి. ఆరోగ్యాన్ని పెంచే ప్రత్యేక పోషకాలు, శరీరానికి ఇచ్చే శక్తి, శరీరంలోని అన్ని అవయవములు మరియు ఎముకలు బయట కనపడకుండా ఉండటం కొరకు కొవ్వు పదార్థంలో శరీరంలో నిల్వ ఉండి శరీరంకు కాపుదల కాస్తాయి కాబట్టి నెయ్యి వాడకం అనేది తప్పనిసరిగా చేయాలి. ఇవన్నీ కూడా అంటే కొవ్వు పదార్థాలన్నీ కూడా నెయ్యి ద్వారానే లభిస్తాయి. కాబట్టి ఈ విధంగా కేవలం పాలల్లో ఉండే వెన్న ద్వారా తయారు చేసిన ఏదైతే నెయ్యి ఉంటుందో అలాంటి నెయ్యి చాలా మంచిది. ఎందుకంటే చాలా వరకు మనకు మార్కెట్ లో వనస్పతి నుంచి డాల్డా అనేది గతంలో లభించేది. అలాంటి వాటిని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉంటుంది. కానీ మంచి నెయ్యి ఏదైతే ఉంటుందో దానివల్ల మంచి ఆరోగ్యమే కలుగుతుంది. ముందుగా మందుగా నెయ్యి ఏ విధంగా వాడతాదో మనం తెలుసుకుందాం. అంటే ఆయుర్వేదంలో నెయ్యి ఒక ఔషధంగా ప్రముఖమైన స్థానాన్ని సంపాదించుకున్నది. శరీర బాహ్యంగా మరియు అంతరంగ భాగాల్లో ఏర్పడే లోపాలను సరిచేయట కొరకు నెయ్యి ముఖ్యంగా వాడుట అనేది చాలా మనకు తెలిసిన విషయమే. ఆయుర్వేదంలో నెయ్యిని మధుర రస అని కూడా పిలుస్తూ ఉంటారు. చిన్న పిల్లలకు నెయ్యిని పుట్టుక నుండి ఇచ్చట వల్ల చాలా మంచి, అంటే ముఖ్యంగా ఆవు నెయ్యిని తినిపించడం వల్ల పిల్లలు చాలా చురుకుదనంగా ఉండడానికి కూడా మనం ఇప్పుడు శాస్త్రీయత్యా కావచ్చు లేక లౌకికంగా కూడా మనం చాలా వరకు నిరూపితమైంది. అదే గేదె నెయ్యి ఏదైతే తింటుంటారో అలాంటి పిల్లలు చాలా స్తబ్దుగా ఉండడము, మందంగా ఆ విధంగా ఉండడం అనేది జరుగుతుంటుంది. అదే ఆవు నెయ్యి ఎవరైతే తింటుంటారో పిల్లలు చిన్నప్పటి నుంచి ఎవరైతే తినడానికి అలవాటు పడి ఉంటారో వాళ్ళ ఆరోగ్యరీత్యా కూడా అదేవిధంగా మేధాశక్తి పరంగా కూడా వాళ్లకు అత్యధికం ఉంటుందని చెప్పేసి కూడా నిరూపితమైంది. నెయ్యి మరియు తేనెని కలిపి తినటం కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా మనకు వైద్య శాస్త్రంలో చాలా రకాల నెయ్యి అనేది ఉన్నాయి. ముఖ్యంగా ఆవు నెయ్యి, ఇది కంటికి చాలా మంచిది, శరీర పుష్టి మరియు అరుగుదలకు మంచిది. అంతేకాకుండా ఇది ఇంద్రియాన్ని కూడా పెంచే అవకాశం ఉంది, ఆకలిని పెంచుతుంది, పిల్లల్లో జ్ఞాపక శక్తి కూడా పెంచుతుంది. ఇక గేదె నెయ్యి అంటే బర్రె పాలతో తయారు చేసిన నెయ్యి ఏదైతే ఉంటుందో దీనివల్ల అరుగుదల కాస్త భారంగా ఉంటుంది, అదేవిధంగా దీన్ని దగ్గు వచ్చే రక్తచారలను కూడా అరికడుతూ ఉంటుంది. మేకపాల నెయ్యి ఏదైతే ఉంటుందో ఆకలి పెంచుతుంది, సామాన్య అరుగుదల, కంటికి మేలు చేయడము, పుష్టిని పెంచడం చేస్తూ ఉంటుంది. గొర్రె పాల నెయ్యి ఏదైతే ఉంటుందో తేలికపాటిగా అరుగుదల చేస్తుంది, చురుకుదనం కోసం దోహదపడుతుంది, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల నివారణకు కూడా తోడ్పడుతుంది. ఇకపోతే ఒంటె పాల నెయ్యి కూడా తయారు చేస్తూ ఉంటారు. విషపూరిత పదార్థాలకు వ్యతిరేకంగా పనిచేయడము, ఆకలి, శరీర భాగాల్లో నీరు చేరటం నివారించడానికి ఈ ఒంటె పాల నెయ్యి చాలా ఉపయోగపడుతుంది. నులి పురుగుల నివారణ, చర్మ వ్యాధులు, గ్రంథులకు సంబంధించిన వ్యాధులు, కడుపు భాగంలో నీరు చేరటం మొదలైన వాటిని కూడా నివారిస్తూ ఉంటుంది. ఇక ఇటీవల మనుషుని పాల యొక్క నెయ్యి తయారు చేస్తుంటారు. దీన్ని కూడా తేలికపాటి అరుగుదలకు, ఆకలి పెంచడానికి, కంటి జబ్బుల చికిత్సలకు కూడా ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా రకరకాల పశుజాతుల నుంచి కాకుండా మనుషుల జాతుల నుంచి కూడా ఈ యొక్క పాలను సంగ్రహించి దాని ద్వారా నెయ్యిని తయారు చేయడం చేస్తున్నారు. మరి ఏదైతే చాలా తక్కువ పరిమాణంలో పాలు లభిస్తుంటాయో అలాంటి ద్వారా తయారు చేసిన నెయ్యికి అత్యధిక ధర ఉండడం కూడా జరుగుతుంది. కావలసిన వాళ్ళు తప్పనిసరిగా అలాంటి ధరను కూడా చెల్లించి ఈరోజు నెయ్యిని వినియోగించడం అనేది మనం చూస్తూ ఉన్నామండి.
2: అయితే మరి ఈ నెయ్యికి ఔషధ గుణాలు అనేటి ఎట్లా వస్తాయి? మరి
3: సాధారణంగా నెయ్యిని రెండు రకాలుగా తయారు చేస్తూ ఉంటారు. ఒకటి క్రీమ్ సెపరేటర్ సాయంతో పచ్చి పాలను క్రీమ్ వేరు చేసి దీంతో వెన్న తయారు చేసి అనగా పులియకుండ నెయ్యి తయారు చేస్తూ ఉంటారు. రెండో పద్ధతిలో పెరుగు తయారీ ద్వారా వెన్న తయారు చేస్తుంటారు. ఇది సాధారణంగా మన ఇండ్లలో తయారు చేసేది అన్నమాట. క్రీమ్ ను పులియబెట్టడం ద్వారా వెన్న తయారు, దీని నుండి నెయ్యి తయారు చేస్తూ ఉంటారు. అనగా పులియని క్రీము ద్వారా నెయ్యి, పులిసిన క్రీము మరియు వెన్న ద్వారా కూడా నెయ్యి అనేది తయారు చేస్తూ ఉంటారు. పచ్చి పాల నుండి నెయ్యిని ఏదైతే చేస్తుంటారో ఇవి చల్లగా హాయిగా విరేచనాలు అరికట్టడానికి, కంటి జబ్బుల నిమిత్తము మరియు రక్తశుద్ధి కొరకు ఉపయోగపడుతుంటుంది. ఇక పులిసిన పాల నెయ్యి ఏదైతే ఉంటుందో అది మంచిగా ఆకలిని పెంచుతుంటుంది, కంటి జబ్బులకు మంచిది, శరీర పుష్టి, సంభోగ శక్తిని కూడా పెంచుతుంది, మరి కొన్ని రకాల జ్వరాలను కూడా తొలగిస్తూ ఉంటుంది. ఈ విధంగా రకరకాల నెయ్యిలు ఏదైతే ఉంటాయో ఆ నెయ్యి యొక్క దానివల్ల దానికి ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి నెయ్యి వాడకం అనేది చాలా మంచిదని మనం చెప్పుకోవచ్చండి. ఇక అంతేకాకుండా నెయ్యి నిల్వ సమయాన్ని బట్టి కూడా ఔషధ గుణం లభిస్తూ ఉంటుంది. పురాణ నెయ్యి అని అంటారు. దీనంటే ఇది దాదాపుగా 1 సంవత్సరం నిల్వ ఉంచిన నెయ్యిని మనం పురాణ కాలం నెయ్యి అంటుంటారు. దీన్ని కోమాలో ఉన్నవారు, గర్భసంచి జబ్బులు ఉన్నవారు, చెవి సమస్యలకు, కంటి జబ్బులకు, పుండ్లు మాన్పుటకు ఇలాంటి చికిత్సలలో వాడుతూ ఉంటారు. ఇక కుంచ నెయ్యి అంటారు. కుంచ నెయ్యి అంటే 11 నుంచి 100 సంవత్సరాల వయసు కలిగిన నెయ్యి. దీన్ని కఠిన జ్వరాలు, దగ్గు, మూర్ఛ రోగులకు మరియు చర్మ సంబంధ వ్యాధులు చికిత్స కొరకు వాడుతూ ఉంటారు. ఇక మహా నెయ్యి అనేది ఏదైతే ఉంటుందో 100 సంవత్సరాల కన్నా ఎక్కువగా నిల్వ ఉంచిన నెయ్యిని ఈ విధంగా అంటారు. దీన్ని దీర్ఘకాలిక పుండ్లకు మరియు మసాజ్ కొరకు కూడా ఉపయోగిస్తుంటారు. ఈ విధంగా రకరకాలుగా అంటే మనకు నెయ్యి అనేది నీళ్లు అన్హైడ్రేస్ అంటే ఎలాంటి ఆర్ద్రత ఉండదు కాబట్టి దీన్ని మనము ఎంతకాలమైనా నిల్వించుకునే అవకాశం ఉంటుంది, ఎంత పాత పడితే దానికి ఔషధ గుణం అనేది అంత ఆపాదిస్తూ ఉండడానికి అవకాశం ఉంటుంది. చెడిపోయే అవకాశమే లేదండి. అంటే నీటి తేమ మాత్రం తగలకూడదండి,
2: నీళ్లు తగలకుండా ఎన్ని రోజుల నుంచి
3: ఉంచవచ్చు అండి. ఇక వివిధ రకాల జబ్బుల నివారణలో 55 నుంచి 60 రకాల ఆయుర్వేద మూలికలు నెయ్యిలో కలిపి వాడటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇందు నిమిత్తము వివిధ రకాల్లో ఔషధ గుణం కలిగిన మొక్కల్లోని మూలకాలను నెయ్యిలో కలిపి బాహ్య లేహ్యం గాను పేస్ట్ గాను మరియు అంతర్గత లేహ్యం గాను కూడా వాడడం చూస్తున్నాం. ఇందు కొరకు ఒక భాగం ఔషధ గుణం కలిగిన మొక్కల పొడిని 4 భాగాల నెయ్యి 16 భాగాల నీరు లేదా పాలు లేదా నూరిన మొక్కల రసం కలిపి బాగా కాచి చిక్కబరిచిన మిశ్రమాన్ని సీసాలకు నింపి మందుగా వినియోగిస్తూ ఉంటారు. బాహ్యంగా అంటే బయట, అంటే ఎక్స్టర్నల్ గా ఏదంటే కళ్లకు, ఆ తర్వాత మసాజ్ కు పేస్ట్ గా వాడుతూ ఉంటారు. అంతర్గతంగా దాంట్లో పంచకర్మ ఆయుర్వేద వైద్యంలో నోటి ద్వారా తాగుటకు కూడా వినియోగిస్తుంటారు. అంటే బలవంతంగా వాంతి చేయించడం కోసం కూడా ఈ యొక్క పంచకర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ కేరళ యొక్క వైద్య విధానంలో కూడా ఈ నెయ్యి అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నదండి. ఈ విధంగా అనేక ఆహార ఔషధ విలువల సమాహారంగా మనం ఈరోజు నెయ్యిని చెప్పుకోవచ్చు. మితంగా తింటే మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించేది నెయ్యి కాబట్టి ఇలాంటి నెయ్యి వాడకాన్ని విరివిగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీటి తేమ తగలకుంటే ఎన్ని ఏళ్ళైనా కానీ మనం దీన్ని ఉంచవచ్చు. కాబట్టి మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు రకరకాల నెయ్యిలు కూడా మనకు లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ నెయ్యిని మనము వీలైనంత వరకు ఇంట్లోనే పాల నుంచి మీగడను వేరు చేసి దాన్ని పులియబెట్టి దాని ద్వారా నెయ్యి తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మనకు కల్తీ అనేది జరగకుండా అవకాశం ఉంటుందండి. ఇలాంటి నెయ్యిని వాడుకోవడం అనేది ప్రతి వినియోగదారుడు చేయాల్సిన పని అని మనం చెప్పుకోవచ్చండి. చివరిగా ఒక విషయం ఏమిటంటే పాడి రైతులు ఎవరైనా కానీ పాల ఉత్పత్తి అధికంగా ఉన్న సమయంలో ఇలాంటి నెయ్యిని తయారు చేసుకుని మరి దాన్ని విక్రయించుకోవడం వల్ల మనకు పాలల్లో లభించే ఏదైతే ధర ఉందో అది నెయ్యిలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పాడి రైతులు ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలని కోరుతున్నానండి.
2: చాలా మంచిదండి. మరి నెయ్యిలో ఉన్నటువంటి ఆహార విలువల గురించి, అదేవిధంగా ఔషధ విలువల గురించి చాలా చక్కగా తెలియజేసిండు. పాడి పశువుల పెంపకందారులు కానీ వినియోగదారులు కానీ మీరు చెప్పిన ఈ పద్ధతిలో నెయ్యి తయారు చేసుకుని వాటి ద్వారా వచ్చే లాభాలని పొందాలని ఆశిస్తూ నెయ్యి గురించి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
3: ధన్యవాదాలండి.
0: నెయ్యి, ఆహారం, ఔషధ విలువ గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో పి అశోక్ పెట్టిన ముచ్చట అది.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు ఇల్లు వ్యవసాయం, వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాధార పంటలలో మల్చింగ్ ఏ విధంగా చేయాలా, సేంద్రియ పద్ధతి, కృత్రిమ పద్ధతిలో ఏ విధంగా మల్చింగ్ చేయాలో గిమ్ము చెట్లిందాం. వర్షాధార వ్యవసాయంలో మల్చింగ్ ప్రాముఖ్యత వ్యవసాయ నిపుణురాలు శ్రీజారెడ్డితో జి జ్యోతి పెట్టిన ముచ్చటిందాం.
4: నమస్తే మేడం.
5: నమస్కారం అండి.
4: మల్చింగ్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని రకాలుంటాయి, వాటి గురించి చెప్పండి.
5: మనకి జనరల్ గా మల్చింగ్ అనే పదం కొత్తగా అనిపిస్తుంది కాబట్టి ఈ పదం అనేది మనకి జర్మన్ భాషలోని మల్చ్ అనగా కుళ్ళడానికి మృదువైనది అనే పదం నుండి ఈ వర్డ్ అనేది వచ్చిందండి. మొక్క చుట్టూ వ్యాపించి ఉన్న వేరు వ్యవస్థను ఏదైనా పదార్థంతో మనము కప్పి ఉంచి ఆ మొక్క వేర్లను వేడి చల్లదనం వర్ష భావ పరిస్థితుల నుండి కాపాడడాన్ని మనం మల్చింగ్ అంటాం. సో మల్చింగ్ కోసం మనము వరి పొట్టు గాని, రంపపు పొట్టు, ఎండిన ఆకులు, వరిగడ్డి, చెరుకు పిప్పి, కొబ్బరి పీచు, ఇట్లా పీకేసిన కలుపు మొక్కలు, చిన్న చిన్న గులకరాలు వంటివి మనము దీనికి యూజ్ చేసుకుంటాము. ఈ పద్ధతిని మనము గత 50 సంవత్సరాలలో వివిధ కృత్రిమ పదార్థాల వాడకం గమనీయంగా అనేది పెరిగింది. సో దీంట్లో ఈ మల్చింగ్ లో రకాలు చూసుకున్నట్లయితే మనకి సాధారణంగా వివిధ పదార్థాలతో మల్చింగ్ చేసినప్పటికీ కూడా ప్రధానంగా మనకు 2 రకాలు అనగా సేంద్రియ పద్ధతి మరియు కృత్రిమ పద్ధతి, ఈ 2 రకాలు అనేవి మనకి మేజర్ గా ఉంటాయండి.
4: అయితే సేంద్రియ మల్చింగ్ లో వాడే పదార్థాలు ఏంటి, వాటి గురించి వివరంగా చెప్పండి.
5: మనం సేంద్రియ మల్చింగ్ లో చూసుకున్నట్లయితే నేను ఇందాక చెప్పినట్లు చాలా రకాలు అనేవి మనం యూజ్ చేసుకుంటాము వాటిని కప్పుకోవడానికి మనము. సో దాంట్లో మొదటిది వచ్చేసి చెట్టు బెరడు ముక్కలు. సో బెరడు ముక్కలు అధిక తేమని కలిగి ఉండడంతో పాటు తేమను అధిక సమయం వరకు నిలుపుకోగలుగుతాయి. సో వీటిని అధిక పొడి పరిస్థితుల్లో మరియు అధిక తేమ కలిగిన పరిస్థితుల్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి గడ్డి కత్తిరింపులు. సో ఇవి చాలా విరివిరిగా అధిక మోతాదుల్లో మనకి దొరుకుతాయండి. సో వీటి వాడకం ద్వారా నేలలో మనకి సేంద్రియ పదార్థంతో పాటు నైట్రోజన్ కూడా లభ్యమవుతుంది. సో దీన్ని వాడడం వల్ల మనకి మేజర్ యూజెస్ ఉంటాయి. సో పచ్చగడ్డిని వాడినప్పుడు అవి వేర్లను వృద్ధి చేసుకుని పంట మొక్కలకు నష్టాన్ని కలుగజేస్తాయి. కావున ఎండిన గడ్డిని పల్చటి 2-3 ఇంచుల మందం గల పొరల్లో కూరగాయల పంటల్లో మనం దీన్ని వాడుకోవచ్చు. సో ఎండు ఆకులు, నెక్స్ట్ వచ్చేసి ఎండు ఆకులు. దీంట్లో చూసుకున్నట్లయితే మనం ఇవి చాలా విరివిరిగా అన్ని ప్రాంతాల్లో అధిక మోతాదులో మనకు దొరుకుతాయండి. సో చెట్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో లేదా అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చలికాలం 3-4 ఇంచుల మందంతో వాడితే మనకు మంచి ఎరువుగా మారి పోషకాలు అందించడంతో పాటు తేమను కూడా నిలుపుతాయి. సో నెక్స్ట్ చూసుకునేసరికి మనకి వరి, గోధుమ గడ్డి లేదా చిరుధాన్యాల పంటల వ్యర్థాలు. సో వీటితో మనం చాలా తేలికగా పొలంలోనే లభ్యమయ్యే పదార్థాలను 6-8 ఇంచుల మందంతో వాడి దీన్ని వాడుకోవచ్చు. దీని ద్వారా మనకి నేలలో తేమ నిల్వ పెరగడమే కాకుండా కలుపును కూడా మనం సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే మనకి కంపోస్ట్ ఎరువు లేదా పశువుల ఎరువు. కంపోస్ట్ లేదా పశువుల ఎరువును మనం వాడడం ద్వారా నేల యొక్క భౌతిక, రసాయనిక జీవ లక్షణాలు అనేవి మెరుగుపడతాయి. అంతేగాక మనం నేలలో తేమ నిలుపుకునే శక్తి పెరగడం, సూక్ష్మజీవుల అభివృద్ధితో పోషకాల లభ్యత అనేది జరుగుతుంది. కానీ కలుపు నివారణ పూర్తిగా వీటి వల్ల అనేది సాధ్యం కాదు. సో దీంట్లో నెక్స్ట్ చూసుకున్నట్లయితే రంపపు పొట్టండి. చెక్క సంబంధిత పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో వీటి లభ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీటిలో పోషకాలు తక్కువగా ఉంటాయి. కానీ అధిక మొత్తంలో వాడినప్పుడు మాత్రం మనకు నైట్రోజన్ లోపం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో దీనితో నేలలో తేమ ఎక్కువగా కాలం నిల్వ ఉంటుంది. నెక్స్ట్ కార్డ్బోర్డ్. వీటితో మనకి 2-3 సెంటీమీటర్ల మందంతో అచ్చదనం చేయడం ద్వారా కలుపు నివారణ, అదేవిధంగా నీటి నిల్వ సామర్థ్యం వంటి ప్రయోజనాలు అనేటివి ఉంటాయి. కానీ ఇవి గాలికి మనము ఎగిరిపోకుండా గాలి లేనప్పుడు చివర్లను, చిన్న రాళ్లను కప్పి నివారించుకోవచ్చు. నెక్స్ట్ ఒలిచిన మొక్కజొన్న, మొక్కజొన్న చొప్ప లేదా వేరుశనగ పొట్టు, కంది, పత్తి కట్టే లాంటివి ఆర్థిక ఉత్పత్తి తీసుకున్న తర్వాత మిగిలిన పంట వ్యర్థాలను మనము వాడి కలుపు నివారణతో పాటు వీటి నిల్వ సామర్థ్యం పెంచు పోషకాలలో మనకు లభ్యత నేలలో అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జీవ అచ్చదాన. సో కొన్ని రకాల పప్పు జాతి పంటలైన దూలగొండి, బొబ్బెర, సుబాబుల్, జిలుగ వంటి వాటిని తొలి దశలో మొక్కల వరుసల మధ్యలో పెంచడం ద్వారా కలుపు నివారణ అనేది మనకి తగ్గుతూ ఉంటుంది.
4: అయితే ఈ సేంద్రియ మల్చింగ్ వల్ల కలిగే లాభాలేంటి మరియు వాడకంలో కలిగేటటువంటి సమస్యలను గురించి చెప్పండి.
5: ఈ సేంద్రియ మల్చింగ్ అంటే మనకి ఆ పదంలోనే అర్థమవుతుంది ఆర్గానిక్ మల్చింగ్ అని. సో దీని వల్ల కలిగే లాభాలు చూసుకున్నట్లయితే మనకు తీక్షణమైన సూర్యరశ్మిని నేల మీద పడకుండా కాపాడుతుంది, నేలలో ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. సో రెండోది వచ్చేసి మనకి నేలలో తేమ అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది దీని వల్ల. సో కలుపు మొక్కలు అనేవి ఎదుగుదలను నియంత్రిస్తుంది వీటి వల్ల. సో నేల కోత లేదా భూక్షయం కాకుండా నిలువరిస్తుంది. అదేవిధంగా మనకి నేలలో సేంద్రియ పదార్థాన్ని లేదా సేంద్రియ కార్బన శాతాన్ని అనేది ఈ మల్చింగ్ వల్ల పెరుగుతుంది. సో మొక్కల వేర్ల వ్యవస్థ బలంగా ఉండి భూమి లోపలి పొరల్లో ఉన్న పోషకాల లభ్యత అనేది దీనివల్ల పెరుగుతుందండి. ఇవి కాకుండా నేల యొక్క భౌతిక మరియు రసాయనిక జీవ లక్షణాలు అనేవి మెరుగుపడతాయి. మనము ఈ సేంద్రియ వాడకంలో సమస్యలు చూసుకున్నట్లయితే నీరు నిల్వ ఉండే నేలల్లో మనకు అధిక వర్షాలు కురిచినప్పుడు ఈ అధిక తేమ కలిగి ఉండే వేర్లకు గాలి అందకుండా ఉంటుంది. సో దీనివల్ల మనకి చీడపీడల వృద్ధి అనేది పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి కలుపు గింజలు కలిగిన అచ్చదనాల వల్ల కలుపు వృద్ధి అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా మనకి నేలలో కుళ్ళిపోయే స్వభావం వలన తక్కువగా మన్నిక కలిగి ఉంటాయి. సో లాభాలు సమస్యలు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి.
4: అయితే సేంద్రియ మల్చింగ్ వల్ల కలిగే లాభాలు, వాడకంలో కలిగే సమస్యలను గురించి చెప్పారు కదా, అయితే కృత్రిమ మల్చింగ్ వల్ల కలిగే లాభాలు ఏంటి, దాని గురించి చెప్పండి.
5: కృత్రిమ మల్చింగ్ వల్ల కలిగేవి మనం చూసుకున్నట్లయితే నేలలో కలిసిపోని పదార్థాలను మనం అచ్చదనంగా వాడకాన్ని కృత్రిమ అచ్చదాన అంటారు. సో పిండి చేసిన రాళ్ళు, కంకర, గులక రాళ్ళు వీటిని మనం 3-4 సెంటీమీటర్ల పొరల్లో పండ్ల చెట్లు మొదళ్లలో వాడుకోవచ్చు. వీటి ద్వారా మనకి కలుపు నివారణతో పాటు నేలలో తేమ ఆవిరి కాకుండా కూడా నిల్వ చేసుకుంటాయి. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ మల్చింగ్ లో ప్లాస్టిక్ షీటుతో మొక్క చుట్టూరా కప్పి ఉండడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. ప్లాస్టిక్ షీటు, ఈ షీట్ అనేది తేలికగా ఉండి తక్కువ ధరలకు లభిస్తుంటాయి కాబట్టి రైతులలో మంచి ఆదరణ కలిగి వీటి వాడుక అనేది చాలా వరకు పెరిగిందండి.
4: అది ఈ ప్లాస్టిక్ మల్చింగ్ అనేది చెప్పారు కదా, ఈ ప్లాస్టిక్ మల్చింగ్ లో ఎటువంటి రకాలను ఎంచుకోవాలి, మరియు దాంట్లో మల్చింగ్ చేసే విధానం ఏంటి?
5: ఈ ప్లాస్టిక్ మల్చింగ్ లో మనకి ఈ షీట్లలో చూసుకున్నట్లయితే మనకి 4-5 రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి నలుపు రంగు మల్చింగ్ షీట్లు. ఈ షీట్లు ఏంటంటే నీటిని ఆవిరి కాకుండా, సూర్యరశ్మిని ప్రసరించకుండా నేల ఉష్ణోగ్రత పెరిగి కలుపు మొక్కల పెరుగుదలను అడ్డుకుంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పారదర్శక మల్చి షీట్లు. సో వేసవిలో నేలలో సూర్యరశ్మి లోపలికి ప్రసరించడం ద్వారా క్రిమి కీటకాలను మరియు తెగుళ్లను, కలుపు విత్తనాలను నివారించుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి పసుపు లేదా నలుపు రంగు షీట్లు కూడా లభిస్తాయండి. రెండు వైపుల వేరు వేరు రంగులు కలిగిన షీట్లు వాడడం ద్వారా అవి కీటకాలను ఆకర్షించి అవి కలుగజేసే నష్టాన్ని అనేది మనకు తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు తెలుపు లేదా నలుపు రంగు షీట్లు. నేలను చల్లగా ఉంచడానికి ఈ షీట్లు అనేవి మనకి బాగా ఉపయోగపడతాయి. లాస్ట్ వచ్చేసి మనకి వెండి లేదా నలుపు మల్చి షీట్లు, అంటే ఒక సైడ్ వెండి కలర్ ఉంటుంది, ఒక సైడ్ నలుపు ఉంటుంది. తేనె మంచు పురుగు మరియు తెల్ల నల్లి పురుగులకు వికర్షికంగా పనిచేసి వాటి వృద్ధిని మనకి తగ్గిస్తూ ఉంటాయండి. సో ఈ ప్లాస్టిక్ మల్చింగ్ చేసే విధానం ఎట్లుంటుందంటే మనకు విత్తే ముందు విత్తనాలని మల్చి షీట్లపై మొక్కలు వరుసలో మరియు రెండు మొక్కల మధ్య దూరాన్ని బట్టి పొలంలో విత్తడానికి ముందే రంధ్రాలు చేసుకుని పొలంలో షీటుకు 2 సైడ్స్ ఇరువైపులా 5-10 సెంటీమీటర్లు లోతు గాడి తీసుకుని షీట్లను కత్తిరించి చివర్లను గడియలోకి పోయేటట్లు చేసి మట్టితో కప్పుకోవాలి. దీని వలన మల్చి షీటు గాలికి ఎగరకుండా ఉంటుంది. మనకి ప్రస్తుతం మొక్కల వరుసలు మరియు మొక్కల దూరాన్ని బట్టి ట్రాక్టర్ తో నడిచే మల్చింగ్ ను పరిచే యంత్రాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి. సో విత్తడానికి ముందు చేసుకునే దాంట్లో ఇదొకటండి. నాటిన పైరుకు మల్చింగ్ చేసే విధానమేమో మల్చింగ్ షీటును మొక్కలకు అనువైన పరిమాణంలో కత్తిరించుకొని వాటిని మొక్క చుట్టూ తొడిగి అన్ని వైపుల మల్చింగ్ షీటును గాడిలాగా తీసి 4-6 ఇంచులు మందంతో మట్టితో కప్పుకోవాలండి.
4: ప్లాస్టిక్ మల్చింగ్ వాడకంలో ఎటువంటి మెలకువల్ని పాటించుకోవాలి, ఆ మెలకువల గురించి చెప్పండి.
5: ఈ ప్లాస్టిక్ మల్చింగ్ వాడకంలో మనకి మెలకువల గురించి చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ పై మధ్యలో పైపుతో గాని కాల్చిన గొట్టంతో గాని రంధ్రాలు చేసి అందులో విత్తనాలు అనేవి వేసుకోవాలి. సో ప్లాస్టిక్ షీట్ ను పరిచే సమయంలో ఒక వైపు షీట్ ను నేలలో గాడిలో కప్పి ఉంచి మిగతా షీట్ ను పొడుగ్గా లాక్కోవాలి. సో మల్చింగ్ షీట్ పరిచే ముందుగానే నేలను అనేది మనం మంచిగా తయారు చేసుకుని ఎరువులు ఏవైనా వేసుకోవాలనుకుంటే వేసేసుకొని ఉంచుకోవాలి. మల్చింగ్ షీట్ బలంగా లాగకూడదు, ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి. ఈ షీట్లను మరీ పదులుగా లేదా మరీ బిగుతుగా అమర్చకుండా వేడి సమయంలో వ్యాకోచించడానికి, చల్లని సమయంలో కుచించడానికి అనువుగా అనేది మనం ఉంచుకోవాలి. షీటును అధిక ఎండ ఉన్నప్పుడు కాకుండా ఉదయం లేదా సాయంత్రం సమయంలో మనకు అమర్చుకోవడం చాలా మేలైనదండి. ప్లాస్టిక్ మల్చింగ్ షీటు వేసినప్పుడు డ్రిప్ పద్ధతిలో సాగునీరు అనేది మనం అందించుకోవాలి. ఈ విధంగా మెలకువలు పాటించినట్లయితే మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందండి.
4: వర్షాధార సమయంలో మల్చింగ్ ప్రాముఖ్యతను గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలు మేడం.
5: థ్యాంక్ యూ.
0: వర్షాధార వ్యవసాయంలో మల్చింగ్ ప్రాముఖ్యత, వ్యవసాయ నిపుణురాలు శ్రీజారెడ్డితో జి జ్యోతి పెట్టిన ముచ్చటాది. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. ఇప్పుడొక వ్యవసాయ పాట విందాం.
6: ఒక మరదలు తన బావతో వంక వంక జీడి వంక, ఆ చింతకాయ ఉట్ల మీద మనం ఆడుకున్న ఆటలు పాటలు అవి గుర్తుకొస్తున్నాయంటూ తన బావతో చెప్తుంది.

టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయ పాట అది. ఇది ఇయ్యలటి ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 7:15 కిసాన్ వన్ల పంటల్లో ఎల్నినో ప్రభావాన్ని తట్టుకునే యాజమాన్య పద్ధతులు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతో ముచ్చటినచ్చు. ఇంకా వ్యవసాయంలో మహిళల పాత్ర గురించి బోధ్ మండలం కౌటబి గ్రామానికి చెందిన మహిళా రైతు ముసుకు ఇంద్రతో ముచ్చటినచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్ల వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం కలిగి ఇందాం.

0: ప్రగతికి సోపానం ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్. ఈ అంశం గురించి సిఇఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమలతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక గారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రగతికి సోపానం ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సిఇఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయం.
2: భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ప్రజలకు చాలా పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో మహిళలు, రైతులు, విద్యార్థులు, పారిశ్రామిక రంగాల వారు కూడా భాగస్వాములైనారు. ఇదే విధంగా నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు కూడా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒకటి మన అనంతపురం జిల్లా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉంది. మరి దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సిఇఓగా డాక్టర్ సి చంద్రమౌళి గారు ఉన్నారు. వారిని ఈరోజు ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించాం. మరి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు అంటే ఏమి, అవి ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాయి, ఎవరెవరికి ఉపయోగపడుతున్నాయి, దానివల్ల ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు అన్న విషయాలు వారిదైన మాటల్లో మనకు తెలియజేస్తారు. నమస్కారం అండి డాక్టర్ సి చంద్రమౌళి గారు.
3: నమస్కారం అండి.
2: చంద్రమౌళి గారు, అసలు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అంటే ఏమంటారు?
3: సార్, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, సో ఇది వచ్చేసి అటల్ ఇన్నోవేషన్ మిషన్ అన్న ఒక యూనో బాడీ ద్వారా ఇది నిర్మితమై ఉన్నాయి. సో దేశంలో మొత్తము అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్స్, ఇవి రెండు కలుపుకొని 100కు పైగా ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తామంటే, మేము ఎవరైనా సరే ఒక ఐడియాతో మా దగ్గరికి వస్తే ఆ ఐడియాను ఎలాగ ఇన్నోవేషన్గా మనము మలుచుకోవాలి, ఆ ఇన్నోవేషన్ని మలుచుకోవడమే కాకోకుండా దాన్ని ఒక ప్రోడక్ట్గాను లేదా సర్వీస్గాను ఎలా మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఎలా దాన్ని డెవలప్ చేస్తారు, దానికి కావాల్సిన సపోర్ట్, ఇవన్నీ కూడా ఇంక్యుబేషన్ సెంటర్స్లో ప్రొవైడ్ చేస్తారు. ప్రోడక్ట్ సర్వీస్ వచ్చిన తర్వాత వీటిని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, సేల్ ఎలా చేసుకోవాలి, సేల్ చేసిన తర్వాత ఎలా స్థిరపడాలి ఆ బిజినెస్ అన్న దాని మీద వర్కౌట్ చేస్తాము, మేము సపోర్ట్ చేస్తాం. అంతేకాకుండా స్థిరపడిన తర్వాత స్కేల్ ఎలా చేయాలి, అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి, ఈ నెల మన 10 లక్షలు ఆదాయం వస్తుంది నా బిజినెస్ ద్వారా, నా ప్రోడక్ట్స్ సేల్ అవుతున్నాయి, ఒక 10 లక్షల ఆదాయం వస్తుంది, నెక్స్ట్ 6 నెలల తర్వాత నాకు 1 కోటి రూపాయలు ఎలా రావాలి నెలకు, ఎలా చేయాలన్నది స్కేల్ అంటాం అన్నమాట. ఆ స్కేలింగ్ కూడా ఎలా చేయాలన్నది ఇక్కడ మేము సపోర్ట్ చేస్తాం. ఇందులో వచ్చేసి ఫస్ట్ ఐడియాతో వచ్చినప్పుడు ఐడియా వ్యాలిడేషన్ ఎలా చేయాలి, దాని తర్వాత దానికి టెక్నాలజీ సపోర్ట్, ప్రోటోటైప్ సపోర్ట్ కావచ్చు, ఆ ప్రోటోటైప్ డెవలప్ చేయాలంటే ఫండింగ్ సపోర్ట్ కావచ్చు, లేదంటే ఎవరైనా ఎక్స్పర్ట్ ద్వారా దానికి ఒక గైడెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. దాని తర్వాత మార్కెటింగ్ వెళ్ళాలంటే మార్కెటింగ్ ఎక్స్పర్ట్తో కూడా గైడెన్స్ కావాలి, దానికి డిఫరెంట్ ఛానల్స్ కావాలి, నేషనల్ లెవెల్ మార్కెటింగ్ చేస్తామా, ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెటింగ్ చేస్తామా అన్నది మనము క్లుప్తంగా అక్కడ వాళ్ళ ప్రోడక్ట్ని బట్టి, వాళ్ళ సర్వీస్ని బట్టి మనము ఆలోచింపజేసి అది ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్న డిఫరెంట్ వ్యక్తులకు మనము ఈ సర్వీసెస్ అనేది, సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. అంతేకాకుండా వర్కింగ్ స్పేస్ ఉంటుంది మన దగ్గర, ఆ వర్కింగ్ స్పేస్ కూడా మనము ప్రొవైడ్ చేస్తాం, ప్లస్ ల్యాబొరేటరీ సపోర్ట్ ఉంటుంది, ప్రోటోటైప్ ఫెసిలిటీ, సో టెక్నాలజీ, 3D ప్రింటర్స్ అంట, వర్క్షాప్ అంట, ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ, సో ఇలాంటివన్నీ కూడా మనము సపోర్ట్ చేస్తాం.
2: సరే చంద్రమౌళి గారు, ముఖ్యంగా ఇవి విద్యార్థులకు అలాగే ఇన్నోవేటర్లకు మరియు MSMEలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయంటారు?
3: సార్, ఫస్ట్ విద్యార్థులు తీసుకుంటే ఇక్కడ మనము 2 కేటగిరీస్గా తీసుకుంటాం. ఒకటి వచ్చేసి స్కూల్ విద్యార్థులు, ఇంకొకటి వచ్చేసి కాలేజ్లో చదువుతున్న విద్యార్థులు. సో ఫస్ట్ వచ్చేసి స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు మనం ముఖ్యంగా ఏంటంటే, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వారు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పి ప్రవేశపెట్టారు. అవి భారతదేశం మొత్తంలో 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్కూల్లోనే ఒక గదిలో ప్రతి స్కూల్కి ఒక 20 లక్షలు వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తారు, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫండ్ ఇస్తారు అనమాట, గ్రాంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ పర్టికులర్ గదిలో వీళ్ళు ఏదైనా వాళ్ళకు ఒక ఆలోచన ఉండి, మేము ఏదైనా దాన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేయాలి అంటే క్లాస్ రూమ్లో నుంచి అటల్ టింకరింగ్ ల్యాబ్కి వెళ్ళి వాళ్ళు దాన్ని టింకర్ చేసి, దాన్ని ఆ మైండ్ సెట్, ఏదైతే మేము ఆలోచిస్తున్నామో ఆలోచన కరెక్ట్ లేకపోతే రాంగ్ అని తెలుసుకోవడానికి ఈ టింకరింగ్ స్పేసెస్ అనేది ఉపయోగపడతాయి. ఇక్కడ ఏమవుతుందంటే, ఆ పిల్లల్లో ఉన్న ఇంక్విజిటివ్నెస్, క్వశ్చనింగ్ నేచర్, ఏదో కొత్తది తెలుసుకోవాలి మేము అన్న ఒక ఇది ఉంటుంది కదండి మనకు చిన్నప్పుడు, దాన్ని అలాగే ప్రిజర్వ్ చేయడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అన్నవి ఉపయోగపడతాయి. ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లేకపోతే స్కూల్లో స్టూడెంట్స్కు ఈ పర్టికులర్ ఆలోచన శక్తిని ఏదైతే ఉందో దాన్ని అలాగే ప్రిజర్వ్ చేయడానికి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు సపరేట్గా ఈ స్కూల్స్కి సపరేట్ ప్రోగ్రామ్స్ అనేటివి చేస్తాము. సంవత్సరం పొడవునా ఈ ప్రోగ్రామ్స్ అనేటివి ఉంటాయన్నమాట. మా టీం ఉంటుంది, మా టీం నెలకు ఒకసారి వెళ్తుంది కొన్ని స్కూల్స్కి, అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, టీచర్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడము, ఎలాగే ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని రన్ చేయాలి వీటన్నిటినో కూడా మేము భాగస్వాములు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు సమగ్ర శిక్ష అలాగే యూనిసెఫ్తో కలిసి మేము అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు మేము కన్సార్షియం మెంబర్స్ అన్నమాట. మన దగ్గర 450+ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వీటికి కూడా మేము సపరేట్గా ఒక ప్లాన్ వేసుకొని డిఫరెంట్ టెక్నికల్ ఏజెన్సీస్తో వర్క్ చేస్తున్నాం. ఇది స్కూల్ లెవెల్లో వాళ్ళ ఆలోచన విధానం అలాగే ఉండాలి. నెక్స్ట్ లెవెల్ కాలేజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పర్టికులర్ ఇన్నోవేషన్ మైండ్ సెట్ అనేది అలాగే ప్రిజర్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది. ఇప్పుడు కాలేజ్లో ఉన్న విద్యార్థుల గురించి మనం మాట్లాడితే కాలేజ్లో ఉన్న విద్యార్థులు కూడా ఏమవుతుందంటే వాళ్ళకు కూడా చాలా ఆలోచనలు ఉంటాయి, మేము ఏదో ఒకటి చేయాలి డిఫరెంట్గా అన్నది. మనం ఒక 100 స్టూడెంట్స్కి చెప్తే అందులో ఒక 5-10 బయటకు వస్తారనమాట, సరే నేను ఏదో కొత్తగా చేయాలి, నేను ఏదైతే కొత్తగా చేస్తున్నానో అది బయటికి వెళ్ళి మార్కెట్లోకి రిలీజ్ కావాలి, అది ప్రోడక్ట్ కావచ్చు సర్వీస్ కావచ్చు అన్న ఆలోచన ఉన్న వాళ్ళు విద్యార్థులు ఉంటారు కాలేజ్ లెవెల్లో. ఇలాంటి వాళ్లకు ఇదేంటంటే గిన స్కూల్ విద్యార్థులకు మైండ్ సెట్ గురించి మనం మాట్లాడుతున్నాం, కాలేజ్ విద్యార్థులకు వచ్చేసరికి బిజినెస్ గురించి మాట్లాడతాం. ఈ బిజినెస్ చేయాలంటే ఏం చేయాలా, వాళ్ళ ఐడియాని వ్యాలిడేట్ చేయాలా, టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వాలా, దాని తర్వాత వాళ్ళకి బిజినెస్ ఇన్కార్పొరేషన్ చేయాలా, తర్వాత వాళ్లకు మార్కెట్లోకి వెళ్ళి ఎలా నువ్వు ఆ ప్రోడక్ట్ని లేదా సర్వీస్ని అమ్మాలి అనేది నేర్పించాలి. ఇలాగా ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్న స్టూడెంట్స్కు మా దగ్గర ఒక సపరేట్ ప్రోగ్రామ్ ఉంది, దాని పేరే అకాడమిక్ పార్ట్నర్షిప్ మోడల్. మేము ఇలాగా ఒక 50 హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ థ్రూఅవుట్ ఇండియాలో సపోర్ట్ చేస్తున్నాం. ఇందులోనండి ముఖ్యమైన విషయం ఏంటంటే 12 ఇంక్యుబేషన్ సెంటర్లు మేము ఇప్పటికీ ఎస్టాబ్లిష్ చేశాం ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో. ఎందుకంటే ఇది మా పని కాదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు, బట్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఇది చాలా వినూత్నమైన కార్యక్రమం మేము చేస్తుంది. ఇందులో వచ్చేసి 4 ఇంక్యుబేషన్ సెంటర్లు మంగళూరులో చేసాం, మంగళూరు ఎక్కడో కోస్టల్ కర్ణాటక రీజియన్లో చేసాం,
2: చాలా దూరం.
3: అక్కడ మాకు ఒక పార్ట్నర్ ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇది చేసామన్నమాట. ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణలో మిగతా 8. కమింగ్ టు ద ఎంఎస్ఎంఈస్ వారు ఏంటంటే గిన ఎంఎస్ఎంఈస్ అందరూ కూడా ఏం చేస్తారంటే సార్, వెరీ బిజీ పీపుల్, వాళ్ళందరూ ఏంటంటే మేము ఒక రా మెటీరియల్ తెచ్చుకుంటాము, మధ్యలో మిషనరీ ఉంటుంది, ప్రాసెసింగ్ చేస్తాము లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము, బయటకు వచ్చిన ప్రోడక్ట్ని మేము బ్రాండింగ్ చేసుకుంటాము, మేము మార్కెట్లోకి వెళ్ళి అమ్ముతాం, ఇది రెగ్యులర్ ప్రాసెస్
2: ఎంఎస్ఎంఈలకు
3: చాలా వరకు ఎంఎస్ఎంఈలకు ఇది రెగ్యులర్ ప్రాసెస్. కొంతమంది ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు, ఓకే, సో కొంతమంది డిఫరెంట్గా వర్క్ చేస్తూ ఉంటారు సర్వీసెస్లో ప్రోడక్ట్లో ఇలాగ చాలా వర్క్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎంఎస్ఎంఈస్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క ప్రాసెస్లో, నేను చెప్పిన ప్రాసెస్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తారు త్రూ మన స్కూల్ ఇన్నోవేటర్స్ కావచ్చు లేకపోతే కాలేజ్ ఇన్నోవేటర్స్ కావచ్చు, వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఎవరైనా ఐడియా ఉంది అని స్కూల్ స్టూడెంట్స్ కానీ లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ కానీ వస్తే వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు, సరే నా దగ్గర ఐడియా లేదు నేనేం చేయాలని వచ్చినప్పుడు దానికి ఇదొక మార్గం, ఎంఎస్ఎంఈల దగ్గర ఉన్న ప్రాబ్లమ్ని తీసుకోవడము, వీళ్ళకు కనెక్ట్ చేయడము, ఒక ఐడియా తాను హ్యాకథాన్ ఆర్గనైజ్ చేస్తాము, వాళ్ళకి కనెక్ట్ చేసి ఇక్కడున్న టెక్నాలజీ కాలేజ్లో లేదా స్కూల్స్లో వాళ్ళు ఏదైతే టెక్నాలజీ డెవలప్ చేస్తారో మరి తిరిగి అది ఎంఎస్ఎంఈలకు చేరవేసేటట్టు చేస్తామన్నమాట.
2: సరే చంద్రమౌళి గారు, మరి రైతులకు గ్రామీణ మహిళలకు ఏ విధంగా తోడ్పాటును అందిస్తుందంటారు?
3: సార్ ఇది చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన అద్భుతమైన టెక్నాలజీ తీసుకొచ్చి నేను ఒక 100 ఇక్కడ నేను తయారు చేసినా సరే నాకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే దేశానికి వెన్నెముక అయినటువంటి రైతులకి మనం ఏం చేస్తున్నాం, మహిళలకు మనం ఏం చేస్తున్నాం అన్నది చాలా ముఖ్యమైన విషయం. వీళ్ళే కాదు డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఇంకా మనకు. సార్ రైతుల దగ్గరకు వచ్చేసరికి 2 మార్గాల్లో మనం సపోర్ట్ చేస్తున్నాం. ఒకటి ఏంటంటే సార్, రైతులు ఏదైతే వాళ్ళు పండిస్తారో
2: ఉత్పత్తులు
3: ఆ ఉత్పత్తులను వాళ్ళు ఏదైతే ఇప్పుడు సంపాదిస్తున్నారో దాన్ని డబుల్ ఎలా చేయాలి, డబ్లింగ్ ఎలా చేస్తాం అంటే, మనకి ఇక్కడ రాయలసీమలో తీసుకుంటే ఎక్కువ వేరుశనగ పంట ఉండేది
2: మనకు,
3: మిల్లెట్స్ ఉంటాయి. ఓకే, సో ఈ పంటలను మనము మీరు డబుల్ ఎట్లా సంపాదించవచ్చు వీటి నుంచి అన్నది మేము సపోర్ట్ చేస్తాం. ఎలా అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ వేరుశనగ వాళ్ళు ఉన్నారనుకోండి, మా దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ ఉంది, ఏం చేస్తాము, మేము రీసెంట్గా జేఎన్టీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, ఎస్కే యూనివర్సిటీ అండ్ జేఎన్టీ వాళ్ళు అందరూ కలిసి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీని మా ఇంక్యుబేషన్ సెంటర్లో మేము రెడీ చేసాము. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఈ వేరుశనగ రైతులు ఎవరైతే ఉన్నారో మీకు ట్రైనింగ్ ఇస్తాం, రండి అని తీసుకొచ్చి ఈ మిషనరీ దగ్గర కూర్చోబెట్టేసి మీ వేరుశనగని దీంట్లో వేయండి, అందులో నుంచి నూనె వస్తుంది, పక్కన చిక్కీ వస్తుంది. నూనె వచ్చిన దాన్ని నువ్వు చెనిక్కాయ అమ్మితే ఎంత రేట్ వస్తుంది? ఓ 55-80 రూపాయలు వస్తుంది. అదే నువ్వు నూనె తీసి నూనె నమ్మితే
2: ఎక్కువ వస్తుంది,
3: చాలా ఎక్కువ వస్తుంది, 350-400 రూపాయలు కేజీ వెళ్తుంది. ఆఫ్ కోర్స్ ఎక్కువ చెనిక్కాయలు కావాలి, దాంతోపాటు పక్కన చిక్కీ వస్తుంది, దానికి కొంచెం బెల్లం వేసేసి మీరు చిక్కీ తయారు చేసేసి అమ్మచ్చు. ఇలాగ డిఫరెంట్ పద్ధతుల్లో ఏం చేస్తామంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ని ఎట్లా డబుల్ చేస్తాం మనము అన్నది చూస్తాం. ఇలాగ వేరుశనగ కాదు, టమోటా కావచ్చు, లేకపోతే ఇంకొక పంట కావచ్చు, ఇలా వీటందరికీ కూడా
2: రైతులు పండించే ఉత్పత్తులు
3: ఏవైనా కావచ్చు ఇలా సపోర్ట్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్, సార్ నాకు కాఫీ బిజినెస్ చేయాలని ఉంది, కానీ కాఫీ బిజినెస్ ఎలా చేయాలో మాకు తెలియదు సార్ అని చెప్పి ఎవరైనా ఇచ్చారనుకో, ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ కాఫీ బోర్డులో ఉంది ఒకటి కర్ణాటకలో బెంగళూరులో, మా దగ్గర 101 అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయని చెప్పాము కదా, మేమందరూ మాకు ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉంది మా దగ్గర. మేమేం చేస్తాము, ఈ కాఫీ నువ్వు బిజినెస్ చేయాలా, సరే నేను అక్కడికి పంపిస్తా, వారంలో అడు, అక్కడ స్పేస్ ఇప్పిస్తా, ట్రైనింగ్ ఇప్పిస్తా, నువ్వు వర్క్ చేయి, తర్వాత వచ్చి ఇటు బిజినెస్ పెట్టుకోను, నీకు దానికి కావాల్సిన టెక్నాలజీ మిషనరీ అన్నీ కూడా అక్కడ నుంచి నేను సపోర్ట్ చేయిస్తాను. ఓకే, ఇంకొకరు వస్తారు, సరే నేను డైరీలో కొంచెం వినూత్నంగా నేను చేయాలి, నాకు ఫస్ట్ డైరీ టెక్నాలజీస్ తెలుసుకోవాలని. సేమ్ డైరీ టెక్నాలజీ ఏదైతే మనకు బెంగళూరులో ఉందో అక్కడికి పంపిస్తాను. అలాగా టెక్స్టైల్స్కి సంబంధించి నిఫ్ట్ తిరుపూర్, అక్కడ ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్కి సంబంధించిన సపోర్ట్ అన్నది మేమే అన్ని ఇస్తామని చెప్పాం సార్. మాలాంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ వందల్లో ఉన్నాయి, అక్కడికి మేము సపోర్ట్ తీసుకొని ఆ నెట్వర్కింగ్ అన్నది చేస్తాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మహిళలకు కూడా సపరేట్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ అని మా దగ్గర నారీ ప్రూనర్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది.
2: నారీ ప్రూనర్
3: నారీ అంటే ఉమెన్, ప్రూనర్ అంటే ఎంటర్ప్రూనర్లో నుంచి ప్రూనర్ తీసుకోవాలన్నమాట. అట్లా నారీ ప్రూనర్ అని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్. సో ఇది కూడా అంతే, ఒక వారం రోజులు ట్రైనింగ్ ఇస్తాము, వాళ్ళకి డిపిఆర్ ఎలా రాయాలి, లోన్ స్కీమ్, లీడ్ బ్యాంక్ ఇక్కడ కెనరా బ్యాంక్ ఉంటుంది ఆ వాళ్ళతో ఎట్లా కొలాబరేట్ కావాలా, అక్కడ నుంచి సర్టిఫికేషన్స్ వస్తే వాళ్ళకి లోన్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా మేము నేర్పిస్తాం. ఈ సందర్భంగా నేను ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి మన అనంతపురంకు, మన ఎస్కే యూనివర్సిటీకు అచీవ్మెంట్ గురించి కూడా షేర్ చేసుకుంటాను. ఇద్దరు గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ ఎవరైతే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్లో ట్రైనింగ్ తీసుకొని మెంటరింగ్ తీసుకొని వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేస్తున్నారో అలాంటి ఒక ఇద్దరు గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్కు జూలై 31 మన ఇది జరిగింది సార్. ఇది నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది, నేను కూడా వెళ్ళాను. రాష్ట్రపతి భవన్లో ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారి ఆధ్వర్యంలో వీళ్లకు గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ రికగ్నిషన్ అన్నది జరిగింది సార్.
2: బాగుందండి చంద్రమౌళి గారు. ఎస్కే యూనివర్సిటీలో ఉండే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా ఏమేమి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు, అవి ఎవరెవరికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
3: నమస్కారం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
1: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రగతికి సోపానం ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సిఇఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఎ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
0: మీరింతవరకు ప్రగతికి సోపానం ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సిఇఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఏ హేమలతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. హుషారు మాటల జోరు పాటల హోరు అదే ఈ హుషారు. హుషారు ఉంటే మస్తు బాధలు దూరమైతాయి. గందుకే ఎప్పుడు హుషారుగానే ఉండాలా, లేకుంటే గీ హుషారుని వినాలా? 100.2 ఎఫ్ఎం లచ్చే గీ హుషారు రోజు 8:45 దాకా ఉంటుంది. అయితే శ్రోతలు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2950 ఇంకొక నెంబర్ 2300 8. ఈ రెండు నంబర్ల తల్లి ఏదో ఒక నంబర్ కు ముందు ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ 087732 జత. నేను ఆర్జే సురకుంటి మమత హుషారులో ముందుగల్లా ఆమె చిత్రంలోని ఈ పాట మీకోసం.

0: హలో,
1: హలో,
0: నమస్తే. మీ పేరు, ఊరు?
1: సాయంత్రం మేడం. నా పేరు అనసూయ.
0: అనసూయ ఎక్కడి నుంచి?
1: హైదరాబాద్ బృందావన్ కాలనీ.
0: బృందావన్ కాలనీ నుంచి అనసూయ. చెప్పాలి అనసూయ, ఏం చేస్తారు?
1: హౌస్ వైఫ్.
0: ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో?
1: మా ఇంట్లో తోడలు, మల్మరాలు, కొడుకు, మేమిద్దరం.
0: ఏం చేస్తున్నది మరి మన్మరాలు?
1: మన్మరాలు 8th క్లాస్.
0: 8th క్లాస్ పెద్దగానే ఉంది.
1: కాన్వెంట్.
0: చెప్పాలి మరి, ఫోన్ చేసిండ్రు.
1: హుషారు పాట.
0: తప్పకుండా వేస్తాను, వినేసి.
1: థ్యాంక్ యూ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు హుషారులో హుషారైన పాటలు. శ్రోతలకి హుషారు కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటున్నా అయితే 0873 కోర్ నంబర్ని జత చేసి 2300 81 లేకుంటే 2950 81 నంబర్కు ఫోన్ చేయొచ్చు.

0: హలో,
1: హలో,
0: నమస్తే. శుభ సాయంత్రం.
1: బంగారమ్మ?
0: బాగున్నామండి.
1: మేడం, ఇవాళ వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ కి అందరికీ శుభాకాంక్షలమ్మా.
0: మీకు కూడా. రాజ్ కుమార్ కీర్తి కదా?
1: అవునమ్మా, నేను రాజ్ కుమార్ కీర్తి, ఆదర్శనగర్ నిజామాబాద్ నుంచమ్మా. మన మెమొరీస్ కూడా ఉంటాయమ్మా ప్రతి ఒక్కరికి. ఫోటో గురించి చాలా మందికి ఇంట్రెస్ట్.
0: అవును,
1: అది ఎప్పుడు బాండింగ్ ఉంటది. మన చిన్నతనం నుంచి ఇంకా చచ్చిపోయే వరకు మనకు బాండింగ్ ఉంటది ఫోటోతో.
0: అవును అవును,
1: అటువంటి ఎమోషన్స్ కూడా ఉంటాయి, హ్యాపీ మోడ్స్ కూడా ఉంటాయమ్మా. అందుకనే మీ దగ్గర కూడా చాలా ఫోటోస్ ఉండొచ్చు, మన అభిమాన శ్రోతల దగ్గర కూడా ఫోటో ఫిగర్స్ ఉండొచ్చు, అన్ని పదిల పరుచుకున్నవి. అందుకోసం ఫోటోగ్రఫీ డే అంటేనే చాలా సంబరం.
0: అంతేగా
1: అమ్మా, ఈ సందర్భంగా ముద్దుల ప్రియుడు సినిమాలో శ్రీ చందనపు బొమ్మ అనే ఒక పాట ఉంటుందమ్మా.
0: తప్పకుండా వినిపిస్తానండి.
1: వినిపిస్తామా? ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా.

ఇది మన భాష మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషార్లో హుషారైన పాటలు. శ్రోతలకి హుషారు కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటున్నా 2950 81 2301 ఈ రెండు నంబర్లతో పాటు 0 8 7 3 2 కోన్ నంబర్ని జత చేసి ఫోన్ కొట్టుర్లే. ఇప్పుడు ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే. శ్రీనివాస్ నేటి భారతం చిత్రంలో కలిపి పాట వేయమంటారా? తప్పకుండా వినిపిస్తాను శ్రీనివాస్. ఎక్కడ మీది? మీదే ఊరు? ఏం చేస్తారు? ఎన్ని రోజుల నుంచి వింటున్నారు ఎఫ్ఎం? సరే శ్రీనివాస్, మీరు అడిగిన పాట వినిపిస్తాను, వినేసేయండి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: వానాకాలంలో బోరింగ్ నీళ్లు కానీ నల్ల నీళ్లు కానీ తాగే వాళ్ళు కాచి చల్లారినాక వడబోసుకొని తాగాల. కొందరు జాలితో నీళ్లు వడబోతారు. అట్లా కాకుండా వడబోసేటప్పుడు శుభ్రమైన బట్టను 3 పొరలు చేసి నీళ్లను వడబోసుకొని తాగాల. లేదంటే వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ. శ్రోతలు, మీరు వింటున్నారు హుషారులో హుషారైన పాటలు. గివ్ హుషారు కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయాలనుకుంటే 0873 కోర్ నెంబర్ని జతచేసి 2300081 ఇంకొక నంబర్ 2950081 నంబర్కు ఫోన్ కొట్టండి. 90వ దశకంలో స్టార్ హీరోయిన్ల లిస్టు మస్తు పెద్దగానే ఉందని చెప్పచ్చు. కొంతమంది హీరోయిన్లకు బతికుండగానే గుడిగట్టి పూజ చేసేటోళ్ళు అప్పటి అభిమానులు. ఇంకా కొందరు యువకులైతే తమ కాబోయే భార్య ఫలానా హీరోయిన్ లెక్క ఉండాలా అనుకునేవారు. అమ్మాయి కొంచెం అందంగా కనిపిస్తే యాలుగా అమ్మాయి ఏ హీరోయిన్ లెక్క ఉంది అని చూసేవాళ్ళు. అప్పట్లో హీరోయిన్ల మీద పాటలు బాగానే వచ్చినాయి అని చెప్పచ్చు. ముఖ్యంగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాలో బావ తన బామ్మరిది నీ కాబోయే పిల్ల ఎలా ఉండాలా, నీ కళ్ళలోకి వచ్చిన చిన్నది ఎవరది ఎలాగుంటది చెప్పమని అడిగే పాటలు అప్పటి హీరోయిన్లందరి పేర్లను గుర్తు చేస్తూ సాగే పాట అప్పట్లో సంచలనమే అని చెప్పచ్చు. ఈ పాటను జొన్న విత్తుల అద్భుతంగా పూలమాల గుచ్చినట్లుగా రాయగా కీరవాణి సంగీతం అందించిండ్లు. శ్వేతనాగ, మనో, కీరవాణిలు గాత్రం అందించిండ్లు. ఈ పాటల రమ్యకృష్ణ, రాంబ, ఇంద్రజ, ఆమణి, శోభన, గౌతమి, మాధురి దీక్షిత్, జూయి చావ్లా, నగ్మ, ఖుష్బు, మమతా కులకర్ణి, టబు, శిల్పాశెట్టి, శ్రీదేవి, మోహిని, రూపిణి, రేవతి, ప్రియారామన్, రోజా, మీనా, సౌందర్య, పూజభట్, మాలశ్రీ, భాగ్యశ్రీ, మనీషా కోయిరాల, మధుబాల, అంజలి, రంజని, శుభశ్రీ, ఊర్వశి, కల్పన, ఊహ, వీళ్లలో ఎవరిలాగుంటుంది, నీ కలలోకి వచ్చిన చిన్నది ఎవరు చెప్పు, వెంటనే నీకు పెళ్లి చేస్తాను అంటూ బావా తన బామ్మర్దిని రమ్యకృష్ణలాగా ఉంటుందా చెప్పరా కన్నా చెప్పరా నాన్న అంటూ సాగే ఈ పాట భలే చమత్కారంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ పాట విందామా?

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హలో
3: మేడం.
2: నమస్తే, మీ పేరు, ఊరు?
3: పల్మడుగు. ప్రభాకర్.
2: ప్రభాకర్ ఏం చేస్తారు ప్రభాకర్?
3: కూలి మేడం.
2: వెళ్ళిండ మరి?
3: వెళ్ళలేదు, ఇక మొగుడు ఉండే వర్షం పడుతూ పోలిసిండే అని
2: వెళ్ళలేదు. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో?
3: మా ఇంట్లో ముగ్గురు ఉంటాం, నా పాప, అమ్మ, నేను.
2: మీరు ముగ్గురా? ఏం చేస్తుంది పాప?
3: పాప ఇయర్ ఫస్ట్ ఇయర్ కాలేజ్.
2: ఎక్కడ?
3: ఇక్కడ మా తలమడుగు.
2: తలమడుగులేనా? చెప్పండి ప్రభాకర్, ఏ పాట గాల?
3: ఇది నింగి నేల పాట.
2: తప్పకుండా వినిపిస్తాను, వినేసేయండి.

గింతటితోని ఎలాటి హుషారు కుట్టాట చెప్పేద్దాం. రేపు రాత్రి 8 గంటలకు హుషారులో హుషారైన పాటలు వినిపిస్తారు మా రేడియో నేస్తాం. ఇక రాత్రి 10 గంటల 30 నిమిషాలకు మధురిమలో హాయైన పాటలు నచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 8:40 వస్తుంది. మరి కాసేపట్లో సమాచార సంధ్య, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లో ఢిల్లీ కేంద్రం కలిగిందాం.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സുനിണ്ട
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండ నవలతో ఆకుపచ్చ సూర్యోదయం మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 64వ భాగం విందాం. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి.
5: తన ప్రేయసి చితుకులమ్మ ఇంట్లో ఉన్న మల్లుని పట్టుకోవడానికి పోలీసుల వేట ప్రారంభమైంది. రాత్రి 10:30 గంటలవుతుండగా మొదట కీరన్స్, రాధాకృష్ణ గుర్రాల మీద నడిపాలెం శివార్లకి చేరారు. కృష్ణదేవిపేట శరభన్నపాలెం దారిలోనే ఉంది ఆ చిన్న పల్లె. గుర్రాల అలికిడి గురించి తెలియకుండా ఊరి బయటే ఒక పొద వెనుక కట్టేశారు. తమజాడ కూడా ఎవరూ గమనించకుండా అక్కడే ఒక చెట్టు మొదట్లో ఆ చిమ్మ చీకట్లో నిలబడ్డారు. మిగిలిన 23 మంది గుర్రాల మీదే వస్తున్నారు. వాళ్ల రాకకోసమే ఈ ఇద్దరు వేచి ఉన్నారక్కడ. అప్పుడే 2 లాంతర్లు శరభన్నపాలెం మార్గం నుంచి చితుకులమ్మ ఇంటివైపు రావడం కనిపించింది. ఒక్క నిమిషం కీరన్స్ గుండె జల్లుమంది. చీకట్లో బాగా గమనించిన తర్వాత వస్తున్నవాళ్లు ఇద్దరేనని నమ్మకం కుదిరింది. అప్పుడు కొంచెం బెదురు తగ్గింది. వాళ్ల చేతుల్లో ఉన్న ఇత్తడి గిన్నెలు లాంతరు గుడ్డి వెలుతురులో కూడా లీలగా మెరుస్తున్నాయి. అంత బాగా తోమారు వాటిని. వాళ్ళు కూడా ముసుగులు కప్పుకొని నెమ్మదిగా చడీ చప్పుడు కాకుండా వస్తున్నారు. ఆ లాంతర్లు కొన్ని అడుగులు దాటిన తర్వాత కీరన్స్ రాధాకృష్ణ చెవిలో చెప్పాడు వాళ్లనే అనుసరించమని. రాధాకృష్ణ వాళ్ల వెంటే నెమ్మదిగా వెళ్లాడు. సరిగ్గా 10 నిమిషాలకే 23 గుర్రాలు చీకట్లో నడుస్తూ రావడం కనిపించింది. గబగబా ముందుకు వెళ్లి కొద్ది దూరంలోనే వాళ్లని ఆపేసి గుర్రాలు దిగమని సైగచేశాడు కీరన్స్. అంతా గుర్రాలు అక్కడే కట్టేసి తుపాకులు పట్టుకుని కీరన్స్ని అనుసరించారు. అప్పటికే రాధాకృష్ణ చితుకులమ్మ ఇంటికి కొంచెం దూరంలో అసహనంగా కదులుతూ కనిపించాడు. దొరికినట్టే చీకట్లో గుసగుసలాడుతూ అన్నాడు రాధాకృష్ణ. కీరన్స్ అనుమతి కోసం చూడకుండానే రాధాకృష్ణ 10 మంది సాయుధులను విడదీసి ఆ ఇంటికి 20 గజాల దూరంలో గుండ్రంగా చెట్ల పొదల చాటున మాటు వేయించాడు. ఒక్కొక్క సాయుధుడి మధ్య 10-12 అడుగుల దూరముంది. పథకం అర్థమైంది కీరన్స్కి. చాలా చురుకుగా కదులుతున్నాడు రాధాకృష్ణ. ఆ 2 లాంతర్లతో ఆ ఇంటికి వెళ్లిన వాళ్ళు ఎక్కువసేపు ఉండరు. లోపల ఉండేది కొన్ని నిమిషాలే. ఆ కొద్ది సమయంలోనే ఇదంతా పూర్తి చేసేశాడు. 4 వీధిగుమ్మం దగ్గర తుపాకులు బారుపెట్టి నిలబెట్టేశాడు. కీరన్స్ని తన వెంటరమ్మన్నాడు. ఆ ఇద్దరూ మిగిలిన సాయుధులు ఇంటి వెనక వైపు వెళ్లి దడిచాటున నక్కారు. రాధాకృష్ణ అనుకున్నట్టే వాళ్ళు నక్కిన 2 నిమిషాలకల్లా ఆ ఇద్దరూ పెరటి గుమ్మం తెరుచుకొని లాంతర్లతో సహా నెమ్మదిగా బయటకు అడుగుపెట్టబోతూ అటూ ఇటూ చూశారు. ఎవరూ లేరని నిర్ధారించుకుని గడప దాటారు. వెనకాలే నెమ్మదిగా మూసుకున్నాయి తలుపులు. ఆ ఇద్దరూ 10 అడుగులు వేశారు. అంతే, రాధాకృష్ణ ఇంకో సాయుధుడు తటాలన వెనుక నుంచి పీకమీద కుడిచేయి వేసి బంధించారు తలా ఒకడిని. ఈ హఠాత్ పరిణామానికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఇంకో పక్క ఊపిరి అందడం లేదు ఆ ఇద్దరికి. రాధాకృష్ణ అంతే వేగంగా రివాల్వర్ తీసి

0: తన చేతిలో బందీ అయి ఉన్న వాణి కనత మీద పెట్టి చిన్న గొంతుకతో ఒకటే ప్రశ్న వేశాడు. లోపల మల్లుదొరే కదా? అతడు పెనుగులాడబోయాడు. రెట్టించిన కసితో చేతి పట్టును మరింత బిగిస్తూ చెవిలో అన్నాడు రాధాకృష్ణ, చెప్పరా గాడిద కొడుక, చచ్చిపోతావు. బలంగా తీస్తున్న ఊపిరి మధ్య అన్నాడు అతడు,
1: అవును దొరా.
0: అంతే చేయి విదిలి అతడిని బలం కొద్దీ బూటుకాలతో తన్నేసి మూ గట్టిగా అరిచాడు రాధాకృష్ణ. వెంటనే నాలుగు బ్యాటరీ లైట్లు వెలిగాయి. ఆ వెంటనే పెరటి తలుపుల మీద ఒక్కసారిగా అరడజను తుపాకీ మడమలు మోదాయి. రెండోసారి మోదాయి. తరువాత ఒక సాయుధుడు బూటుకాలుతో బలంగా తన్నాడు. తలుపులు ఊడి వెనక్కి పడ్డాయి. ఒక్కసారిగా లోపలికి చొరబడ్డారంతా. ఇదంతా చూసి చితుకులమ్మ స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. జాగ్రత్త, వీడు అత్యంత ప్రమాదకారి, గట్టిగా హెచ్చరించాడు రాధాకృష్ణ పెద్ద గొంతుతో. ముందు గదిలో లేడని తేలిపోయింది. లోపలి గదిలోకి వెళ్లారు ఇద్దరు. ఒక కత్తి ఒక కండువా అక్కడే పడి ఉన్నాయి. ఆ సంగతే చెప్పారు గట్టిగా. కీరన్స్ రాధాకృష్ణ లోపలికి వెళ్లారు. అటక మీద ఏదో చిన్న శబ్దం. రాధాకృష్ణ కీరన్స్ ఒక్కసారే పైకి చూశారు. వెంటనే బ్యాటరీ లైట్ల కాంతి కూడా పడింది. మరులిప్తలో తుపాకులు గురిపెట్టడం కూడా జరిగిపోయింది. చెయ్యెత్తితే అందేటంత ఎత్తులోనే ఉంది అటక. ఎవరో ఒక సాయుధుడు తుపాకీ బాయినెట్తో అటకని పొడిచాడు. అటక ఎంత మేర ఉందో అంత మేరకు బాయినెట్లు దిగిపోతున్నాయి. మిగతా చోట్ల నుంచి దుమ్ము రాలితే ఒక్కచోట మాత్రం ధాన్యపు గింజలు రాలడం కనిపించింది. మొదట మామూలు ధాన్యం సన్నగా ధారగా పడింది నేలమీద, చిన్న కుప్పగా తయారైంది. తర్వాత ఎర్రటి ధాన్యం గింజలు రాలడం మొదలైంది. రక్తంతో తడిసిన ధాన్యం. ఒక రకమైన పైశాచికత్వంతో గట్టిగా కర్కశంగా అరిచాడు రాధాకృష్ణ, దిగిరారా దిగు. అంతా ఉత్కంఠతో చూస్తున్నారు. 5 నిమిషాలు గడిచిపోయాయి. అప్పుడు కీరన్స్ అరిచాడు ఎదురుగా ఉన్న ఆ సాయుధ జమేదార్ నారాయణ కురూప్ని చూసి, కురూప్ పైకెక్కు, అవసరమైతే కాల్చేయి. ఒక మూలగా వేసి ఉంది నిచ్చెన. ధైర్యంగా పైకెక్కాడు కురూప్. మలయాళంలో ఏదో అరిచాడు. తుపాకీ మడమతో గుద్దిన శబ్దం వినిపించింది. అంతా 5-6 నిమిషాలు. మొదట కురూప్ నిచ్చెన దిగాడు, తరువాత మల్లు. పంచెమొలకి అడ్డదిడ్డంగా చుట్టి ఉంది. ఒళ్లంతా ధాన్యం దాని నూగు, తలంతా ధాన్యపు గింజలు, చిన్న చిన్న గడ్డిపోచలు. మెట్ల మధ్యలో ఉండగానే ఫెడీమని తన్నాడు కురూప్. వెళ్ళకిలా పడిపోయాడు మల్లు. నీలమీద పడుతుంటే మంచం తలకి కొట్టుకుంది బలంగా. వెంటనే తుపాకుల మడమలన్నీ కొద్దిసేపటి క్రితం తలుపుల మీద ఎంత క్రూరంగా నర్తించాయో అంతే క్రూరంగా మల్లు ఒంటిమీద నర్తించాయి. బాధని పంటి బిగువన భరిస్తూ పెనుగులాడుతున్నాడు మల్లు. కొంత కసి తీరిన తర్వాత నిలబెట్టి చేతులు వెనక్కి విరిచి కట్టేశారు. కుడిపిరుదుకు కొంచెం కింద బాయనెట్ చేసిన గాయం నుంచి పగిలిన పెదవి నుంచి నెత్తురు కారుతోంది. నెట్టుకుంటూ బయటకు నడిపించుకొచ్చారు. రాత్రి 1 గంట అయి ఉంటుంది. అప్పటికే ఆ చిన్న ఊరు మేల్కొంది. అంతా గుడిసెల నుంచి బయటకు వచ్చి చూస్తున్నారు లాంతర్లు పట్టుకొని. రాధాకృష్ణ కీరన్స్ ముఖంలో ఆ క్షణంలో వెల్లువెత్తిన ఆనందం చీకట్లో అంతగా కనపడలేదుగాని ఇక ఉద్యమం అంతమైనట్టేనన్నంత నమ్మకం అందులో ఉంది. పెద్ద విజయం సాధించిన గర్వం. అప్పటికప్పుడు ఎవరిదో 2 ఎడ్ల బండి కట్టించి అందులో ఎక్కించారు. చేతులతో పాటు కాళ్లు కూడా కట్టేసి దెబ్బల బాధకి మల్లు పెద్దగా మొలుగుతుంటే బండి కదిలింది.
2: సాబి కొంప మునిగిపోయింది,
0: కొండలయ్యగుంది ఆశ్రమంలో చొరబడి గట్టిగా అరిచాడు ఆ ఆగంతకుడు. రామరాజు కృష్ణదేవిపేటలో ఏర్పాటు చేసుకున్న వేగు గోకిరి ఎర్రేసుకి ఆప్తమిత్రుడు. గొంగడి కప్పుకొని ఉన్నాడు. చలిలో పరిగెత్తుకురావడం మూలంగా కాబోలు పదే పదే పెదవులు తడుపుకుంటూ గుటకలు వేస్తున్నాడు గొంతెండిపోయినట్టు. ఉదయం 5 గంటల ప్రాంతం. చీకటి తొలగిపోలేదు. అప్పటికే లేచి రామరాజు స్నానానికి బయలుదేరుతున్నాడు. ఏమైంది? కొంచెం కంగారుగానే అడిగాడు.
2: రాత్రి మల్లు నడిపాలెంలో ఉంపుడుగత్తె ఇంట్లో దొరికిపోయాడు. అర్ధరాత్రి కృష్ణదేవిపేట తీసుకువచ్చారు అన్నాడతడు.
0: అబ్బా, ఏదో ముళ్ళు బలంగా గుచ్చుకున్నట్టు అన్నాడు రామరాజు. అప్పటికే గంతన్న, ఎర్రేసు, అగ్గిరాజు అక్కడ ఆ రాత్రి పడుకున్న వాళ్లంతా లేచివచ్చారు. గంతన్న ఒక్కసారిగా భోరుమని విలిపిస్తూ అన్నాడు,
2: ఆన్ని బతకనిస్తారా సామి?
0: అతన్ని హింసిస్తారు తప్పదు, కాని ప్రాణాలు తీసే సాహసం చెయ్యరు. సరే,
2: ఇది విచారించే సమయం కాదు. వెంటనే ఇక్కడి నుంచి అంతా ఖాళీ చేద్దాం అన్నాడు రామరాజు. కొన్ని నిమిషాల్లోనే తుపాకులతో, ఆహార పదార్థాలు, ఇతర సామాగ్రితో ఆశ్రమం బయటకు వచ్చేశారంతా. దాదాపు 70 మంది ఉన్నారు. ఒక్క నిమిషం ఆలోచించి ఎర్రేసుకి సైగ చేశాడు రామరాజు. వెంటనే చెకుముకి రాళ్ళు తెచ్చి కాగడా వెలిగించాడు. దానితో మరో కాగడా వెలిగించాడు. ఆ రెండింటినీ ఆ రెండు ఆశ్రమాల మీదికి విసిరేశాడు. అంతా అక్కడ నుంచి కదిలిపోయారు. లేచిన మంటలు, సూర్యోదయం ఆ ప్రాంతాన్ని మరింత ఎర్రగా మార్చాయి.
3: ఆకుపచ్చ సూర్యోదయం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ. చారిత్రక నవల ధారావాహిక పఠనం 64వ భాగం. అది రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చదివినది పి కమలాకర్ రెడ్డి. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రేపు పొద్దుగల్లా 8:30 నిమిషాలకు నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పట్టణం 64వ భాగం వినొచ్చు.
7: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈ రోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు. అంతేకాదు 51 విద్యా ఛానళ్లు, అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు. ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
3: రేపు రాత్రి 9:30 భాష రుచులు. ప్రముఖ రచయిత్రి కె పద్మలత రాసిన భాషా సౌందర్యం కథానిక నుండి ఓ ఖండిక. ప్రముఖ కవి గట్టు గణపతి శర్మ రచించిన శ్రీ వెంకటేశ్వర శతకం నుండి కొన్ని పంక్తులు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్.
8: దోమకాటు ఇప్పుడు మరింత ప్రమాదకరం. దీనివల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోదకాలు, మెదడువాపు వంటి వ్యాధులు రావచ్చు. వ్యాధులను వ్యాప్తి చేసే దోమలు మీ ఇల్లు, ఇంటి పరిసరాలలోనే ఉండే మంచినీటి నిలువలలో పెరుగుతాయి. ఈ దోమలు పూల కుండీలలో, వాడకుండా ఉంచిన రోళ్లలో, తాగిపారేసిన కొబ్బరి బోండాలలో, వాడకుండా ఉంచిన కుండలలో, పగిలిన ప్లాస్టిక్ వస్తువులలో, కూలర్లలో, చెట్టు తొర్రలలో, ప్లాస్టిక్ కప్పులలో మొదలగు వాటిలో వారానికి మించి నీరు నిల్వ ఉన్నట్లయితే అవి అభివృద్ధి చెందుతాయి. కావున వారానికి ఒకసారి ఈ నీటి నిల్వలను తొలగించి దోమలను లార్వా దశలోనే నిర్మూలిద్దాం. దోమల నిర్మూలన ప్రతి పౌరుని బాధ్యత. పెద్ద సమస్యలు తెచ్చిపెట్టే ఈ చిన్న దోమలను నివారించాలంటే నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు పుట్టకుండా చేద్దాం, కుట్టకుండా చూద్దాం. ఇంటిల్లిపాది ఆనందంగా గడుపుదాం.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. చెవికింపు. చెవికి ఇంపైనా మనసుకు నిండైనా వాద్య సంగీతం విందాం. పాల్ మౌరియట్ స్వర రచనలు విందాం.

పాల్ మోరియట్ స్వర రచనలు అవి. ఇది ఇయ్యలటి చెవికెంపు.

0: రేపు రాత్రి 9:40 ఫిల్మీగానే హిందీ సినిమా పాటలు వినొచ్చు.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
2: బతుకు బతికి బతుకురి బతికిస్తూ బతుకమ్మ బతుకు.
3: తెలుగు సాహిత్యంలోని చక్కని వచన రచనల నుండి
2: నీ పాకని ఎత్తు లేదు, నీ జారని లోతు లేదు, మూలజేరి మునుల ఓలె మూగనోము బట్టినాను.
3: కవితలు పద్యాల నుండి ఏర్చి కూర్చిన కండికలను వినిపించే కార్యక్రమం భాష రుచులు
4: ప్రతి గురువారం రాత్రి 9:30 ప్రసారం.
2: ఎవరనుకున్నారు ఇట్లవునని, ఎవరనుకున్నారు, నమ్ముకొని పెత్తనమిస్తే నమ్మకం పోగొట్టుకుంటుంది.
3: వినడం మర్చిపోకండి. భాష రుచులు, గొప్ప రచనల నుండి ఏర్చి కూర్చిన కండికలు.
4: దోమకాటు ఇప్పుడు మరింత ప్రమాదకరం. దీనివల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోదకాలు, మెదడు వాపు వంటి వ్యాధులు రావచ్చు. వ్యాధులను వ్యాప్తి చేసే దోమలు మీ ఇల్లు, ఇంటి పరిసరాలలోనే ఉండే మంచినీటి నిలువలలో పెరుగుతాయి. ఈ దోమలు పూల కుండీలలో, వాడకుండా ఉంచిన రోళ్లలో, తాగిపారేసిన కొబ్బరి బోండాలలో, వాడకుండా ఉంచిన కుండలలో, పగిలిన ప్లాస్టిక్ వస్తువులలో, కూలర్లలో, చెట్టు తొర్రలలో, ప్లాస్టిక్ కప్పులలో మొదలగు వాటిలో వారానికి మించి నీరు నిలువ ఉన్నట్లయితే అవి అభివృద్ధి చెందుతాయి. కావున వారానికి ఒకసారి ఈ నీటి నిలువలను తొలగించి దోమలను లార్వా దశలోనే నిర్మూలిద్దాం. దోమల నిర్మూలన ప్రతి పౌరుని బాధ్యత. పెద్ద సమస్యలు తెచ్చిపెట్టే ఈ చిన్న దోమలను నివారించాలంటే నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు పుట్టకుండా చేద్దాం, కుట్టకుండా చూద్దాం, ఇంటిల్లిపాది ఆనందంగా గడుపుదాం.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నింట. మావా గుడిహత్నారు మండలం తోషం గ్రామానికి చెందిన మరసకూల కళావతి బృందం గోండి భాషలో వినిపించే ఇంద్రాయి కథాగానం 7వ భాగం విందాం.

బాబల్ దగ్గర్ల కొప్పతీత్తం నావర బాబల్ దర్వే వాళ్ళేత్తం మతీద్నార్ మాత్రం పూనే దిశరమంతా బోర్ రాజన మందార్ బోర్రెడ్డిన మందార్ ఇత్త చూడ బోరే రాజన మందరిత అని బోర్ రాజన బోర్రెడ్డిన బో మోక్షన మందరింత దాకా బాయిన దాకా ఇద్ నెగూర్ మాత్రం సూడ్సి వాకైత్త సూడ్సి వాకైత్తని పారండఘంగా కాస్తయేర్ పారండఘంగా మురుముతయేర్ అని జమ్లి కంకన లోరా కాటవంజిన భేదం పీత అని భడభిడ ఆంగురి అష్టనాత చూడ ఆంగుర అష్టనాశి ఏని మూల దిక్కడ కూరమోలి కంచోలి భాంగు భాంగు మోతించడి కీత చిత్త హులి మత హులి పష్టి పదక్ ముష్టి రత్తన్ కపట్టీర బొమ్ల హీర వాడత అని తయరాశి కుం కోడత్ పొరొచ్చి భాన్వాసర్ మంత చూడ భౌర్ మచ్చవత్రపు భౌర్ మచ్చవత్రపు వాతని నిలిసి చూడంతతే తన కడకనగ సిగటి వాత పాసర్ మంత ఊరు పెడియురనారు చూడుతతే అచ్చురసలితనారు అచ్చురసలిత ఊర రాజు

0: patalintete ke. Dada, mi kuntung le vai marsile. Tung le vai marsile dada nana. Sai soni marsa manteru. Nan sei pakkisi daka itton batinim nakune tunka intiaske. Nak babal mantor nan deku raja nam yadandon. Na sermita nim bomo. Ani nakun matram nim talksi marming ki maskanan marming anton batin ka varon vata molota kusriki katenan matram manon dada. Nakun vuomin jerittanin. Ani nahadi kisi vota ani harkapurat karum vota. Harkapurat karum vota ni. Dada, niva jara kasur nipusa. నాకు జరవాటి వస్తా ఇంత కర్లే మందరి తోర్ పెడియోర్ పిసాల్ పెడియోర్ కర్లే మందరి తోర్ అని కాసుర్ని పుష్నే సప్నే రైతాకి పొద్దలను మరుము సొత్త చూడ ఇంద్రాయి రాని అరే నిమ్ నాకు పహ జయంతి నీకు తింది కానీ వేలిత్ కిరో నింతకి పొద్దలను మరుం నేంత పొద్దలను మరుము నేంతని గాడ్కి జరటైతా చూడ బుర్కలాసి బుర్కలాసి టైతాని పడియోన ఘోటి పితని సవ సవ నెత్తురుంజి కుటుంబనే తింజి మహత పెడియోన్ ಕ್ಯಾಪಿತ್ ವರೋರ್ ಪಡಿಯೋ ನಡಿ ಕಿಸಿ ತರ ಅಂತ ಕ್ಯಾಪಿತ್ ನಾವು ಪೊದೆಲ ಹರ್ಕ ಪೂರತ್ ಕರು ಅಂತ ಡುವಲ ಅಂತ ಬುರ್ಕ ತಿಂತ ಬುರ್ಕಲ ಅಂತ ಬುರ್ಕ ತಿಂತ ಸಾರ್ವಿರ್ ಜನ್ಕುನು ಮಹತ ಸಾರ್ವಿರ್ ಜನ್ಕುನು ಮಹನೇಕೆ ಸರ್ಲ ಸೇವಟ ತೋರ್ ವರೋರ್ ಪಡಿಯೋರ್ ಸೂಡು ತೋರನೆ ಅರೆ ಅರೆ ಅರೆ ಮಾ ದಾದಲಿರ್ ಬೇಕ ಸೋನ್ ಮಡ ಮಂದಾರ್ ರೋಜಿ ಬಹನ್ ಮಂದಾರ್ ಬತಲ್ ಜಾತಿ ಮಂದಾರ್ ಇಂಜರ್ ಓರ್ ಸೂಡ್ ತೆಕೆ ಇದ್ದಿಸರ್ ಮಂತ ನೆತ್ತುರುಂಜರ್ ವರೋರ್ ಪಡಿಯೋನ ಅರೆ ಬಾಪ್ರೆ ಇದು ಪಾಪಿ ಚಂಡಡಿ ಇದು ವೆಯಿಲು ಆಯೋ ಸೂಡ ಮಾಕುನ್ ಮಹಲೆ ವಾತ ಇತ್ತೋರ್ಕಿ ತಾನು ನಿಲ್ಸಿ ಸೂಡನೇ ಕಾದು ಪಜ ಮಲಸಿ ಸೂಡ್ತಾನಾರೇ ವೇರ್ ಸೂಡ್ತೋರ್ ವೇರ್ ನಾಕುನು ಹಿಂಗ ಒಡಕ ಮಾತುರ್ತ ಮಕ್ಕ ಅಂತೋರ್ ಇಂತಕ ಪಜ ಮಲಸಿ ಬಿಚ್ಚಿ ಬಿಚ್ಚಿ ಓನ್ ಕರುಂ ವಾನಕ ಓರ್ ಇಂತೋರ್ ವರಹ ನಿಮ್ ಕರುಂ ನಿಮೇ ಏಡ್ವಿರ್ಕುನ್ ಮಿಂಗ್ಲೆ ವಾತಿ ನೀ ಮೊಸೋರ್ ಕೊಯ್ಯಂತೋ ನಿಂತೋರ್ ಅಂತ ಕರುಂ ವಾಯಿಸಿ ಸಪ್ನೆ ಪೀಸಿ ಮೊಸರ್ತಾನ ಕೊಯ್ಯಂತೋರ್ ಇಂದ್ರಾಯ್ ರಾಣಿನ ಇಂದ್ರಾಯ್ ರಾಣಿನ ಮೊಸರ್ ಕೊಯ್ನಕ್ಕೆ ರಗ ಬಗ ರಗಭಗ ನೆತ್ತೂರ್ ಆತ ಇಂದ್ರಾಯ್ ರಾಣಿನ ಮೊಸರ್ ಕೊಯ್ನಕ್ಕೆ ಡಾಕತ ಸೋಂಗ್ ಮಾತತೆ ವರ್ತತಾನ್ ವೇರ್ ಗುಡ ಗುಡ ಪಜಮಲ್ಸಿ ವಿಚ್ಚರ ಮಂತೋರ್ ಹರ್ಕ ಪೂರತಲ್ ಪಜಮಲ್ಸಿ ಸೂಡಂತತೆ ವಿತ್ತಂತೋರ್ ಅರೆ ಲೇಕ ನಿಮ್ನ ಮೊಸರ್ ಕೊಯ್ಸಿ ಮರ್ಲ ವಿತ್ತಂತಿ ನೀಕ್ ತೈ ವಿಜಗಿರಿ ರೋನ್ ರಮಿ ಏಡಿವಿರ ಇನ್ ಮಾಡ್ತೆ ಮುನೆತ್ಕ ತಿರಿತ ಇಂದ್ರಾಯ್ ರಾಣಿ ಮುನೆತ್ಕ ತಿರಿತಾನಿ ನಿಲ ಬಗದಾಂತಿ ನಾ ಮೊಸರ್ ಕೊಯ್ಸಿ ಉಂಡೆ ದಾಂತಿ ಬಗದಾಂತಿ ರೇನೆಕನೆ ಘಾಬ್ರೆ ಮಾತೋರ್ ಪೆಡಿಯೋರ್ ಅನಿ ಇಂತೋರ್ ಅರೆ ಬಾಬ್ರೆ ಇಚ್ಚೋರ್ ನಾ ಪಜಯ ಭರ್ತುಳು ವಿಚ್ಚಿ ವಾಸರ್ ಮಂತಸ್ಕ ನಾಕ್ ಗಿರ್ಮಿಂಗ್ ಅಂತ ನಾಕ್ ಮಿಂಗ್ ತು ತಮ ಏಡಿವಿರ ವೇಲಿಯ ಮಹಂತ ಹಿಂಗ ಬಹನ್ ಕಿ ಕೈ ತೋರನಿ ಹರ್ಕ ಪೂರತ್ ಕರು ಬಾ ತೋರನಿ ಮರ್ಕಾಸಿ ನಿಲ್ ತೋರ್ ಸುಡ ಪೆಡಿಯೋರ್ ಮರ್ಕಾ ತೋರನಿ ಮರ್ಕತ್ ಪೊರ ಉಂದಿಯೇ ಕಾಯ ಪಂಡಿ ಸಾಚಿ ನಿಲ್ ತೋರ್ ಪೆಡಿಯೋರ್
1: గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన వర్షకుల కళావతి బృందం గోండి భాషలో వినిపించిన ఇంద్రాయి కథాగానం 7వ భాగం అది. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్లీ మళ్లీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్. ఇప్పుడు ఆత్రం లక్ష్మీబాయి బృందం పాడిన డెంసా పాట విందాం.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: బతుకు బతికి బతుకురి బతికిస్తూ బతుకమ్మ బతుకు.
2: తెలుగు సాహిత్యంలోని చక్కని వచన రచనల నుండి
1: నీ పాకని ఎత్తు లేదు, నీ జారని లోతు లేదు, మూలజేరి మునుల ఓలె మూగనోము బట్టినాను.
2: కవితలు పద్యాల

0: ఏర్చి కూర్చిన కండికలను వినిపించే కార్యక్రమం బాస రుచులు.
1: ప్రతి గురువారం రాత్రి 9:30 ప్రసారం.
2: ఎవరనుకున్నారు ఇట్లవునని? ఎవరనుకున్నారు? నమ్మకొని పెత్తనమిస్తే నమ్మకం పోగొట్టుకుంటుంది.
0: వినడం మర్చిపోకండి. బాస రుచులు, గొప్ప రచనల నుండి ఏర్చి కూర్చిన కండికలు.
1: దోమకాటు ఇప్పుడు మరింత ప్రమాదకరం. దీనివల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోదకాలు, మెదడు వాపు వంటి వ్యాధులు రావచ్చు. వ్యాధులను వ్యాప్తి చేసే దోమలు మీ ఇల్లు, ఇంటి పరిసరాలలోనే ఉండే మంచినీటి నిలువలలో పెరుగుతాయి. ఈ దోమలు పూల కుండీలలో, వాడకుండా ఉంచిన రోళ్లలో, తాగిపారేసిన కొబ్బరి బోండాలలో, వాడకుండా ఉంచిన కుండలలో, పగిలిన ప్లాస్టిక్ వస్తువులలో, కూలర్లలో, చెట్టు తొర్రలలో, ప్లాస్టిక్ కప్పులలో మొదలగు వాటిలో వారానికి మించి నీరు నిల్వ ఉన్నట్లయితే అవి అభివృద్ధి చెందుతాయి. కావున వారానికి ఒకసారి ఈ నీటి నిల్వలను తొలగించి దోమలను లార్వా దశలోనే నిర్మూలిద్దాం. దోమల నిర్మూలన ప్రతి పౌరుని బాధ్యత. పెద్ద సమస్యలు తెచ్చిపెట్టే ఈ చిన్న దోమలను నివారించాలంటే నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు పుట్టకుండా చేద్దాం, కుట్టకుండా చూద్దాం. ఇంటిల్లిపాది ఆనందంగా గడుపుదాం.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మధురిమ. తెల్లవారుజామున దూరంగా దేవాలయంలో జరిగే మేలుకొలుపు, సేవ నేపథ్యంలో మందరంగా వినిపించే నాదస్వరం మనసుకు హాయినిస్తుంది. ఇక ఇప్పుడు సంధ్య రాత్రి 11 కొట్టేడు దాకా ఆయన పాటలు వింటూ హాయిగా నిద్ర ఉంది. నేను మీ రేడియో సఖి సురకుంటి మమత. ఇప్పటి మధురిమల మంచి మాటలు వింటూ ఆయన పాటలు విందాం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు మధురిమలో హాయ్ నా పాటలు. జీవితంలో మిమ్మల్ని వెనక్కి లాగడానికి, మీ సామర్థ్యంపై మీకు అనుమానాలు కలిగించడానికి కొందరు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. వారి సలహాలు, నిష్పాక్షిక అభిప్రాయాల అనిపించినా మిమ్మల్ని కిందకు తొక్కడమే వారి అసలు ఉద్దేశం. కాబట్టి ఇతరుల మాటలకు లొంగకుండా ఎప్పుడు మీ ఆత్మవిశ్వాసాన్ని, సామర్థ్యాన్ని నమ్ముకోండి.

ఇది మన భాష మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరేంటున్నారు? మధురిమ అయిన పాటలు. మనిషికి ఏదో ఒక పని ఉండాలి. పని లేకుండా ఎక్కువ రోజులుంటే ఇనుముకు తుప్పు పట్టినట్టే మనిషి కూడా శారీరకంగా మానసికంగా మందగిస్తాడు. మనకి ఏ సమస్య ఉన్నా మనసును పనిలో నిమగ్నం చేస్తే ఆ సమస్యను కొంతకాలం మర్చిపోయి దాని నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. పని అనేది కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే కాదు, మన శారీరక మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో అవసరం. నా టైం బాగలేదు, మంచి పని దొరికినప్పుడు చేస్తా అని ఎదురు చూస్తూ రోజులు గడిపేస్తే క్రమంగా పని చేయాలనే ఆసక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా మనకు సాధ్యమైన ఏదో ఒక మంచి పనిని మొదలుపెట్టాలి. చిన్న పనైనా సరే మనల్ని మనం చురుకుగా ఉంచుకోవడం ముఖ్యం.

జీవితాన్ని సులభంగా మార్చుకోదందుకు మూడు మెరుగుపడాలంటే వ్యాయామం చేయాలి. త్వరగా నేర్చుకోవాలంటే నేర్చుకునే ప్రక్రియను ఆస్వాదించాలి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలంటే రాయాలి. మీకు మీరు సహాయం చేసుకోవాలంటే ఇతరులకు సహాయం చేయాలి. స్పష్టంగా ఆలోచించాలంటే ధ్యానం చేయాలి. ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే చదవాలి. మీ జీవితాన్ని అనవసరంగా సంక్లిష్టం చేసుకోకండి. సంతోషంగా ప్రశాంతంగా జీవించడానికి అవసరమైనవి మన చుట్టూనే ఉన్నాయి.

రేపు రాత్రి 10:30 మధురిమలో ఆయన పాటలు వినొచ్చు. ఇంకా రేపొద్దుగల 8:40 సింగిల్లో సినిమా పాటలు వినిపిస్తారు మా రేడియో నేస్తాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నింట. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు ఆకాశం మేఘావృతంగా ఉండి అక్కడక్కడ వాన పడ్డది. గడిచిన 24 గంటలలో యొక్క ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా ఉండి రాగల 24 గంటల వరకు వాన పడే అవకాశం కూడా ఉన్నది. ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా నమోదైంది. గాలి గంటకు 19 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ 68% ఉంటుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండకపోవచ్చు.

రేపటి కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. రేపొద్దుగల్లా 7:15 కోపటల సంగతులలో పానం పదిలో వానాకాలంలో వచ్చే కీటక జనిత వ్యాధులు చికిత్స నివారణ. ఆదిలాబాద్ రిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మునిగల గజానంతం ముచ్చటనొచ్చు. ఇంకా న్యాయం చట్టం, ఫోక్సో చట్టం గురించి ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండ్రాల రాజేష్తో ముచ్చటనొచ్చు. ఇంకా మలేరియా వ్యాధి ఆడ అనాఫిలిస్తోమా వలన మానవులకు వ్యాపిస్తుందనే విషయాన్ని కనుగొన్న సర్ రొనాల్డ్ రాస్ గురించి డాక్టర్ జాగంటి కృష్ణకుమారి ప్రసంగం కూడా వినొచ్చు.

రేపు రాత్రి 7:10 కిసాన్ వానిల. పంటల్లో ఎల్లినో ప్రభావాన్ని తట్టుకునే యాజమాన్య పద్ధతులు. ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతో ముచ్చటినొచ్చు. ఇంకా వ్యవసాయంలో మహిళల పాత్ర గురించి బోత్ మండలం కౌటబి గ్రామానికి చెందిన మహిళా రైతు ముస్కు ఇంద్రతో ముచ్చటినొచ్చు. ఆకాశవాణి సమయం 11:02 దాటి 8 సెకండ్లు. ఇంతటితో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి 100.2 ఎఫ్ఎం బ్యాండ్లో, అలాగే న్యూస్ అని ఏఐఆర్ లైవ్ యాప్లో రేపు ఉదయం 5:50 కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.